శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 13వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 12 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: శరదృతువులో ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగ దసరా. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి సాగే దుర్గాదేవి 9 రోజుల పూజ తరువాత 10వ రోజు దశమి నాడు జరుపుకునే విజయదశమితో ముగిసే పండుగకే శరన్నవరాత్రులని పేరు. దసరా పండుగగా లోకప్రసిద్ధం. ఈ పండుగలో శక్తి స్వరూపిణి దుర్గాదేవి 9 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులు కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది. లోకకంటకుడైన మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వశ్యం కాలేదు. అప్పుడు ఆ త్రిమూర్తులు తమ తేజస్సును దివ్యశక్తులను ఏకం చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన దేవతే దుర్గామాత. అలా రూపుదాల్చి ఆ మహిషుణ్ణి అంతమొందించింది కనుక ఆమెను మహిషాసురమర్దని అని పిలుస్తారు. దుర్గామాత సర్వోన్నత శక్తికి, ధైర్యానికి, రక్షణకు ప్రతీక. దుర్గాదేవి శక్తి స్వరూపిణి, చైతన్య రూపిణి, ప్రాణశక్తి. వీటిని సకల జీవకోటికి ఇచ్చే తల్లి. ఆశ్వీజ కార్తీక మాసాల కలయికతో వచ్చే శరదృతువు చల్లని వాతావరణంతో వెన్నెలు కురిపించే చంద్రుని వెలుగులతో మనస్సుకు గొప్ప ప్రశాంతతనిస్తుంది. ఈ వాతావరణం అనుకున్న కార్యాలు ఆచరణలో పెట్టడానికి, చేస్తున్న కార్యాలను శీఘ్రంగా పూర్తి చేయడానికి ఎంతో అనువైనది. ఆధ్యాత్మిక చింతనను ప్రోతి చేసే సరైన వాతావరణం కూడా ఇది. దుర్గా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజున అంటే పాడ్యమి నాడు అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని 9 సంవత్సరాల బాలికగా భావించి భక్తులు ఆరాధిస్తారు. జ్ఞానానికి, శక్తికి చిహ్నమైవిడే. బండాసురుడు అనే రాక్షసుడు పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా అవతరించింది. 2వ రోజు గాయత్రీదేవిగా అవతరిస్తుంది. గయలు అంటే ప్రాణాలను, త్రాయతే అంటే రక్షించేదని అర్థం. 3వ రోజు అన్నపూర్ణాదేవిగా కనిపిస్తుంది అమ్మవారు. ఆహారాన్ని, దీనికి అవసరమైన ధాన్యాదులను సమృద్ధిగా ఇచ్చే దేవత ఈవిడ. సాక్షాత్తు పరమశివునికే ఆహారాన్ని ప్రసాదించిన తల్లి ఈవిడ. 4వ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి, కాచారీదేవిగా లేదా మహాచండిగా కనిపిస్తున్న అమ్మవారు. పరమశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల ఐక్యరూపం ఈవిడ. అత్యంత శక్తివంతమైన, ఉగ్రమైన రూపంతో సింహాన్ని అధిరోహించి దుష్ట శిక్షణ చేస్తుంది, శిష్టరక్షణ చేస్తుంది. 5వ రోజు జగన్మాత లలితా త్రిపుర సుందరిగా భక్తులను దీవిస్తుంది. ఈమెది శ్రీ విద్యాపాసంలో ఆదిపరాశక్తి రూపం, గొప్ప సౌందర్య రూపవతిగా దర్శనమిస్తుంది. 6వ రోజు ఆశ్వయుజ షష్ఠి నాడు అమ్మవారు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి రూపం దాలుస్తుంది. నవరాత్రుల్లో ఈ మూలానక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి జన్మదినంగా భావిస్తారు. తమకు జ్ఞాననేత్రాన్నిమ్మని సరస్వతి మాతను భక్తులు వేడుకుంటారు. 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తారు. అష్టలక్ష్ములకు ప్రధాన దేవత ఈవిడ. సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహించే తల్లిని పూజిస్తారు భక్తులు. 8వ రోజు దుర్గాదేవికి అవతరిస్తుంది. దుర్గతులను అంటే కష్టాలను, భయాలను తొలగించే పరాశక్తి అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈరోజునే దుర్గాష్టమి అని అంటారు. జగన్మాత 9వ రోజు మహిషాసురమర్దనిగా అవతరించి పూజలు అందుకుంటుంది. మహిషుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల ఈ పేరుతో లోకప్రసిద్ధమైంది. ఈ అవతారం అమ్మవారి పరాక్రమాన్ని, అమేయమైన శక్తిని చూపుతుంది. ఈ శరన్నవరాత్రుల్లోని అమ్మవారు దుర్గాదేవి అవతారాలను విశిష్ట గుణాలైన నైర్మల్యం, ప్రశాంతత, ఉగ్రం, ధైర్యస్థైర్యాలను మనలో ప్రోద్ది చేసుకుని మన జీవిత ప్రస్థానంలో అవసరమైన సందర్భాలు ఉపయోగించే వివేచన చూపాలి. ఈ శరన్నవరాత్రులైనా లేదా ఏ పండుగ పరమార్థము అదే.
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్.

దూడలలో మరణాలకు గల కారణాలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. నేటి దూడలే రేపటి పాడి పశువులు. దూడలకు మొదటి 3 మాసాల వయస్సు అత్యంత కీలకమైనవి. ఇవి బాగా ఎదిగితే మంద బావుంటుంది. దూడలను సరిగ్గా పోషించకపోతే అవి పెద్దయిన తర్వాత కూడా బలహీనంగా ఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల త్వరగా రోగాల బారిన పడి మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దూడల మరణాలకు గల ప్రధాన కారణాలను రైతులు తెలుసుకుని వాటి నివారణ చర్యలను చేపట్టినట్లయితే దూడలను కాపాడుకోవటానికి అవకాశం ఉంది. ముందుగా ఈ దూడల మరణాలకు గల ప్రధాన కారణాలను మనం గమనించినట్లయితే, దూడలకు పుట్టిన మొదటి 3 రోజులు జున్నుపాలు తాగించకపోవడం వలన, అలాగే దూడ శరీర బరువుకు అనుగుణంగా సరిపడా పాలు ఇవ్వకపోవడం వలన, ఈ మరణించే దూడల్లో దాదాపుగా సగము ఏలికపాముల బెడద వలన కలిగే పారుడు, రక్త విరోచనాల వలన మరణాలు సంభవిస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవుల వ్యాధులు, ముఖ్యంగా గొంతువాపు, ఇకోలై, సాల్మోనెల్లా వ్యాధుల వలన కూడా ఈ మరణాలు సంభవిస్తాయి. అవే కాక విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వలన, అలాగే చల్లగాలులు ఎక్కువగా తగలటం వల్ల, పుట్టిన దూడకు సరిగా బొడ్డును కత్తిరించకపోవడం వలన, దూడలు మట్టి నాకటం వలన, ఇలా అనేక రకాల కారణాల వల్ల దూడలు మరణాలకు గురి అవుతాయి. ఇవే కాకుండా ఇంకా న్యూమోనియా అంటే శ్వాస సంబంధిత వ్యాధుల వలన కూడా కొన్ని దూడలు మరణాలకు గురి అవుతాయి. మరికొన్ని దూడలు పుట్టిన వెంటనే చనిపోతాయి. ఇలాంటి దూడలు అంగ నిర్మాణం సక్రమంగా ఉండకపోవటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు అంగిట చీలిక ఉండటం లేదా తలవాపుగా ఉండటం, ఇలాంటివి జన్మ నిర్మాణం లోపాల వలన కలుగుతాయి. దూడల్లో వ్యాధి కలిగిన దూడలు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి అంటే, ఏలికపాముల బెడద ఉన్నప్పుడు ఆ దూడలకు పొట్ట భాగం బాగా ఉబ్బి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెడ మెలిక తిరిగి దూడలు చనిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇకోలై, సాల్మోనెల్లా వ్యాధులు సోకినప్పుడు దూడలు తెల్లగా పారుకుంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి దూడలు మరణిస్తాయి. విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉంటాయి. ఒక్కోసారి కాక్సిడియా అనే ఏకకణ జీవుల వల్ల పారుడులో రక్తం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని దూడలు ఎక్కువగా పాలు తాగవు. అప్పుడు అవి జీర్ణం కాక పాలల్లో సూక్ష్మజీవులు బాగా ఎదుగుతాయి. ఇవి విపరీతంగా ఎదిగి దూడలకు రోగాన్ని కలుగచేస్తాయి. వ్యాధి విపరీతమైన పశువులు మందకొడిగా ఉండి చూడటానికి ఎండిపోయినట్లు కనపడతాయి. పాలు తాగవు. కొన్ని సందర్భాల్లో దూడ శరీరంలోని నీరు తగ్గిపోవచ్చు. ఆ విధంగా దూడ బలహీనపడుతుంది. కొన్ని సందర్భాల్లో దూడ పుట్టిన వెంటనే ముక్కుల్లో జిగురు పదార్థం ఉండటం వల్ల అవి ఊపిరి తీసుకోలేక చనిపోతాయి. బాహ్యపరాన్న జీవులైనటువంటి గోమారులు, పేలు, మిన్నల్లు ఇలా మొదలైనవి దూడ శరీరంపై ఆశించి రక్తాన్ని పీల్చడం వల్ల దూడ బలహీనంగా మారుతుంది. వీటి నివారణ చర్యలను ఏ విధంగా చేపట్టాలి అంటే, ముందుగా పుట్టిన వెంటనే బొడ్డుకు సరైన పద్ధతిలో దారంతో రక్తస్రావం రాకుండా గట్టిగా కట్టి బొడ్డును కత్తిరించి అయోడిన్ని పూయాలి. పుట్టిన దూడకు ముక్కు నోరు తుడిచి అరగంటలోపు జున్నుపాలు తాగించాలి. దూడ పుట్టిన వెంటనే ముక్కు పిండి జిగురు పదార్థాన్ని తీసివేయాలి. అలా తీసిన తర్వాత కూడా దూడ ఊపిరిని తీసుకోలేకపోతే రొమ్ము మీద చేతితో కొట్టాలి. మెడను, ఛాతీని అటు ఇటు కదిలించాలి. అప్పుడు దూడ ఊపిరి తీయటం ప్రారంభిస్తుంది. గోమారులు, పేలు, మిన్నలు మొదలైనవి శరీరంపై, పరిసరాలపై ఆశించే పరాన్నజీవులను నివారించడానికి సుమిథియాన్, మలాథియాన్, బీహెచ్సి వంటి మందులను పిచికారీ చేసుకోవాలి. 14 రోజుల విరామంతో 2 దఫాలుగా పిచికారీ చేయటం ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చు. అదే ఏలికపాముల బెడదను నివారించడానికి ఏలికపాముల మందును మొదటి మోతాదు పుట్టిన 2వ వారంలో, 2వ మోతాదును 6వ వారంలో, తరువాత 2 మాసాలకు చొప్పున 6 మాసాల వయసు వచ్చే వరకు వేసుకుంటూ ఉండాలి. ఆ తరువాత 9వ మాసానికొకసారి, 12వ మాసానికొకసారి వేసుకోవాలి. 4 నుండి 6 మాసాల వయసులో గాలుకుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బువాపు, తెలేరియాసిస్ వ్యాధి సోకకుండా నిరోధక టీకాలను వేయించుకోవాలి. దూడ ఉన్న పరిసరాలలో సున్నపొడి, క్రిమి సంహారక మందులను చల్లుకోవాలి. ఎక్కువ దూడలు పెంచేటప్పుడు వాటికి గాలి వెలుతురు ఉండే విధంగా ప్రత్యేకంగా షెడ్లను కట్టుకోవాలి. ఆ షెడ్డుకు అనుబంధంగా దూడలు స్వేచ్ఛగా తిరగటానికి స్థలం చుట్టూత కంచెని ఏర్పాటు చేసుకోవాలి. దూడలు బయట స్థలంలో తిరిగేటప్పుడు బొడ్డు నాకకుండా, అలాగే మట్టిని తినకుండా ముట్టెలకు చిక్కాలు పెట్టుకోవాలి. షెడ్లో పరిశుభ్రమైన నీటిని తాగటానికి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. చలికాలంలో చల్లగాలలు

వెళ్తే దూడ శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిటికీలకు గోనుసంచులు కట్టి రాత్రి వేళల్లో చలిగాలుల నుంచి రక్షణను కల్పించాలి. దూడ పుట్టిన తర్వాత ధనుర్వాతం రాకుండా టెటానస్ ఇంజెక్షన్ను ఇప్పించాలి. యాంటీబయాటిక్ మందులైనటువంటి ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ గాని అరియోమైసిన్ బిళ్లలు గాని 3 రోజులు ఇవ్వటం వలన కాఫ్ స్కోర్ అనే తెల్లపారుడు వ్యాధిని రాకుండా నివారించవచ్చు. అలాగే విటమిన్ ఏ ఇంజెక్షన్ కూడా ఇప్పించాల్సి ఉంటుంది. దీనివల్ల దూడల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. లేగదూడలకు పాలు ఎక్కువ అవ్వటం వల్ల అజీర్ణం, తక్కువ అవ్వటం వల్ల నీరసం, అలాగే బలహీనత వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా దూడలు పుట్టిన మొదటి నెలలో దూడ శరీర బరువులో 10వ వంతు, 2వ నెలలో 15వ వంతు, 3వ నెలలో 20వ వంతు చొప్పున పాలు తాగనివ్వాలి. పాలు రోజుకు 2 సార్లు ఉదయం సగం, సాయంత్రం సగం అందించాలి. దూడలకు పాల వినియోగం తగ్గించాలి అంటే 2-3 వారాల నుండి గడ్డి తినటం అలవాటు చేయాలి. వ్యాధి బారిన పడిన దూడలు రోగం నయమైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఆహారాన్ని తీసుకోలేవు, కనుక వాటికి జావను ఇప్పించాలి లేదా లేత గడ్డిని మేపాలి. బలానికి టానిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దూడకు జున్నుపాలు లభ్యం కాని సందర్భాల్లో 300 మిల్లీలీటర్ నీటిలో ఒక కోడిగుడ్డును బాగా గెలక్కొట్టి దానిలో 600 మిల్లీలీటర్ పాలను కలపాలి. అలా కలిపిన పాలలో 1000 యూనిట్ల విటమిన్ ఏ, 80 మిల్లీగ్రాముల అరియామైసిన్ను కలిపి రోజుకు 3 దఫాలుగా మొదటి 3 రోజులు తాగించాల్సి ఉంటుంది. రైతులు ఈ విధమైన నివారణ చర్యలను చేపడితే దూడల మరణాలను నివారించవచ్చు. సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క యాజమాన్య పద్ధతులు. సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూస్తున్నట్లయితే సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రతి ఆముదం, కంది, మొక్కజొన్న పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచారును తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ వాడకం వల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచారులో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రియ కర్బనం ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్ ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతలు నివారించడానికి, కలుపు మొక్కలు నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రియ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉరజన సూచిక తటస్థంగా అంటే పీహెచ్ లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు.

0: కల్పిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు 2 వేర్వేరు లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
0: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక

0: శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రో కార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
1: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కల నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానరంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. अद्य नवदिल्ल्यां प्रधानमंत्री नरेन्द्र मोदी स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पारमेलिन

0: దోనేపూడి రామాంజనేయ శర్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం మధురాంతకం రాజారాం జయంతి సందర్భంగా మధురాంతకం రాజారాం రచన వైశిష్ట్యం ఈ అంశం గురించి శ్రీ కోసనం శాంతారావు గారి ప్రసంగం వింటారు. తర్వాత సేంద్రియ ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ జేవి రమణారావు గారి ప్రసంగం వింటారు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చంబై వైద్యనాథ భాగవతార్ గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం. 11:00 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక 18వ భాగం వింటారు. అనంతరం గుర్తు చేసుకుందాం, 11:30 ఫిల్మ్ గీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మిక యాజమాన్య సంబంధాలు ఈ అంశం గురించి శ్రీ రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం వింటారు. అనంతరం ఎవరికి ఎవరు పి దుర్గాప్రసాద్ గారి కథానికి వింటారు. అనంతరం కార్మిక గీతం. 12:10 చిత్రతరంగిణి. 12:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ ఈ అంశం గురించి శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు, ఇంకా పోషక విలువల గని లిచీ పండు గురించి విశేషాలు వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 9వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. బదిలే అప్నే సోచ్ ఉపాధ్యాయురాలు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. 4:45 రంగస్థల కార్యక్రమంలో శిబిచక్రవర్తి నాటకం నుంచి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 5:00 తిరిగి 8:15 ఫిలిం గీతాలు, 5:30 యువజన కార్యక్రమం యువవాణి, 6:30 పల్లెసిమల కార్యక్రమంలో ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవన శైలిపై ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ బి ఝాన్సీ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 వ్యవసాయ పాఠశాల అంశం, వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు, నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు. అనంతరం జానపద గీతం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 8:00 దార్శనిక్ భారత్లో నేమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసి నటరాజ్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్లైట్, 9:30 గజరా హిందీ కార్యక్రమంలో విశ్వ శిక్షక్ దివస్ సందర్భంగా శిక్షక్ రాష్ట్ర నిర్మాణకే మార్గదర్శక్ ఈ అంశం గురించి విసన్నపేట వికాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మండవ నీలిమా గారి ప్రసంగం వింటారు. అనంతరం భజన్. తర్వాత షేక్ హుమయూన్ బాషా గారి కవితలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిస్లా శారద గారి గాత్ర కచేరి. 11:15 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాం

లో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యకుడు గాయ్ ఫార్మెలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కూడా గాయ్ ఫార్మెలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మెలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్దతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్టపతి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జైశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకుగాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి

0: శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయ్ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయ్ లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గు వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030 సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నిరుడండ భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్-17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరు, అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా విద్యా వ్యవస్థలో గురుతర బాధ్యత ఈ అంశాన్ని గురించి డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ గారి ప్రసంగం వినండి.
1: అభివృద్ధి చెందిన దేశాల్లో సహజంగానే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంటుంది. యునెస్కో లెక్కల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలలో అక్షరాస్యత శాతం 96 కంటే ఎక్కువగాను, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 70.2% కనిపిస్తుంది. ఇతర ఆఫ్రికా దేశాల్లో అది 64% ఉంది. ప్రపంచ దేశాల గణాంకాలు పరిశీలిస్తే 15 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ అక్షరాస్యత 86.3% ఉంది. అదే పురుషుల విషయంలో ఇది 90%, స్త్రీల విషయంలో 82.7% ఉంది. అక్షరాస్యత విషయంలో ప్రపంచవ్యాప్తంగా యువత పెద్దవారి కంటే ముందుంది. మొత్తం అక్షరాస్యతలో 3/2 మహిళలే ఉండటం మనకి గర్వకారణం. 196 ప్రపంచ దేశాల అక్షరాస్యత శాతాన్ని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఫిన్లాండ్, లాక్సెంబర్గ్, అండొర్రా, గ్రీన్లాండ్, నార్వే, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలలో అక్షరాస్యత 100కి 100% ఉంది. అంటే ఆ దేశాల్లో చదువుకునే వయసులో ఉన్న ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసిస్తున్నాడు అని అర్థం. యునైటెడ్ స్టేట్స్, జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాల్లో ఈ అక్షరాస్యత శాతం 99.12% కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పటికీ చాలా దేశాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. నైగర్లో అత్యంత కనిష్టంగా 19.10% ఉండగా గయానా, దక్షిణ సూడాన్, మాలి వంటి దేశాల్లో ఇది 31.35% మధ్యలో ఉంది. ఇక అత్యధిక జనాభా కలిగినటువంటి ఆర్థికంగా ఉన్నత సాధించిన దేశాలైన చైనాలో ఇది 96.36% ఉండగా ఇండోనేషియాలో 95.44% ఉంది. అనేక దేశాలు తమ ఆర్థిక అభివృద్ధితో పాటు అక్షరాస్యత పట్ల కూడా నిబద్ధత కలిగి ఉన్నత విధానాల ద్వారా అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల భారతదేశం అక్షరాస్యతను పరిశీలిస్తే అది 74.23% ఉన్నట్లు తెలుస్తుంది. మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఈ అక్షరాస్యత 56.44. ఏ దేశంలో అయినా అక్షరాస్యత పెరగటానికి అక్కడి పాలకుల అభిప్రాయాలు, విధానాలు, ఆర్థిక వనరులు, ఇతర రాజకీయ కారణాలు, ఇలా అనేక కారణాలు ఉంటాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యాలు. ఒక దేశం లేదా ప్రాంతంలో అర్హులైన విద్యార్థులలో ఎంతమందికి ఆ విద్య అందుతున్నదో తెలిపే గణాంకమే అది. భారతదేశంలో 18-24 సంవత్సరాల మధ్య అర్హులైన విద్యార్థులలో 128.4, అంటే సుమారుగా 30 మందికి మాత్రమే ఉన్నత విద్య అందుతూ ఉండగా మిగతా 70 మంది దానికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. మన దేశ ప్రస్తుత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 28.4, కానీ ఈ శాతాన్ని 2035 నాటికి 50% చేర్చాలి అన్నది మన పాలకుల లక్ష్యం. భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య అక్షరాస్యత శాతంలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. జాతీయ అంకణ కార్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం కేరళ దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తించబడింది. అక్కడ ఈ అక్షరాస్యత శాతం 96.2. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 66.4%తో కొంచెం వెనుకబడి ఉంది అని చెప్పాలి. విద్యయే దేశ అభివృద్ధికి మార్గం అని అందరికీ తెలుసు. శిక్షణ పొందిన యువశక్తి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే చర్యల్లో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వేరువేరు ప్రత్యేక విద్యా సంస్థలు ఈ స్థూల నమోదు నిష్పత్తిని పెంచడం కోసం అహర్నిశం పనిచేస్తున్నప్పటికీ 30% ఇంకా మనం శాంతం చేరనేలేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారతదేశానికి ఉన్నత విద్య జీఈఆర్ 30.6 ఉంది. పాకిస్తాన్లో 9, బంగ్లాదేశ్లో 21, ఆసియా దేశాల

ఆయన చైనాలో 51, దక్షిణ కొరియాలో 94, మలేషియాలో 45, ఇండోనేషియాలో 36, ఇరాన్ 70. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ జీఈఆర్ అనేక రకాలుగా కనిపిస్తున్నది. అమెరికాలో ఉన్నత విద్య 88%, జర్మనీలో 70, కెనడాలో 69గా ఉంది. ప్రాథమికోన్నత విద్య ప్రస్తుత పరిస్థితి. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 26.52 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా అందులో 13.2 కోట్ల మంది బాలురు, 12.28 కోట్ల మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇదివరకు లేని సౌకర్యాలు ఇప్పుడు కల్పించబడుతున్నాయి. కనుక ఒకప్పుడు తగ్గిన నమోదు ఇప్పుడు మరలా ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఏమైనా ప్రాథమిక స్థాయిలో బడి మానివేసే విద్యార్థుల శాతం 1.45గా నమోదు అవుతూ ఉండగా ప్రాథమికోన్నత స్థాయిలో 3% ఉంది. బడి చదువుకు అర్హులైన విద్యార్థులందరికీ విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం 2001లోనే సర్వశిక్ష అభియాన్ అనే పథకాన్ని ప్రారంభించింది. సంపూర్ణ అక్షరాస్యతను సాధించడానికి ప్రాథమిక పాఠశాలలు పెద్ద సంఖ్యలో కావాలి. భారతదేశంలోని పాఠశాలల సంఖ్య, భారతదేశంలో సుమారు 1.5 మిలియన్ల పాఠశాలలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యధిక పాఠశాలలు గల దేశాల్లో ఒకటిగా ఉంది. వీటిలో 68.7% ప్రభుత్వ పాఠశాలలు కాగా మిగిలిన 31.3% ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. మెజార్టీ పాఠశాలలు ప్రాథమిక స్థాయి నుండి సెకండరీ స్థాయి వరకు విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు. భారతదేశంలో అత్యధిక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలే. అయితే ప్రైవేటు పాఠశాలల పెరుగుదల కారణంగా 21-22 విద్యా సంవత్సరంలో మొత్తం పాఠశాలల్లో నమోదు కొంతవరకు తగ్గినట్లుగా కనిపిస్తుంది. అనేక కారణాల వల్ల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు రెండూ అవసరమే అని తేల్చారు. ఎందుకంటే అవి పిల్లలందరికీ వారి సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా విద్యను అందిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే సంస్థలు. వారు భారతీయ విద్యా వ్యవస్థకు ఒక ముఖ్యమైన స్తంభంగా ఉన్నారు. విద్యార్థి జనాభాలో గణనీయమైన భాగానికి విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు సమ్మిళిత విద్యను ప్రోత్సహిస్తాయి మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా అవకాశాలను కల్పిస్తాయి. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలను ఒకచోట చేర్చి సామాజిక సమైక్యతలో కూడా ఒక హితోధికమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా చౌకగా ఉండటం గమనార్హం. ప్రధానంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన తల్లిదండ్రులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు ప్రజలకు బాసటగా ఉన్నాయి. విద్యా బోధనలో రాష్ట్ర సిలబస్ వేరు, సిబిఎస్ఈ సిలబస్ వేరుగా ఉండటం వల్ల విద్యార్థుల స్థాయిలో కూడా స్థాయి భేదం కొంతగా కనిపించినటువంటి మాట వాస్తవం. ఎన్ఈపి అమలు దిశగా పాఠశాల స్థాయిలో చేయవలసిన కృషి ఎంతో ఉంది. ఉన్నత విద్య ప్రస్తుత పరిస్థితి. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు శిక్షణ పొందిన నైపుణ్యాలు పెంపొందించుకున్న మానవ వనరులను సరఫరా చేస్తుంది. 4 ప్రధాన ఉత్పత్తి కారకాలైన మానవ వనరులు, డబ్బు, యంత్రాలు, వస్తు సామగ్రి అనే వాటిలో మానవ వనరులు అద్భుతమైన ఉత్పత్తిని అందిస్తాయి. కనుక దేశ అభివృద్ధికి విద్యారంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో సరి అయిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల సరఫరాపై నియంత్రణ కోసం ఉన్నత విద్య యొక్క పర్యవేక్షణ కూడా అవసరం. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఉన్నత విద్యా వ్యవస్థ పరంగా భారతదేశానికి అద్భుతమైన గతం ఉంది. నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రసిద్ధ విద్యా సంస్థలు మన దేశంలోనే ఉండేవి. భారతదేశంలో 43.3 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరగా వారిలో 22.6 మిలియన్ల మంది బాలురు, 20.7 మిలియన్ల మంది బాలికలు ఉన్నారు. ఉన్నత విద్యలో 41.3 మిలియన్ల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరము ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం స్పష్టంగా అవగతం అవుతూ ఉంది. యువకులలో ఉన్నత విద్యకి 10 మందిలో 3 మాత్రమే అర్హులవుతున్నారు. మిగతా 7 అది ఇంకా అందని గగన కుసుమంగానే ఉంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సౌకర్యాలు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 1284 పైగా విశ్వవిద్యాలయాలు, 50577 కళాశాలలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థను కలిగి ఉంది. అయినప్పటికీ ఈ సంస్థల నాణ్యతపై తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిశోధన మరియు అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో కొంత వెనుకబడిన లక్షణం కనిపిస్తుంది. ఉన్నత విద్యకు ఒక ముఖ్యమైన సమస్య నిధుల కొరత. ఇది ప్రపంచ సగటు కేటాయింపు 4.5 కంటే తక్కువగా ఉంది. కానీ
గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో

0: ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతూ ఉన్నాయి. జాతీయ విద్యా విధానం 2020ని ప్రవేశపెట్టడం, హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ స్థాపన, విదేశీ సహకారాలు, విద్యా సంస్థలకు గ్రేడెడ్ స్వయం ప్రతిపత్తి ఇవ్వటం, ప్రైవేటు భాగస్వామ్యానికి చోటు కల్పించడం వంటి చొరవల వల్ల ఈ పరిస్థితి త్వరలోనే చక్కబడే అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్త కోర్సులు, ఉద్యోగ లబ్ధి. ఉన్నత విద్యలో ఎన్ని సంస్కరణలు చేసినా, ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ మన దేశంలో నాణ్యమైన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రధాన సంస్థలలో ప్రవేశం పొందడం చాలా కష్టమైన పని. అందువల్ల ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేకుండా పెద్ద సంఖ్యలో ప్రైవేటు సంస్థలు పుట్టుకు వచ్చాయి. వారు విద్యార్థుల ప్రవేశాలలో, బోధనా విధానాలలో సరైన ప్రమాణాలు పాటించక తగిన నైపుణ్యాలు లేని గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వచ్చేట్టుగా చేస్తున్నారు. అందువల్ల అలాంటి గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల వేటలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. వారు ఉద్యోగ కల్పన చేసే పరిశ్రమల అవసరాలకు తగిన వారుగా కనిపించడం లేదు. కనుకనే ఎన్ని కొత్త కోర్సులు వచ్చినా నైపుణ్యాలు పెరగడం లేదు, ఉద్యోగాలు రావటం లేదు. అందువల్ల ఉన్నత విద్య, ఉపాధికి మధ్య అంతరం పెరుగుతూ ఉంది. ఒక గ్రాడ్యుయేట్ ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉండాలి. కానీ ఉపాధి కల్పనపైన అసోచామ్ నిర్వహించిన ఇటీవలి సర్వే ఫలితాలు ఉత్సాహకరంగా లేవు. ఈ అధ్యయనం ప్రకారం 97% గ్రాడ్యుయేట్ విద్యార్థులు కోర్ ఫంక్షన్ జాబ్ మాత్రమే కావాలి అని కోరుకుంటారు. అయితే వారిలో 15-25% మంది విద్యార్థులు మాత్రమే తగిన నైపుణ్యాలు కలిగి ఉన్నారు. అంటే ఈ సర్వే వల్ల ఉన్నత విద్య పొందినప్పటికీ ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు లేని నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు అని తెలియవస్తున్నది. కనుక వారంతా భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష పాత్ర లేనివారనే చెప్పవలసి వస్తుంది. అలాంటి వారికి నైపుణ్యాలు పెంపొందించి వారిని కూడా ప్రధాన భాగస్వాములుగా చేయటానికి మోడీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేపడుతున్నది. ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, ఇగ్నో పాత్ర. అనేక విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఇగ్నో, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఇందులో ఇప్పటికే ఎన్ఈపి అమలు సంపూర్ణంగా కనిపిస్తుంది. అంటే 47 ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టడంలో కానీ, లేటరల్ ఎంట్రీని ఆమోదించడంలో కానీ, 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్స్ని అమలు చేయడంలో కానీ, మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్లు ప్రొవైడ్ చేయడంలో కానీ, క్రెడిట్ సిస్టమ్ నిర్వహించడంలో కానీ ఇగ్నో ఇప్పటికే చాలా కృషి చేసి ఉంది. NEP 2020 ప్రకారం అలహాబాద్ విశ్వవిద్యాలయం BA LLB 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు విద్యార్థులకు పాఠ్య అంశాల ప్రకారం విపత్తు నిర్వహణ గురించి బోధించబడుతుంది. ఇలా విద్యారంగంపై ఉన్న గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు అవసరమైనటువంటి ప్రభుత్వ విధానాలు ఉండాలి. వాటిని అధికారులు బాధ్యతాయుతంగా అమలు చేయాలి. సమాజం, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం జాగరూకతతో ఉండాలి. తమ వంతు చేయూతనివ్వాలి. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలి.
1: మీరింతవరకు వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా విద్యా వ్యవస్థలో గురుతర బాధ్యత ఈ అంశాన్ని గురించి డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మధురాంతకం రాజారాం గారి జయంతి సందర్భంగా మధురాంతకం రాజారాం రచనా వైశిష్యం శ్రీ కొసనం శాంతారావు గారి ప్రసంగం వినండి.
2: ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో అగ్రగణ్యులు శ్రీ మధురాంతకం రాజారాం గారు. గ్రామీణ ప్రాంతాల్లోని భిన్న జీవితాలను ఒడిసిపెట్టి పాఠకులకు సులభంగా అందించటంలో ఆయన దిట్ట. వారి రచనాశైలిలో ఎంతో వినమ్రత ఉంటుంది. పాఠకులు ఒక ప్రక్క చదువుకుంటూ పోతూ కథను అర్థం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, నేను ఆ స్థానంలో ఉంటే నా స్పందన కూడా అలానే ఉంటుందా అని అంతర్ముఖులై ఆలోచించటం మరో ఎత్తు. సామాజిక వాస్తవికతను అంతగా అక్షరాల్లో ప్రతిఫలింపజేయటం ఆయన సొత్తు. అందుకు కారణం రచయితగా రాజారాం చేశాడు జోడుగుర్రాల స్వారీ. చిన్నప్పటినుండి ఆబగా చదవటం ఒక స్వారీ అయితే, తారసిల్లిన మనుషులను, జీవితాలను, సంఘటనలను అంతే ఆబగా చదవటం మరో స్వారీ. అదేమిటో వారి మాటల్లోనే విందాం. నేను ఇతరుల పుస్తకాలేమీ చదవను, లోకాన్ని మాత్రమే చదువుతాను అని కొందరు రచయితలు చెప్పుకోవటం కద్దు. ఈ పఠనా వైరాగ్యం ఎందుకో నాకు అర్థం కాదు. లోకవృత్త పరిశీలన వలన వస్తువు లభించే మాట నిజమే.

అయితే వస్తువు ముడిసరుకు మాత్రమే. దాన్ని నవలగా, కథగా, నాటకంగా మలుచుకోవడానికి అవసరమైన మెలుకువ సాహిత్యం అధ్యయనం వలన మాత్రమే సిద్ధిస్తుంది. ఈ నిజం తెలియక మునుపటినుంచీ రచయితను కాగలనన్న ఊహ అంకురప్రాయంగానైనా నాలో లేనప్పటినుండి నేను పాఠకుణ్ణి. నేటికీ, రేపటికీ కూడా నేను పాఠకుణ్ణి. చదవటం నాకు అత్యంత ఇష్టమైన పని. ఓ మంచి రచయిత ఓ మంచి పాఠకుడు అవుతాడనే విషయం ప్రస్ఫుటమైంది. అంతేకాదు, భిన్న సాహితీ ప్రక్రియల అధ్యయనం వల్లనే ఏ వస్తువు ఎందులో ఇముడుతోందోనన్న నేర్పు కూడా అవగతమవుతుంది. ఒకటా రెండా సుమారు 400 పైగా కథలు రాశారు రాజారాం. 2 నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితీ వ్యాసాలు రచించారు. పెక్కు తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. అలాగే ఈయన కథలు తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి కూడా. అంతే, రాజారాం జీవితకాలంలో సింహభాగం ఆయన విశ్వాస నిశ్వాసాలతో రచనా వ్యాసంగం ముడిపడి ఉన్నదని తెలిసిపోతుంది కదూ. మరో ముఖ్య విషయం, చిన్ని ప్రపంచం సిరివాడ నవల రష్యన్ భాషలకు సైతం తర్జుమా అయింది. అంటే ఆయన రచనలు ఖండాంతరాలు దాటి విశ్వజనీయతను కూడా సంతరించుకున్నాయి. చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో 1930 అక్టోబర్ 5 ఆదిలక్ష్మమ్మ, విజయరంగం పిళ్ళై దంపతులకు రాజారాం జన్మించాడు. 1945 చిత్తూరులోని జిల్లా బోర్డు హైస్కూలులో SSLC పూర్తి చేశాడు. పువ్వు పుట్టగానే పరిణమించునన్నట్లు చదువుకునే రోజుల నుండే సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. ముందుగా గేయరచయితే చుట్టుపక్కల ప్రజల నుండి ఆదరణ పొందాడు. అప్పుడే జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పేరు తెచ్చుకున్నాడు. 1951 ఆయన రాసిన పరమానంద శిష్యులు అనే కథాగేయం ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైంది. కొవ్వలి, జంపన, కృత్తివెంటి మొదలగే వారి నవలలతో పాటు ప్రముఖ సాహితీ పత్రికలను నిరంతరం అధ్యయనం చేస్తూ రసభరితమయ్యేవారు. మొదటి కథ కుంపట్లో కుసుమం. 1968 ఆయనకు ఉత్తమ కథకుడిగా సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రాజారాం రచనల్లో వాస్తవ జీవన సౌందర్యం తొణికిసలాడుతూ ఉండేది. కొండలతో, కోనలతో, వాగులతో, వంకలతో, పైరు పచ్చలతో, పల్లెలతో, పట్టణాలతో, వివిధ వయోరూపాల మానవ సమూహాలతో కూడిన భగవత్ సృష్టి నాకెంత వాస్తవంగానైతో కనిపించిందో పాత్రలతో, సంభాషణలతో, వర్ణనలతో, వివిధ సన్నివేశాలతో, ఉక్తి వైచిత్రితో నిండిన సాహిత్య ప్రపంచమున్నో అంతే వాస్తవంగా కనిపించింది. గుట్టల వలయంలో మామిడి తోపుల నడుమ నాగరికతకు కొంత దూరంగా కునిక్కిపాట్లు పడే మా పల్లెటూరి పరిసరాల్లో ఏ చెట్టు కిందనో, ఏ ఇసుక తిన్నిపైనో, ఏ గుంటినీడలోనో కూర్చుని నేను పుస్తకాలనే నేస్తాల ద్వారా విస్తృత ప్రపంచ విహారాలు చేయగలిగాను. సాహిత్యాన్ని పైపైన చదవటం కాదు, మనోనేత్రంతో దర్శించగలగాలి. ఆ సాహితీ సొబగు ద్వారా భౌతిక సౌందర్యానికి, మానసిక సౌందర్యానికి మధ్య రసవారదే నిర్మించవచ్చని చెప్పకనే చెప్తున్నాడు రాజారాం. కథానిక ప్రక్రియ గురించి రాజారాం మాటలు విస్మయం కలుగజేస్తాయి. జీవితాలను ఇలాకదా మనం దర్శించాల్సింది అనే భావనకు మనం వస్తాము. సాహితీ ప్రక్రియలో ఒకటైన కథానిక చైతన్యావకాశమంతటా వ్యాపించి నన్ను ఉక్కిరి బుక్కిరి చేసింది. అది నన్ను నవ్వించింది, కవ్వించింది, కన్నీళ్లు పెట్టించింది. ఆహా, ఎంత బాగా జరిగింది అన్న ఆశ్చర్యం కలిగించింది. అయ్యో, ఇలా కూడా జరుగుతుందా అన్న నిర్వేదాన్నీ రగిలించింది. ఓహో, ఇలా జరిగితే ఎంత బావుండును అన్న ఆశనూ వెలిగించింది. ఒకనొక జీవిత సన్నివేశం పట్ల, ఒకనొక వ్యక్తి పట్ల తన హృదయంలో కలిగిన స్పందనను, అట్లాగే పాఠకుడు హృదయంలోకి బట్వాడా చేయటం ఎలాగో సాధ్యమవుతుందన్న విస్మయం నన్ను ఊపిరి సలుపుకోనిచ్చింది కాదు. ఒకచోట కలిగిన అనుభూతిని ఇంకోచోటకి బదిలీ చేయటంలో

జాగ్రత్తగా ఎంపిక చేసిన మాటల ద్వారా ఏర్పడే భావ వ్యక్తీకరణకు గల ప్రాధాన్యాన్ని గుర్తించాను. శిల్పమంటే అదే కాబోలు అని గ్రహించాను. రాస్తూ

రైతులకు పనిపాట్లు లేని రోజుల్లో ప్రతి గ్రామకేంద్రంలోనూ జరుగుతూ వచ్చిన గొప్ప వినోదం మహాభారత యజ్ఞం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పగటి కథ. అక్కడొక్కటిగా ఇక్కడొకటిగా పద్యపఠనం, సంగీతం సకృత్తు, కథనమే ముఖ్యం. భీముడు, హిడంబుడు తలపడితే వాళ్ల పోరాటం శ్రోతల కళ్ళెదుటి జరిగినట్టుండాలి. మైసభను వర్ణిస్తుంటే అద్భుతరసం జాలువారాలి. పాంచాలి పరిదేవనం రోజున కన్నీళ్లు ధారలు కట్టాలి. ఉత్తరుడి కథ చెప్పిన రోజున నవ్వులతో కడుపుబ్బులుబ్బిపోవాలి. ధర్మరాజుల గుడి గారకట్టటం కావచ్చు, బండ్ల మీద కావచ్చు, పూరిల్లైనా కావచ్చు, శ్రీకృష్ణుడితో పాటుగా సతీసమేతంగా విగ్రహాలుండేవి. గుడి ఎదుట పచ్చి కొబ్బరి మట్టలతో వేసిన పందిరి క్రింద పోసిన ఇసుకలో కూచుంటే ఎండలో నడిచివచ్చిన వారి ప్రణాళకు ఏ మలయకూటంలోకో గంధమాదవనంలోకో వెళ్లి పడిపోయినంత హాయిగా ఉండేది. పగటికథ జరిగే పందిరికెదురుగా కొంత దూరములో నిర్మించిన వేదికపై రాత్రివేళ నాటకాలు మరింత జోరుగా హోరుగా కొనసాగేవి. చదులు పందిళ్లలో సాగే ఈ పగటికథల గురించి చాలా మంది పెద్దలకు కూడా పెద్దగా తెలియకపోవటం అతిశయోక్తి కాదు. రససిద్ధి పొందేందుకు రసాభినయమే కాదు రసార్ణవం ముఖ్యం అన్న లాక్షణికుల అభిభాషణ. ప్రదర్శకులు జానపదులు, నిర్వాహకులు గ్రామీణ ప్రజలు అయినా కార్యక్రమంలో ఎంత నిమగ్నతతో మనం కాంచవచ్చు. జానపద సాహిత్యమంటే ప్రధానంగా మౌఖిక సాహిత్యమే కదా. నిష్కల్మష స్వచ్ఛ హృదయాల్లో రసపోషణ మెండుగా ఉంటుంది. కనుకనే రాజారాంకు ఆ కళాకృతుల పట్ల, కళాకారుల పట్ల ఎనలేని ఆపేక్ష. సుప్రసిద్ధ సాహితీకారుల్ని స్మరించుకోవడానికి ఎన్నో అవసరాలు, అవకాశాలు ఉండనే ఉంటాయి. వ్యక్తిగతంగా తనపైన ప్రభావం నిరిపిన వారిని గురించిన సంస్మరణ ఏ రచయితకైనా జన్మకల్లా ఒక శివరాత్రిలా ఎప్పుడో దొరకని అవకాశం. అందువల్ల తన 40 ఏళ్ల పైచిలుకు సాహితీ వ్యాసంగానికి గంభీర నేపథ్యాన్ని సమకూర్చిన రాయలసీమ జానపదుల ప్రాచీన సంస్కృతికి నివాళిగా 4వ కథ సంపుటిని సమర్పించుకున్నాడు రాజారాం. ఇక ఆధునిక సాహిత్యం పట్ల రాజారాం అభిప్రాయం. విద్యారంగం పట్నానికి మారటంతో అది వరకు సంచితం కాని సాహిత్యం ఎంతో ఉందని తెలిసివచ్చింది. చెళ్లపిళ్ల నుంచి శ్రీశ్రీ వరకు కవుల పేర్లు, గురజాడ నుంచి జమదగ్ని వరకు కథకుల పేర్లు, ఉన్నవ నుంచి శారద వరకు నవలా రచయితల పేర్లు నా సాహిత్య కోశంలో నమోదైందప్పుడే, అంటే తొలినాళ్లలోనే. కవుల ఏకాంత సేవ, విశ్వనాథ ఋతుసంహారం, పుట్టపర్తి శివతాండవం, విశ్వం పెన్నేటిపాట, ఆరుద్ర సినీవాలి నా అభిరుచిని నిర్ణయించే ఆధునిక పంచకావ్యాలై ఉండిపోయాయి. గోదావరి గలగలలు, శ్రీపాద పినాకిని ప్రేమ వెల్లువలు, కరుణకుమార అరకులోయ అందాల శలయేరులు, బుచ్చిబాబు గుండ్లకమ్మ కలకలంలా, మునిపెల్లె రాజు వంశధార వైభవంలా బలిబాడ నా సాహిత్య కుటీర ప్రాంగణం దాకా తరలివచ్చి ఆప్యాయంగా పలుకరించారు. టాల్స్టాయ్ నీతి కథలు, ఓ హెన్రీ కొసమెరుపు కథలు, కావ్యకండికలు వంటి రవీంద్రుడి కథానికలు దారిపొడుగునా వెలుగుదీపాలై వెలుగులోకి నడిపించాయి. అలా ఆధునిక సాహితీ స్రష్టలు తనకు మార్గదర్శకులుగా ఎలా నిలిచారో తెలిపారు. వర్షించిన మేఘం, ప్రాణదాత, తాను వెలిగించిన దీపాలు, పునర్నవం, కళ్యాణ కింకిణి, కమ్మ తెమ్మిర, వక్రగతులు, వగపేటిక, వినోద ప్రదర్శనం, రేవతి ప్రపంచం, హాలికులు, కుశలమ, జీవితానికి నిర్వచనం, కూనలమ్మ కోన, పాంధశాల మొదలగునవి రాజారాం కలం నుండి వెలువడిన కథా సంపుటాలు. 1968లో తాను వెలిగించిన దీపాలు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అనువాద రచనకు తమిళ విశ్వవిద్యాలయం వారి అవార్డు వచ్చింది. 1990లో గుంటూరు అరసం వారిచే కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం, 1991లో గోపీచంద్ సాహితీ సత్కారం, 1994లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు, 1996లో అప్పాజోసిల విష్ణుభట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం అందుకున్నారు. 1999 ఏప్రిల్ 1వ తేదీన మధురాంతకం రాజారాం పరమపదించారు.

0: మీరింతవరకు మధురాంతకం రాజారాం గారి జయంతి సందర్భంగా మధురాంతకం రాజారాం రచనా వైశిష్యం శ్రీ కొసనం శాంతారావు గారి ప్రసంగం విన్నారు.
1: ఈనాటి వినియోగదర్శిని శీర్షికన సేంద్రియ ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి శ్రీ జేవి రమణారావు గారి ప్రసంగం వింటారు.
2: సేంద్రియ ఆహార పదార్థాలు తీసుకోవటం మనకు అన్ని విధాలా శ్రేయస్కరం. అందువల్ల సాధ్యమైనంత వరకు మనం అటువంటి ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలి. ఒకప్పుడు మన వ్యవసాయం అంతా సేంద్రియ పద్ధతిలోనే జరిగింది. అయితే కాలక్రమంలో పెరుగుతున్న జనాభా వల్ల కానీ త్వరితగతిన అదిగాక అధిక ఉత్పత్తుల కోసం రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం మొదలుపెట్టారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. విపరీతమైన రసాయనాలు వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కొత్త రకాల జబ్బులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇది మనకొక పెద్ద ముప్పుగా పరిణమించింది. మనం తినే ఆహారం మనకు మంచి బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కానీ రోగాలు తెచ్చిపెడితే ఎలా బతుకగలుగుతాం గనక ఆలోచించండి. సహజ వనరులతో సాంప్రదాయ పద్ధతులతో నేలకు సేంద్రియ పదార్థాలను అందించి నాణ్యత గల అధిక దిగుబడులు పొందడమే సేంద్రియ వ్యవసాయం. పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకుల ఎరువులు, పిండి చెక్కలు వంటి సేంద్రియ ఎరువులు భూసారాన్ని పెంచడానికి వినియోగించాలి. నేల ఎప్పుడూ కూడా సహజ సిద్ధమైన ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మంచి దిగుబడులు వస్తాయి, ఆరోగ్యవంతమైన పంట కూడా వస్తుంది. రసాయనాలు ఎక్కువ వాడటం వల్ల తాత్కాలికంగా దిగుబడి వచ్చినా భూసారం దెబ్బతింటుంది. ఎక్కువ కాలం నేల బలంగా కొనసాగలేదు. దీనికి తోడు ఈ రసాయనాల పంట ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందువల్ల ఆరోగ్యమైన నేల, ఆరోగ్యమైన పంట కోసం సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. సేంద్రియ ఆహారం ఎప్పటికీ కూడా దివ్య ఔషధం. ఇటీవల కాలంలో ప్రజలు ఈ విషయాన్ని బాగా గుర్తిస్తున్నారు, వీటి మీద బాగా దృష్టి కూడా పెడుతున్నారు. అవకాశం ఉన్నవాళ్లు చాలామంది తమ ఇళ్లలో ఆకుకూరలు, ఇతర కాయగూరలు పండిస్తున్నారు. అవకాశం లేని వాళ్లు కూడా బయట సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇళ్లలో కూరగాయలు పండించేవారు మన ఇంట్లో కూరలు తరిగినప్పుడు వచ్చే పెచ్చులు, ఆకులు వగేరా ఇవన్నీ కూడా మనం బయట పారేయకుండా వాటిని మనం పెంచే మొక్కల్లో గనక వేసినట్లయితే అది మంచి ఎరువు అవుతుంది. అయితే ఇంట్లో కానీ పొలంలో కానీ రసాయనాలు పూర్తిగా వాడకుండా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, తిండి గింజలు, పప్పుధాన్యాలు సాగు చేయటానికి కొంత శ్రమ పడాలి. ఈ విధంగా సేంద్రియ పద్ధతుల్లో పండించడం కొంచెం కష్టమే అవుతుంది. అయితే ఆ శ్రమ, ఆ కష్టం ఊరికే పోదు, దీని ఫలితం అనంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ ఆహారోత్పత్తుల్లో స్థూల సూక్ష్మ పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే విశిష్ట పోషకాలు అత్యధిక మోతాదులో ఉంటాయి. కొన్ని సేంద్రియ ఉత్పత్తుల్లో రెట్టింపు ఉండగా మరికొన్నిటిలో వేల రెట్లు అదనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ రసాయన సాంకేతిక సంస్థ వెల్లడింది. అంటే సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట దిగుబడుల ద్వారా మనకు పూర్తి ఆరోగ్యాన్నిచ్చే అవసరమైన ఔషధ శక్తి పుష్కలంగా లభిస్తోందన్న విషయం మనం గుర్తించాలి. ఈ కారణంగానే సేంద్రియ ఆహారోత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఏటా సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సేంద్రియ ఆహారం ఒకప్పుడు కేవలం చిన్న చిన్న దుకాణాల్లో మాత్రమే లభ్యమయ్యేవి. ఆ తర్వాత అంటే 1990 తర్వాత అని చెప్పచ్చు, సేంద్రియ ఆహార ఉత్పత్తుల వృద్ధిరేటు ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ ఉత్పత్తుల విక్రయానికి పెద్ద పెద్ద షాపులు ప్రారంభిస్తున్నారు. అయితే సేంద్రియ ఉత్పత్తుల ధరలు మామూలు వాటికన్నా కొద్దిగా ఎక్కువ ధరే ఉంటాయి. అయినా మనకు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఈ విషయాన్ని

0: దృష్టిలో పెట్టుకుని సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ఇష్టపడుతున్నారు. సేంద్రియ ఆహారంలో రసాయనాల అవశేషాలు ఉండవు కాబట్టి ఆరోగ్యం అంతేకాదు మనకు ప్రాణాంతక జబ్బులు రాకుండా అడ్డుకునేటటువంటి పోషకాల సాంద్రత కూడా సేంద్రియ ఆహారంలో బాగా ఎక్కువ ఉందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరీక్షలు చేసి వెల్లడించారు. సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగటంతో చాలామంది తమవి సేంద్రియ ఉత్పత్తులని చెప్పచ్చు లేదా పేర్కోవచ్చు. అయితే మనం మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి. నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉన్న వాటి పట్ల మోజు పడకండి, పరిశీలించుకోవాలి. వాటిని స్థానిక మార్కెట్లో కొనుగోలు చేయటం అంత సులభం కాదు. మార్కెట్ విక్రేతల నుండి సరైన వివరణ మనం అడిగి తీసుకోవాలి. కూరగాయలు పండ్లు చక్కగా ఆకుపచ్చగా కనిపిస్తాయి, కానీ పురుగు మందులు మరియు ఇతర హానికరమైన ఎరువుల అధిక అవశేషాలు అవి కలిగి ఉండొచ్చు. కొద్దిగా రంధ్రాలు, కీటకాలు తినటం కూడా ఉండొచ్చు. కీటకాలు తినటం సురక్షితం అయితే మనకు కూడా సురక్షితం. అంటే ఏమిటంటే ఆకర్షణీయంగా కనిపించినంత మాత్రాన అవి మంచివి అని పొరపడవద్దు. సహజ సిద్ధంగా కనిపించిన వాటిని ఎంచుకోవాలి. సేంద్రియ ఆహారం తాజాగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండే సంరక్షణకారులను కలిగి ఉండదు. సేంద్రియ ఉత్పత్తులు తరచుగా విక్రయించబడే చిన్న పొలాలలో ఉత్పత్తి చేయబడతాయి. అలా అని ఎల్లప్పుడూ అని కూడా కాదు, కానీ అవి జాగ్రత్తగా చూసుకోవాలి సేంద్రియాన్ని. సేంద్రియ ఆహారం యొక్క ఉత్పత్తి మీద సేంద్రియ వ్యవసాయ సమాచారం కొరకు చూడండి. ఆహార నిల్వ పదార్థాలను పరిమితంగా వాడటం వల్ల సేంద్రియ ఆహారాలు త్వరగా పాడవచ్చు. దుకాణాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంచితే వాటిలో పోషక విలువలు నాశనమవుతాయి. సేంద్రియ ఆహారోత్పత్తుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచే లవణాలు వేల రెట్లు అధికంగా ఉంటాయి. అలాగే సేంద్రియ వరి బియ్యంలో ఇవి బాగా పుష్కలంగానూ ఉంటాయి అని ఈ విషయాన్ని నిపుణులు వెల్లడించారు. ఆహార పదార్థాలను గాలి వెలుతురు తగిలే చోట తేమ తగలకుండా నిల్వ చేయాలి. అదేవిధంగా వండే ముందు కూరలు, తినే ముందు పండ్లు ఒకటికి 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సేంద్రియ వ్యవసాయం పర్యావరణానికి చాలా మంచిది. ఈ విధమైన వ్యవసాయ పద్ధతులు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని సంరక్షిస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, నేల సంతానోత్పత్తిని పెంచుతాయి. పురుగు మందులు లేని వ్యవసాయం సమీప పక్షులు మరియు జంతువులతో పాటు పొలాలకు దగ్గరగా నివసించే ప్రజలకు కూడా మంచిది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ల పైర్ల సాగును ప్రోత్సహించే పలు పథకాలను అమలుపరచడంతో పాటు రైతాంగానికి శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర రైతాంగం వ్యవసాయ శాఖ అమలుపరుస్తున్న సేంద్రియ పద్ధతులు పాటించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి, అలాగే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రైతాంగం తమ అనుమానాలు, సందేహాలు వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకోవాలి. తద్వారా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. అదేవిధంగా మరో విషయం గుర్తుపెట్టుకోండి, సేంద్రియ వ్యవసాయం చేసే భూములను వ్యవసాయ శాఖ వారు పరిశీలించి వాటికి ఇవి సేంద్రియ వ్యవసాయ భూములే అని మనకు ఒక ధృవీకరణ పత్రం కూడా ఇస్తారు. ఈ పత్రం కూడా తీసుకోవటం చాలా మంచిది. మనం ఎప్పటికీ కూడా సేంద్రియ ఆహార పదార్థాలని కొనుగోలు చేయటం అన్ని రకాలుగానూ మనకి మంచిది.
1: మీరింతవరకు సేంద్రియ ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి శ్రీ జేవి రమణారావు గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమం తర్వాత లలిత గీతాలు.

0: మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఖండివరం, కె కోటపాడు, ఆలపురం, గౌరవరం తదితర ప్రాంతాల్లో ఒక్కో డిస్పెన్సరీకి 30 లక్షలతో ఏపీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయని తెలిపారు. అలాగే దేవరపల్లి పీహెచ్సీ ప్రాంగణంలో నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అచ్యుతాకుమారి సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలపై విచారణ జరిపి లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను పీఎం ఏబీహెచ్ఐఎం కింద నిర్మించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రానికి అదనంగా 7.50 కోట్ల విలువైన పరికరాలు వస్తాయని, 220 నుండి 400 పడకలకు విస్తరణకు 6.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. పక్కా ప్రణాళిక, సరైన వ్యూహంతోనే జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. 6 ROB, 6 RUB పనులు, అనకాపల్లి రాజమండ్రి 6 లేన్ల రహదారి DPR పూర్తయిందని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చోడవరం నియోజకవర్గంలో అభివృద్దికి పెద్దపీట వేస్తూ ఒక్కరోజే 38 కోట్ల విలువైన 20 అభివృద్ది పనులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు శ్రీకారం చుట్టారు. 2000 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని, జిల్లాలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి ప్రగతి యాత్రలో మరో మైలురాయిగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడటంతో నిధులన్నీ అనకాపల్లి అభివృద్దికే ఖర్చు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. సబ్బవరంలో 1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి వంగల్పూడి ఆయనత ప్రారంభించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా జిల్లాలో 195.17 కోట్లతో 2405 CC రోడ్లు, బీటీ రోడ్లకు మంజూరు చేయగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ శంకుస్థాపనలు చేశారు. మీరు ఇప్పటివరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఈనాటి కార్యక్రమంలో ముందుగా పి సుశీల పాడిన పాట చిత్రం మన ఊరి కథ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చంబై వైద్యనాథ్ భాగవతార్ గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి కీర్తన, వాడైరా దైవము, పంతువారాళి రాగం, ఆదితాళం.

కార్యక్రమంలో తర్వాత పట్నం సుబ్రహ్మణ్యం అయ్యంగారి రచన సరగుణ పాలింప కేదారగౌళ రాగం ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా త్యాగరాజస్వామి కీర్తన, మనసా ఎటులోర్తుని మలయ మారుతరాగం, రూపకతాళం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చంబై వైద్యనాథ భాగవతార్ గారి గానం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం మన్మథ లీల.
1: శాంతించనా

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు విన్న ఆ పాట అందమైన అనుభవం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. కార్యక్రమంలో తర్వాత పట్నం పిల్ల, ఈ చిత్రానికి జి ఆనంద్ పాడిన పాట.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అక్కడి నేల, వాతావరణం, సంప్రదాయాలు, స్థానిక నైపుణ్యాలు కలిసి ఒక ప్రత్యేక ఉత్పత్తికి గుర్తింపునిస్తాయి. అలాంటి స్థానిక ప్రత్యేకతలను ప్రోత్సహించి వాటికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం. స్థానికంగా లభించే వనరులకు విలువ జోడించడం, చిన్న తరహా ఉత్పత్తిదారులు, చేతి వృత్తిదారులు, రైతులు, వ్యాపారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత, సంప్రదాయం, నైపుణ్యం, సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు లేదా హస్తకళలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను గుర్తించి వాటికి సరైన మార్కెట్, సాంకేతిక సహాయం, శిక్షణ, బ్రాండింగ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేక ఉత్పత్తిని ఎంపిక చేసి దాని ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్, ఎగుమతులను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి ఉంటుంది. అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, చేనేత వస్త్రం కావచ్చు, హస్తకళ కావచ్చు, ఆహార పదార్థం కావచ్చు, లేదా సంప్రదాయ కళ కావచ్చు. ఉదాహరణకు, కొన్ని జిల్లాలు మామిడి, పసుపు, మిరప, తేనె వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందగా, మరికొన్ని జిల్లాలు చేనేత, చెక్కబొమ్మలు, లోహకళలు, తోలుబొమ్మలు, మట్టిపాత్రలు వంటి హస్తకళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ఉత్పత్తులను గుర్తించి వాటి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు, ఆధునిక పరికరాలు, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ సహాయం అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం వల్ల స్థానిక కళాకారులు, రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభించడంతో

0: ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తికి మార్కెట్ పెరిగితే తయారీదారుల ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఆధారిత వృత్తులు అభివృద్ది చెందుతాయి. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి ప్యాకేజింగ్ విక్రయాల్లో భాగస్వాములు కావచ్చు. యువత కూడా స్థానిక వనరులను ఉపయోగించుకుని కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. స్థానిక ఉత్పత్తులు అభివృద్ది చెందాలంటే కేవలం ఉత్పత్తి చేయడంతో సరిపోదు. నాణ్యత, ఆధునిక రూపకల్పన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన ధర, సమర్థవంతమైన మార్కెటింగ్ కూడా అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చు. ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ మార్కెట్ వేదికల ద్వారా జిల్లా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించవచ్చు. సరైన బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు, నాణ్యతా ధృవీకరణ లభిస్తే స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి స్థానం సంపాదించగలవు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్ భావనకు బలమైన ఆధారం. స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మనం స్థానిక ఉత్పత్తిదారులకు, కళాకారులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు మద్దతు ఇస్తాము. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక వస్తువును కొనడం కాదు, ఆ ఉత్పత్తి వెనుక ఉన్న కుటుంబానికి ఆదాయం కల్పించడం, ఒక సంప్రదాయ కళను కాపాడడం, ఒక గ్రామీణ పరిశ్రమను నిలబెట్టడం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడడం కూడా. అందువల్ల స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పండ్లు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: హమారే దేశ్ కే హర్ క్షేత్ర మే ఐసీ కోయి నా కోయి విశేషత జరూర్ హై, కహీ కోయి ఖాస్ ఫల్ హై, కహీ కోయి పారంపరిక కళా హై, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇన్హీ విశేషతాఓ కో ఆగే బఢానే కా అభియాన్ హై. హమారా ప్రయాస్ యహీ హోనా చాహియే కి హమారే గాంవ్ ఔర్ ఛోటే షహరో కి యే పెహచాన్ సిర్ఫ్ స్థానీయ బాజార్ తక్ సీమిత్ నా రహే, వే దేశ్ ఔర్ దూసరే హిస్సో తక్ పహుంచే, ఇస్సే వోకల్ ఫర్ లోకల్ అభియాన్ కో భీ బల్ మిల్తా హై.
0: చిన్న ఉత్పత్తిదారులకు మూలధనం కొరత, ఆధునిక పరికరాలు లేమి, మార్కెట్ పరిజ్ఞానం లేకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, రవాణా సమస్యలు, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి శిక్షణా కార్యక్రమాలు, సులభ రుణాలు, ఉత్పత్తి కేంద్రాలు, నిల్వ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సహాయం, డిజిటల్ వేదికలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఉత్పత్తిదారులు కూడా నాణ్యత, వినియోగదారుల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో యువత కీలక పాత్ర పోషించేలా స్థానిక ఉత్పత్తుల కోసం కొత్త డిజైన్లు రూపొందించడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ వ్యాపార వేదికలను అభివృద్ది చేయడం, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన బ్రాండింగ్ కల్పించడం వంటి రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారులు కూడా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యత, ధరతో పాటు అవి ఎక్కడ తయారయ్యాయో పరిశీలించాలి. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మనం దేశీయ ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOPను అత్యున్నత నాణ్యత, అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో గుర్తింపు కల్పించడంతో పాటు వాటి నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలోని ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెంచడమే ODOP కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
2: I would urge all of you, support these MSMEs who make these ODOP products in upgrading their quality, in designing their packaging properly and nicely, in branding their products so that going forward ODOP becomes respected all over the world as high quality, high value products.
0: భారత ప్రభుత్వ స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించే మరియు స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన సంప్రదాయమైన భౌగోళిక

0: గుర్తింపు జీఐ ట్యాగ్ కలిగిన లేదా స్థానికంగా లభించే వనరులపై ఆధారపడిన ఉత్పత్తులను గుర్తించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద గుర్తించిన ప్రత్యేక ఉత్పత్తులు ఆయా ప్రాంతాల ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాలమైన భౌగోళిక స్వరూపంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రముఖ ఉత్పత్తులు ఒక జిల్లా ఒక ఉత్పత్తి జాబితాలో చేరాయి. దీనిపై చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ,
1: వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నరసాపురం నుంచి అల్లికల పుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు రావడం, ఇలా మనకు 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది.
0: విశాఖపట్నంలోని ఏటికొప్పాక చెక్క బొమ్మలు, ఎన్టీఆర్ జిల్లాలోని ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలు, శ్రీ సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట తోలుబొమ్మలు, సంగీత ప్రపంచంలో పేరుగాంచిన పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విభిన్నమైన ఉదయగిరి చెక్కకత్తు హస్తకళలు విభాగంలో రాష్ట హస్తకళ్ల గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇక చేనేత మరియు వస్త్ర పరిశ్రమ విభాగంలో చిత్తూరు జిల్లాలో వెంకటగిరి చీరలు, కాకినాడలో ఉప్పాడ జామ్దనీ చీరలు, శ్రీకాకుళంలో అల్లి నందమైన పొందూరు కాటన్ చీరలు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కలంకారీ, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి కలంకారీ హస్తకళలు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ క్రోచెట్ లేస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. అలాగే అనంతపురం, అన్నమయ్య జిల్లాలలో కాటన్ మరియు జీన్ ప్యాంట్ల తయారీ జోరుగా సాగుతోంది. వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తుల విభాగంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ, గుంటూరు జిల్లాలో ఘాటైన మిరపకాయలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి మరియు కొబ్బరి పీచు ఉత్పత్తులు, తూర్పుగోదావరి జిల్లాలో పండ్ల ఆధారిత ఆహార ఉత్పత్తులు, విజయనగరం జిల్లాలో మామిడి జెల్లి, విశాఖపట్నంలో సముద్ర ఆహార ఉత్పత్తుల క్లస్టర్స్ స్థానిక రైతులు, మత్స్యకారుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అలాగే బాపట్ల, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్ కట్టింగ్ మరియు పాలిషింగ్ పరిశ్రమలు, కర్నూలులో గ్రానైట్ మరియు మార్బుల్ రాతి చెక్కిన ఉత్పత్తులు, పల్నాడులో డుర్గి రాతి శిల్పాలు, వైఎస్సార్ కడప జిల్లాలో బరైట్స్ మరియు బేరియం సమ్మేళనాలు, ఖనిజాలు పరిశ్రమల విభాగంలో పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP కార్యక్రమం కేవలం ఒక వ్యాపార మార్గం మాత్రమే కాదు, ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్థానిక చేతివృత్తుల వారి కళా నైపుణ్యాన్ని రక్షించే ఒక బృహత్ యత్నం. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం స్థానిక ప్రతిభను గుర్తించి దానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే గొప్ప కార్యక్రమం. ఇది ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, సంప్రదాయ కళలు, వృత్తులు, స్థానిక నైపుణ్యాలను పరిరక్షిస్తుంది. స్వయం సమృద్ధి భారతదేశ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంతో పాటు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. స్థానిక కళలను ఆదరించడం ద్వారా స్థానిక హస్తకళల సంస్కృతిని కాపాడవచ్చు. తద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు వోకల్ ఫర్ లోకల్ భావనలు ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణగా మార్చవచ్చు. స్థానిక అభివృద్ధే దేశాభివృద్ధికి బలమైన పునాది అని ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం తెలియజేస్తుందని చెప్పవచ్చు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట భైరవ ద్వీపం. ఈ చిత్రానికి చిత్రా బృందం గానం చేశారు. గీత రచన సంగీతం శ్రీనివాసరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక వీరి కోరికపై ఈ పాట.

తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరు కోరుతున్నారు జయసుధ. ఈ చిత్రానికి పి సుశీల జయచంద్రన్ పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు.

అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. దాశరథి గీతానికి చక్రవర్తి సంగీతం.

కార్యక్రమంలో తరువాత ఎద్దుమాలిన శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు పి సుశీల, వి రామకృష్ణ బృందం పాడిన పాట చిత్రం భక్త కన్నప్ప.

తర్వాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ వీరు కోరుతున్నారు. సెవెంత్ సెన్స్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన భువన చంద్ర.

తర్వాత నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్, వీరు కోరుతున్నారు బంగారు బుల్లోడు. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజుకోటి.

తర్వాత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ వీరు కోరుతున్నారు. గోదావరి ఈ చిత్రానికి చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా చల్లపల్లి శ్రోతలు రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కోరుతున్నారు ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. రచన వై యుగంధర్ రెడ్డి. దాదాపు 6 దశాబ్దాల పాటు భారత్ అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన వామపక్ష తీవ్రవాదం, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన నక్సలిజం, అనేక గిరిజన కుటుంబాల జీవితాల్లో భయాన్ని, అనిశ్చితిని నింపిన హింస ఇప్పుడు దేశ చరిత్రలో ఒక కీలక మలుపు తిరిగింది. 2026 మార్చి 31 నాటికి దేశంలో ఏ జిల్లాను కూడా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా గుర్తించకపోవటం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన పరిపాలన, గిరిజన సంక్షేమం, లొంగిపోయిన తీవ్రవాదుల పునరావాసం వంటి చర్యలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా ఈ మార్పు సాధ్యమైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 0కు చేరటం ఈ ప్రయాణానికి ముగింపు మాత్రమే కాదు. శాంతిని శాశ్వతం చేయటం, అభివృద్దిని వేగవంతం చేయటం, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను మరింత విస్తరించడం అనే కొత్త దశకు ఇది ఆరంభంగా చెప్పవచ్చు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరీ ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం కాలక్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. 2004లో పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ తదితర సంస్థలు కలిసి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడటంతో వామపక్ష తీవ్రవాదం మరింత వ్యవస్థీకృతమైంది. 2010 సంవత్సరం నక్సలిజం చరిత్రలో అత్యంత హింసాత్మక దశల్లో ఒకటిగా నిలిచింది. ఆ ఏడాది 1936 వామపక్ష తీవ్రవాద సంఘటనలు నమోదవ్వగా పౌరులు, భద్రతా సిబ్బంది కలిపి 1005 మంది మరణించారు. 2014లో నక్సల్ సంబంధిత హింసాత్మక సంఘటనలు 870గా ఉండగా 2025 నాటికి అవి 234 తగ్గాయి. ఇదే కాలంలో మరణాలు 310 నుంచి 100కు తగ్గాయి. 2014లో దేశవ్యాప్తంగా 126 జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా 2024 ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య 38కి, 2025 డిసెంబర్ నాటికి 8కి తగ్గింది. చివరకు 2026 మార్చి ఏప్రిల్ నాటికి ప్రభావిత జిల్లాల సంఖ్య 0కు చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ,
2: साल 2013 में 180 से अधिक जिले, 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
1: వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో కీలకమైన మార్పు 2015లో జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక అమలుతో వచ్చింది. భద్రతా చర్యలతో

0: తో పాటు అభివృద్ది, స్థానిక ప్రజల హక్కులు, సంక్షేమం, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలను ఒకే వ్యూహంలో భాగం చేశారు. ఈ విధానంలో ప్రధానంగా విశ్వాసం, నిర్మాణం, ప్రజా సంక్షేమం మూడు అంశాలు పరస్పరం అనుసంధానమయ్యాయి. భద్రత కల్పించడం ద్వారా అభివృద్దికి అవకాశం ఏర్పడింది. అభివృద్ది ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరగడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరాయి. అంటే భద్రత, అభివృద్ది, సంక్షేమం వేర్వేరు అంశాలు కాకుండా ఒకదానిని మరొకటి బలోపేతం చేసే విధంగా పనిచేశాయి. మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ భద్రతా వ్యవస్థను విస్తరించడం ఈ వ్యూహంలో ముఖ్యమైన అంశంగా మారింది. 2014 ముందు 66 ఉన్న పటిష్ట పోలీస్ స్టేషన్ల సంఖ్య 666 పెరిగింది. గత 7 ఏళ్లలో 408 కొత్త కేంద్ర సాయుధ పోలీసు దళాల భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో వేగవంతమైన దళాల మోహరింపు, గాయపడిన వారిని తరలించడం, నిఘా కార్యకలాపాల కోసం 68 రాత్రి ల్యాండింగ్ హెలీప్యాడ్లను నిర్మించారు. భద్రతా దళాలకు 400 బుల్లెట్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చడంతో పాటు 5 ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1: नक्सलवादियों की गोलियां चलती थी, जहां पर कभी धरती रक्त रंजित रहा करती थी, आज उसी नक्सल क्षेत्रों में, उसी इलाकों में नक्सल मुक्त होने के कारण विकास, विश्वास और प्रयास का तिरंगा लहरा रहा है मेरे प्यारे देशवासियों. लेकिन इस चुनौती को हमने कम नहीं आंकना, इस चुनौती से हमें और भी सावधान रहने की जरूरत है.
0: వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రత్యేక దళాల మధ్య సమన్వయం కూడా కీలకంగా మారింది. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, కోబ్రా, జిల్లా రిజర్వ్ గార్డ్, ప్రత్యేక పోలీసు దళాలతో పాటు జార్ఖండ్, జాగ్వర్, ఛత్తీస్గఢ్ పోలీసు విభాగాలు, ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలను సమన్వయంతో వినియోగించారు. ఉమ్మడి శిక్షణ, సమాచార మార్పిడి, స్పష్టమైన కమాండ్ వ్యవస్థతో భద్రతా దళాల మధ్య సమన్వయం పెరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, ఉపగ్రహ చిత్రాలు, కృత్రిమ మీద ఆధారిత సమాచార విశ్లేషణ, మొబైల్ డేటా విశ్లేషణ, కాల్ లాగ్ విశ్లేషణ వంటి సాంకేతిక పద్దతులను వినియోగించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో నిఘా సామర్థ్యం పెరిగింది. భద్రతా దళాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా సమాచారాన్ని సేకరించడం, కార్యకలాపాలను పర్యవేక్షించడం సులభమైంది. నక్సల్స్ వ్యతిరేక వ్యూహం కేవలం సాయుధ కార్యకర్తలపై చర్యలకే పరిమితం కాలేదు. వారికి ఆర్థికంగా, సంస్థాగతంగా సహకరించే వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. నక్సల్ నిధుల నెట్వర్క్లను ఛేదించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2025 డిసెంబర్ నాటికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 40 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. రాష్ట దర్యాప్తు సంస్థలు మరో 40 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. 2026 జూన్ నాటికి ఎన్ఐఏ దర్యాప్తు చేసిన వామపక్ష తీవ్రవాదం ఎల్డబ్ల్యూఈ కేసుల సంఖ్య 112కు చేరగా 100 ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. భద్రతా చర్యలకు మరోవైపు లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసానికి ప్రాధాన్యం ఇచ్చారు. సీనియర్ స్థాయి కేడర్లకు 5 లక్షలు, ఇతరులకు 2.5 లక్షల తక్షణ ఆర్థిక సాయంతో పాటు 36 నెలల పాటు నెలకు 10,000 భత్యం అందించే విధానం అమలు చేస్తున్నారు. ఆయుధాలు సమర్పించిన వారికి అదనపు పరిహారం, సమూహంగా లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడా అమలు చేశారు. 2025లోనే 2,337 మంది నక్సలైట్లు ఆయుధాలు విడిచిపెట్టగా 2024 నుంచి 26 మార్చి వరకు మొత్తం 3,927 మంది కేడర్లు లొంగిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లొంగిపోయిన వారి పునరావాసంలో నైపుణ్యాభివృద్ది, ఉపాధి, గృహవసతి, విద్య, స్వయం ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారిని తిరిగి సమాజంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వామపక్ష తీవ్రవాదం, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగం పుంజుకుంది. రహదారులు, వంతెనలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సేవలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, డిజిటల్ అనుసంధానం వంటి సౌకర్యాలు మారుమూల గ్రామాలకు చేరువయ్యాయి. ఇంతకాలం ప్రభుత్వ వ్యవస్థలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరిపాలన మరింత బలోపేతమైంది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా ఈ వ్యూహంలో ముఖ్యమైన భాగంగా మారింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పీఎం జన్మ

0: ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా విద్య, గృహవస్తి, తాగునీరు, ఆరోగ్యం, రవాణా, జీవనోపాధి వంటి రంగాల్లో సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. అభివృద్ది ప్రయోజనాలు మారుమూల గిరిజన గ్రామాలకు చేరటం ద్వారా ప్రభుత్వ వ్యవస్థతో ప్రజల అనుసంధానం పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉన్న బస్తర్ ప్రాంతంలో భద్రత, అభివృద్ది, స్థానిక భాగస్వామ్యాన్ని సమన్వయపరిచిన విధానం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. స్థానిక యువతను భద్రతా వ్యవస్థలో భాగస్వాములను చేయటం, రహదారులు నిర్మించడం, మొబైల్ కనెక్టివిటీ పెంచడం, లొంగిపోయిన కేడర్లకు పునరావాసం కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. అదే సమయంలో బస్తర్ పాండుం, బస్తర్ ఒలింపిక్స్ వంటి సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల ద్వారా గిరిజన యువతను సామాజిక ప్రధాన అవంతితో అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అమిత్ షా తెలియజేస్తూ,
1: బస్తర్ వాళ్ళే ఇస్లియే చూట్ గయే థే కి వహా లాల్ ఆతంక్ కా పర్ఛాయా థా ఇస్లియే వహా వికాస్ నహీ పహుంచా. లాల్ ఆతంక్ కా పర్ఛాయా వికాస్ నహీ హై ఇస్లియే నహీ గయా థా. లాల్ ఆతంక్ కా పర్ఛాయి వహా పడా థా ఇస్లియే వికాస్ నహీ పహుంచా థా. ఆజ్ పర్ఛాయి హట్ గయీ హై ఔర్ బస్తర్ వికసిత్ హో రహా హై మాన్యవర్. బస్తర్ మే వికాస్.
0: వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, తూర్పు కనుమలు, ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉండేది. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన పీపుల్స్ వార్ సంస్థ బీహార్ ప్రాంతంలోని మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ విలీనమై సిపిఐ మావోయిస్ట్ ఏర్పడింది. నక్సల్ వ్యతిరేక పోరాటంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రే హౌండ్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట పోలీసు ప్రత్యేక దళాలు కేంద్ర బలగాలతో సమన్వయం ద్వారా అటవీ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడంలో ఈ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ప్రస్తుతం కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ప్రత్యేక దళాల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ ప్రస్తావన ఉంది. కాలక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ప్రభావం గణనీయంగా తగ్గింది. 2021లో రాష్ట్రంలో 5 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం ఎల్డబ్ల్యూఈ ప్రభావిత జిల్లాల జాబితాలో ఉండగా 2024 నాటికి అల్లూరు సీతారామరాజు జిల్లా ఒక్కటే ఆ జాబితాలో మిగిలింది. 2025 నాటికి ఆంధ్రప్రదేశ్కు ఎల్డబ్ల్యూఈ ప్రభావిత జిల్లాలు ఏవీ లేకపోగా 2026లో కూడా రాష్ట్రం 0 ప్రభావిత జిల్లాలతో నమోదైంది. ఇది ఆంధ్రప్రదేశ్కు అత్యంత ముఖ్యమైన మార్పు. ముఖ్యంగా తూర్పు కనుమల ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడటం వల్ల రహదారులు, విద్య, ఆరోగ్యం, మొబైల్ కనెక్టివిటీ, ప్రభుత్వ సేవలు, జీవనోపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో దేశవ్యాప్తంగా 38 ఎల్డబ్ల్యూఈ ప్రభావిత జిల్లాలు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా డిస్టిక్ట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తించబడింది. దీని ద్వారా ఈ జిల్లాకు అదనపు వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ది అవసరమని కేంద్రం పేర్కొంది. ఒకప్పుడు భద్రతా పరంగా సవాలుగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ది, పర్యాటకం, గిరిజన జీవనోపాధి, రహదారి అనుసంధానం, విద్య, ఆరోగ్య రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనిపై అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ,
2: ఏఎస్ఆర్ అండ్ పోలవరం జిల్లా ప్రెసిడెంట్ గా మనకి వచ్చిన సమాచార ప్రకారంగా మన ఏరియా నుండి ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలో మెంబర్ గా లేరు. గుర్తేడు ప్రాంతంలో పోలీస్ స్టేషన్ అండ్ క్యాంప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కూడా ఏరియాలో బాగా కంట్రోల్ వచ్చింది.
3: మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీ, అదే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది. దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసేయడానికి కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకు ముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన. అదేవిధంగా ఒక చిన్న చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్ గా ఇండక్షన్ చేయడం జరుగుతున్నాయి. సో ఈ ఫోర్స్ఫుల్ ఇండక్షన్, అదే విధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ ని చూసి వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. కొద్ది శాంతి భద్రత వచ్చినా కాబట్టి కంట్రోల్ వచ్చింది.
0: వామపక్ష తీవ్రవాదం, నక్సలిజం ప్రభావం తగ్గడంతో ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనేక రంగాల్లో అభివృద్ది జరుగుతోంది. రోడ్లు, వంతెనలు, విద్యుత్ మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో పాఠశాలలు, వసతిగృహాలు, ఆరోగ్య కేంద్రాలు, వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, హస్తకళలు, పర్యాటకం వంటి రంగాల్లో గిరిజనులకు జీవనోపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులకు నేరుగా చేరుతున్నాయి. పరిపాలనా సేవలు

0: ఇంత సమర్థవంతంగా అందుతున్నాయి. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి, గిరిజన సంస్కృతి ఆధారిత పర్యాటక అభివృద్ది కూడా వేగం పుంజుకుంటోంది. కేంద్ర హోంశాఖ ప్రస్తుతం 37 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలుగా గుర్తించింది. ఇవి ఇక వామపక్ష ప్రభావిత జిల్లాలు కాకపోయినా భద్రత, అభివృద్ది చర్యలను కొంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దాదాపు 6 దశాబ్దాల నక్సలిజం చరిత్రలో 2026 మార్చి 31 ఒక కీలక మైలురాయిగా నిలిచింది. దేశంలో ఒక్క జిల్లా కూడా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా మిగలకపోవటం భద్రతా వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుకు సంకేతంగా నిలిచింది. అయితే ఈ ప్రయాణం కేవలం వామపక్ష నక్సలిజం నియంత్రించడం గురించి కాదు. ప్రభుత్వం చేరని చోట ప్రభుత్వాన్ని చేర్చడం, రహదారి లేని చోట రహదారి నిర్మించడం, పాఠశాల లేని చోట విద్య అందించడం, వైద్యం అందని చోట ఆరోగ్య సేవలను తీసుకువెళ్లటం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రజల్లో భద్రతతో పాటు విశ్వాసాన్ని పెంచడం, ఈ సమగ్ర మార్పే వామపక్ష తీవ్రవాద నక్సల్ రహిత భారత నిర్మాణానికి అసలు పునాది. దేశంలో ఒకప్పుడు నక్సలిజం ప్రభావాన్ని ఎదుర్కొన్న ప్రాంతాలు ఇప్పుడు శాంతి, అభివృద్ది, అనుసంధానం వైపు పయనిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో భద్రతా పరిస్థితుల మెరుగుదలతో అభివృద్ది అవకాశాలు మరింత విస్తృతమయ్యాయి. నక్సల్ రహిత భారత్ అనేది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. వామపక్ష తీవ్రవాద నక్సల్ రహిత భారత్ ఒక భద్రతా విజయగాథ మాత్రమే కాదు, మారుమూల భారతాన్ని అభివృద్ది ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ఒక కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఖలేజా చిత్రానికి రమేష్ వినయాగం, కారుణ్య, హేమచంద్ర గానం చేశారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: 1966 సంవత్సరంలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైన ఆత్మగౌరవం చిత్రం నుంచి పాటను మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30గా వస్తుంది. తెలుగు
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గాయ్ ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గాయ్ ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గాయ్ ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యకుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గాయ్ ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
2: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
1: ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గాయ్ ఫార్మలిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కి ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదికగా ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
3: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
1: Vikasit Bharat sadanaku prati samasta edigadalaku todpade aarthika vyavastha avasaramani kendra mantri నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 1.71 కోటి చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి

0: సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదిరిన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
1: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good, and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహస్త శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటి వరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28797 ఫిర్యాదులకు గాను 20676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండ్ మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్, కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్త ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు

నిర్మించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

0: పురుషుల మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికుల మెదడు, వెన్నెముక, నరాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ జి శివన్నారాయణ గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు కార్మికుల కార్యక్రమంలో మెదడు, వెన్నెముక, నరాలకు సంబంధించి కార్మికులకు సంభవించే వ్యాధుల గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గోపాలం శివన్నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, సాధారణంగా కార్మిక సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మెదడుకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు?
2: అంటే ఎక్కువగా మెదడు సంబంధించిన సమస్యలు అయితే అలసటిగా సంబంధించినవి ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ పని చేయాల్సి రావడం, ఎక్కువ పనిచేసి తక్కువ రెస్ట్ ఉండడం, వాళ్ళు పనిచేసేటువంటి వాతావరణం శుభ్రంగా లేకపోవడం, లేకపోతే పొల్యూషనల్ గా అంటే కాలుష్యం, శబ్ద కాలుష్యం గానీ, లేకపోతే మిగిలినటువంటి గాలిలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, తేమ ఎక్కువగా ఉండటం గానీ, వాళ్ళకి వెంటిలేషన్ సరిగా లేకపోవడం అంటే వాళ్ళకి గాలి వెలుతురు అనేవి సరిగా అందకుండా పనిచేసినప్పుడు వాటికి సంబంధించిన విధంగా మెదడు తట్టుకోలేక వచ్చే నొప్పులు ఉంటాయి. ఎక్కువ శాతం వీటిని మనం తలనొప్పితో ఉంటాయి. కార్మికులలో ఇలాంటి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా తలనొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తలనొప్పుల వల్ల వాళ్ళకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం గానీ, వాళ్ళలోంచి రావాల్సిన ఉత్పాదకత తక్కువగా రావడం గానీ, దానివల్ల చికాకులుగా ఉండి వాళ్ళు పనికి రావడానికి మానేయడం గానీ, లేకపోతే వాళ్ళ తోటి వర్కర్స్ తో సరిగా ప్రవర్తించకపోవడం వల్ల మొత్తం పెర్ఫార్మెన్స్ కూడా సరిగా ఉండకపోవచ్చు. దానివల్ల వచ్చేటువంటి ఉత్పాదకత తగ్గిపోవచ్చు. కాబట్టి అదొకటి. రెండోది, వీళ్ళల్లో తలనొప్పితో పాటుగా ఎక్కువ మంది నిద్ర తగ్గటం వల్ల, నిద్ర తగ్గటం అంటే నైట్ డ్యూటీలో షిఫ్ట్లు చేయడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటల తరబడి పనిచేసినందువల్ల కొంతమందిలో ఫిట్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మూర్ఛలు అని అంటాం మనం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒత్తిడి ఉన్న వాళ్ళు కూడా మూర్ఛలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, మూర్ఛలు అనేది మెదడు వలన రావడానికి అవకాశం
1: ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా వచ్చే అవకాశం ఉందండి?
2: అంటే ఇవి అందరికి తెలిసిందంటే ఎక్కువ శబ్ద కాలుష్యం ఉంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి ఎక్కువ శబ్దంతో వాడినప్పుడు చెవికి సంబంధించి చెవి నరాలు సున్నితంగా ఉంటాయి, అవి చెడిపోయి కొంచెం వాళ్ళ వినికిడి శక్తి తగ్గడం, లేకపోతే వాళ్ళకు ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం. వీళ్ళలో ఈ మెదడు సంబంధించిన విధంగా ఇండస్ట్రియల్ గా కొన్ని రకాల గ్యాసులు పీల్చడం, కొన్ని విష పదార్థాలు పీల్చడం వల్ల కూడా లోపల కొన్ని కొన్ని రకాల జబ్బులు రావచ్చు. కార్బన్ మొనాక్సైడ్ అని చెప్పి ఈ పొగ, మనం గ్యాస్, మనం కార్ల నుంచి, వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ పీల్చే వాళ్ళలో కొంతమందికి అది కార్బన్ మొనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల కొన్ని పెద్ద వయసు వచ్చినా కొంతమందికి ఈ పార్కిన్సోనిజం ఇలాంటి జబ్బులు కూడా రావచ్చు. అందువల్ల కొన్ని నరాలు వీక్ అయిపోయి మనుషుల్లో కదిలిక తగ్గడం, బలం తగ్గడం ఇలాంటివి జరగవచ్చు. అది దీర్ఘకాలికంగా ఉండొచ్చు. రెండోది, ఇంకా ఇండస్ట్రీస్ లో వీళ్లలో కొన్ని తలకి దెబ్బలు తగలటానికి జరుగుతూ ఉంటాయి. అందుకని వాటికి సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టేటువంటి రక్షణలు అంటే సేఫ్టీ హెల్మెట్లు పెట్టుకోమని చెప్తున్నారు. ఎక్కువ శాతం చాలా నిర్లక్ష్యం చేస్తారు. వాటిని సరిగా వాడుకోపోవడం వల్ల హెల్మెట్లు పెట్టుకోపోవడం, లేకపోతే వాటిని ఉన్నటువంటి భద్రతలో ఉన్నటువంటి చర్యలు తీసుకోపోవడం, చర్యలు ఉన్నా కూడా వీళ్ళకి అవగాహన లోపం వల్ల గానీ, నిర్లక్ష్య ధోరణి వల్ల గానీ కార్మికులు కొంచెం జాగ్రత్త తీసుకోకపోతే ఒక్కోసారి తీవ్రమైన దెబ్బలు తగలటం, ప్రాణాలు కోల్పోవడం, లేదంటే జీవితాలు కోల్పోయి వాళ్ళకి అవయవాలు లోపం రావడం, ఇట్లాంటివి జరగడానికి అవకాశం. తలదెబ్బలు కూడా చాలా ముఖ్యమైనవి. తలదెబ్బల్ని ఎప్పుడు కూడా మనం అంచనా లేము. ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.
1: నిర్లక్ష్యం చేయకూడదు.
2: భద్రతకు కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన లేకపోయినా ఆ కార్మికులందరినీ కూర్చోబెట్టి అవగాహన సంబంధించిన విధంగా సదస్సులు నేర్పరచడం గానీ, ప్రతిరోజు ఆ సేఫ్టీ రూల్స్ పాటించే విధంగా ఒక సేఫ్టీకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది.
1: మరి వీళ్ళలో

0: ఇనికిడి తగ్గిపోవటం గాని చికాకు కలగటం ఇలాంటివి వస్తాయని చెప్పారు కదా, మరి వీటిని వాళ్ళు గుర్తించడం ఎలా?
1: గుర్తించడం అంటే ఈజీగా మనం వాళ్ళు ఉండేటువంటి ప్రవర్తనలో మార్పు, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసిన విధానం కంటే వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వాళ్ళలో ఆ పని సామర్థ్యత తగ్గటం, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో సత్సంబంధాన్ని నెలకొల్పలేకపోవడం, ఒక సంస్థకు గానీ ఒక కర్మాగారానికి గానీ పనిచేసే చోట గానీ వాళ్ళలో కొన్నాళ్ళు గడిచినా వాళ్ళలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పీరియాడిక్ గా పరీక్షలు చేస్తూ ఉంటే గానీ కొన్ని తెలియవు. కాబట్టి వాళ్ళు మంది ఆబ్సెంటిజం అంటే రావడానికి క్రమశిక్షణగా రాలేకపోవడం, లేకపోతే ఉన్నటువంటి ఎక్కువగా ఎగ్గొట్టేయటం, అంటే ఆప్షన్స్ జరుగుతూ ఉంటాయి, గైర్హాజర్ జరుగుతూ ఉంటారు. అవి కూడా ఇవన్నీ ఒక మనకు కనిపించేటువంటి పైన కనిపించే సూచికలు అనమాట. అలాంటి వాళ్ళందరినీ మనం చూస్తాం, పెర్ఫార్మెన్స్ వాళ్ళను, సామర్థ్యం సరిగా లేని వాళ్ళు, సరిగా ఆఫీసులు రాని వాళ్ళు, సరిగా కర్మాగారాలు రాని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం ఈ విధంగా సరిగా తీసుకుని అంచనాలు వేస్తే వాళ్ళలో బయటపడడానికి అవకాశాలు ఉంటాయి.
0: వాళ్ళలో సామర్థ్యం తగ్గినప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే కనుక మరి ఈ మెదడుకు సంబంధించి వాళ్ళకి వచ్చే వ్యాధుల్ని నివారించడానికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
1: ఎక్కువగా ఈ కార్మికులు గాని కష్టకులు గాని ఎవరైనా సరే పనిచేసే చోట వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి వాతావరణం కల్పించుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి పని గంటలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన విధానంగానే షిఫ్ట్ వైజ్ గా ఉంచుకోవడం, ఒకేసారిగా 8 గంటలు 10 గంటలు పనిచేసే కంటే మధ్య మధ్యలో బ్రేక్లు ఇచ్చి తక్కువ తక్కువ టైంలోనే పనిచేసి మళ్ళీ వెంటనే, ఎందుకంటే కంటిన్యూస్ గా పద్దాక అదే విధంగా పనిచేసే కొద్దీ ఎవరికైనా సరే సామర్థ్యం తగ్గిపోతా ఉంటుంది, వాళ్ళల్లో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఆ దీక్ష తగ్గిపోయినప్పుడు ఒక్కోసారి ప్రమాదాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలసటి కార్మికులు ఉన్న అలసటిని గుర్తించి వాటి సరిపోయే విధంగా యాజమాన్యం గానీ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ను గానీ పాటిస్తే ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి సరిపోయిన రూల్స్ ఉంటాయి, కానీ అవగాహన లోపం వల్ల గానీ నిర్లక్ష్య ధోరణి వల్ల గానీ వాళ్ళు ఇలాంటి పట్టించుకోకపోవడం వల్ల, వాటిని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పైకి ఎక్కుతారు, చాలా ఎత్తు మీదకి వెళ్తారు, వాళ్ళు సేఫ్టీ బెల్ట్లు ఉంటాయి, మామూలుగా పొరపాటున అక్కడ కాలు జారి కింద పడిపోకుండా ఉండడానికి కావాల్సిన బెల్ట్లు ఉంటాయి, అవి పట్టుకుంటే ఒకవేళ పొరపాటు జరిగిపోతే చచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఊరికే జారి పడతాం ఏదో ఉంటుంది కానీ చాలా మంది చూస్తుంటాం పైకి ఎక్కుతారు, పై పై నుంచి కింద పడిపోతారు, అప్పుడు అదృష్టం మీద బతికితే బతుకుతారు, చచ్చిపోతారు, తలదెబ్బలు తగలొచ్చు, దానివల్ల ఫిట్స్ రావచ్చు, దానివల్ల వాళ్ళ జీవితాంతం పనికి మానిలాగా తెలివి తక్కువలాగా అయిపోవచ్చు, మెడకాలు ఇరిగిపోవచ్చు, దానివల్ల ఒక చక్రాలు కుజీకో మంచానికి అతుక్కుపోయే జీవితాలు గడపచ్చు. అవన్నీ రూల్స్ ఉంటాయి, కానీ వాటిని పాటించే వాళ్ళు వీళ్ళ అవగాహన ఉండాలి. ఎవరు లేకపోయినా కార్మికులు దెబ్బతింటారు కాబట్టి అలాంటి అవగాహన కార్మికుడికి ఉండాలి. కాబట్టి కొంచెం పని ఆలస్యమైనా కూడా చేసుకోవాల్సిన భద్రతలు అన్ని కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎక్కువ ఇండస్ట్రీస్ లో చూస్తూ ఉంటారు, మన అందరూ చూసే నరాల విధంగా కాకుండా కంటి లోపలికి చిన్న చిన్న చువ్వలు పడిపోవడం, పొడుచుకోవడం, ఎన్ని అవగాహన లోపం.
0: అలాగే వెన్నెముకకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి?
1: ఎక్కువగా అండి మన ఎక్కువ కదిలిక వీళ్ళు చేసేటువంటి శారీరకంగా చేసేటువంటి దృఢత్వం మీద పనిచేసే పనులు ఉంటాయి. అంటే కదిలికను వలన ఎక్కువ కదిలేవన్నీ కూడా అరుగుతూ ఉంటాయి, జనరల్ ప్రిన్సిపల్ కదలన్నీ తుప్పడతా ఉంటాయి. శరీరంలో కూడా మెడకాయటి నడుము రెండు కదులుతూ ఉంటాయి, మిగిలిన ఛాతి భాగం కదలదు, కింద ఉన్నటువంటి పిర్రలను కటివల భాగం కదలదు, వెన్నెముక అంటే పైన పురు నుంచి కింద పిర్ర వరకు ఉండే ఎముకలు. ఎక్కువ శాతం ఏంటంటే మెడ అరగటం, మెడ నుంచి చేతికి నరాలు నలిగి చేతి నొప్పులు రావడం, నడుము అరగటం, నడుము నుంచి నడుము నొప్పి చేతులు కాలు బారుకు నొప్పులు వస్తాయి. ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే నడువు వంచి పని చేసుకునే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు కూడా నడువు నిలువు ఉండే వాళ్ళందరికీ రెండు కాళ్ళు, నడువు అడ్డంగా ఉండే వాళ్ళకి నాలుగు కాళ్ళు. ఇది ప్రకృతి ధర్మం, పని చేయడం తప్పు కాదు, కానీ నడువు వంచి పని చేయడం తప్పు, మెడకాయ వంచి పని చేయడం తప్పు. కాబట్టి ఎవరైనా సరే, కార్మికులు గాని, కర్షకులు గాని, ఇంట్లో ఉన్నటువంటి తల్లి గాని, తండ్రి గాని, చెల్లి గాని, ఎవరైనా సరే పని చేసే చోట వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో పనిచేయాలి. అంటే రోడ్డు ఊడిస్తే నెక్కడ నిలబడి ఊడ్చినట్టు ఇల్లు కూడా అట్లాగే ఊడవాలి. పొలంలో కూడా ఎక్కువ నడు వంచి పని చేసుకునే వాళ్ళకి, గేదెలకి పాలు బితికే వాళ్ళకి, అలా గొంతు కూర్చొని విరోచన చేస్తూ ఉంటారు మన ఇండియా పద్ధతిలో ఆ చేసే వాళ్ళకి, ఇలా నడువు వంచి బరువులు ఎత్తుతూ ఉంటారు. అంటే ఒక సన్నటి దారానికి ఒక పెద్ద బండమెట్లు ఆగితే ఎట్లా దారం సాగి తెగిపోతుందో, ఇట్లా నడు వంచి వాళ్ళకున్న శక్తికి మించిన పని చేయటం, అంటే నలుగురు ఎత్తాల్సిన వస్తువుని ఒకళ్ళు ఇద్దరు ఎత్తటం, అంటే నలుగురు చేయాల్సిన పని, పెద్ద పెద్ద పరికరాలు పనిముట్లు పనిచేసే చోట ఎక్కువ మంది నేను గమనించింది ఏంటంటే ఈ నడువు వంగుని పనిచేసుకోవడం వల్ల నడువు లోపల ఉన్నటువంటి ఎముకలు కండలు నరాలు చెడిపోవడం, నలగటం, వాటి వల్ల నడువు నొప్పి, కాలు బారికల సయాటికా నొప్పులు, వాటి మధ్యలో వాషర్స్ నొక్కుడు పడిపోయి చాలా మందికి నడుము మీద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఎవరంటే పొలంలో పనిచేసేటువంటి కర్షకులు గాని, తర్వాత కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకి ఇలాంటి సమస్య వస్తాయి. ఎక్కువ మెకానిక్స్ ఉంటారు, తలకాయలు వంచి లోపల ఇంజిన్ లోపల పెట్టి పనిచేయటం, లేకపోతే కార్ల కింద బస్సుల కింద దూరి దూరి పనిచేయటం, వాటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొన్నాళ్ళకి వీళ్ళందరూ కూడా మెడకాయలు అరిగిపోవడం వల్ల మెడ నొప్పి, తర్వాత చేయి బారుకు నొప్పి రావటం, తర్వాత రెండు చేతులు నొప్పి రావడం, తర్వాత శరీరం కిందకి వెళ్ళేటువంటి అంటే మెదడు నుంచి కిందకి వెళ్ళేటువంటి వెన్నుపావులు ఉండేటువంటి కరెంట్ కేబుల్స్ నలిగిపోవడం వల్ల చేతులు బలహీనత పడతాం, కాళ్ళు చేతులు బలహీన పడతాం, ఒంటేలు విరోచం సెక్స్ సంబంధించిన నరాలకు సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దీని పరిష్కారం ఏంటంటే ఏదైనా పని చేసినా కూడా నడుము వంచకుండా పనిచేయడం ఎట్లా నేర్చుకోవాలి, అంటే నిలబడి చేయడానికి చేయాలి, కింద పడిపోయిన వస్తువుల్ని మనం హుక్స్ తో తీస్తాం అనేది పద్ధతి, లేదంటే వస్తువు దగ్గరికి వెళ్ళి మోకాలు వంచి తీయాలి, పెద్ద పెద్ద పరికరాలు, పెద్ద పెద్ద పనిముట్లు బరువు

0: లేపేటప్పుడు ఒకళ్ళిద్దరి కంటే కూడా ఎక్కువ మంది కలిపి తీసుకుని చేయాలి. ఇక అన్నిటికంటే మంచి పద్ధతి ఏంటంటే వీటన్నిటి మెషిన్స్ కి అలవాటు చేయాలి. మెషిన్స్ లో గనక వాడతాం మొదలు పెడితే మెషిన్స్ చెడిపోతే కొత్త మెషిన్ కొనుక్కోవచ్చు, మెషిన్ లో పార్ట్ చెడిపోతే కొత్త పార్ట్ పెట్టుకోవచ్చు. అదే ఒక మనిషి లోపల ఉన్న ఒక పార్ట్ చెడిపోయినా ఒక పార్ట్ మార్చుకోలేం, లేకపోతే కొత్త మనిషికి రాడు, ఉన్న మనిషి పాపం అతని జీవితం నాశనం అయిపోవటం, అతనిలో ఉన్నటువంటి శారీరక దృఢత్వం తగ్గిపోవటం, దానివల్ల అతని జీవన విధానం అంతా కూడా మార్పు చెంది వాళ్ళు బీదరికానికి ఇంకా ఎక్కువ బీదరికం అవుతారు. కాబట్టి దురదృష్టం ఏంటంటే మనం యంత్రాలు పనిచేసిన చోట మనుషులు పనిచేస్తున్నారు, మనం యంత్రాల్లాగా మనుషులు పనిచేసినప్పుడు యంత్రంలాగా అరిగిపోయినా కూడా రిపేర్ చేయటం మనుషులకు కుదరదు. కాబట్టి ఈ నడువు నొప్పి, మెడ నొప్పి, ఎక్కువ మందికి నడువు నొప్పి, ఈ సాయాటికా నొప్పులు, మెడ నొప్పి, మెడ అరిగిపోయి చేయి బారు నొప్పులు రావడం, చచ్చుబడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండోది ఏంటంటే ఈ మెషిన్స్ వాడే వాళ్ళలో ఎక్కువగా ఈ రిపేర్ చేసే మెకానిక్స్ వీళ్ళు కూడా ఆ బోల్ట్లు నట్లు బిగించడం ఇవన్నీ చేసేటప్పుడు చేతులు వాడుతుంటారు. ఆ వాడటం వల్ల చేతి లోపల ఉన్నటువంటి ఎముకలు, కండలు, నరాలు నలిగిపోయి చేతులు చచ్చుబడిపోవడం కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని వీలైన చోటల్లో యంత్ర పరికరాలు వాడటం అనేది చాలా ముఖ్యం. అది మొదట్లో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ అది పనికి పని చేసే కార్మికుడికి కానీ ఆ సంస్థలకు కానీ చాలా మెరుగవుతుంది. ఎందుకంటే కార్మికుల్లో వాళ్లలో సామర్థ్యం పెరుగుద్ది, వాళ్లలో ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉత్పాదకత పెరుగుద్ది, తర్వాత ట్రైన్ అయినటువంటి వీళ్ళు కార్మికుడు కాని వాళ్ళందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం పనిచేయడం వల్ల ఉత్పాదకత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మనం గ్రహించకపోవడం వల్ల మనం ఎక్కువ మంది శిక్షణ పొందిన వాళ్ళు కూడా తక్కువ వయసులోనే వాళ్ళు పని నుంచి విరమించాల్సి వస్తుంటది. అది చాలా
1: మంచి బరువులు మోయటం వల్ల ముఖ్యంగా వీళ్ళు వెన్నెముక సంబంధించి
0: వెన్నెముకలు, అవునండి, మెడకాయి, నడుము, కాళ్ళు, చేతులు చనిపోతాయి. వాటి వల్ల వాళ్ళు వీక్నెస్ ఏర్పడుతుంది. ఇవి వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మెషిన్స్ ఇవ్వాలి, వాళ్ళు చేసే పద్ధతి నేర్పించాలా, ఆ నేర్పించే పద్ధతిలో కూడా ఎక్కువ పనిముట్లుగా చేసుకోవటం. ఇవి చాలా సున్నితమైన నరాలు. అన్నింటిలో కూడా ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే నరాల విషయంలో ఏదైనా సరే ఒక గాయం అయితే శరీరంలో మిగిలిన అవయాలన్నిటి కూడా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదో రకంగా రిపేర్ అయ్యి మళ్ళీ తిరిగి మౌలు అవడానికి అవకాశం ఉంటుంది. కానీ నరాల జబ్బుల్లో మాత్రం శరీరంలో ఉన్న ఒకే ఒక ప్రత్యేకత నరాలకి ఏంటంటే ఒకసారి గనక నరం డ్యామేజ్ అయిపోతే, నరం కట్ అయిపోయినా, నలిగిపోయినా, చెడిపోయినా, అవి తిరిగి మళ్ళీ కొత్తవి తయారవ్వవు, మళ్ళీ తిరిగి రిపేర్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి వీటిని నరాలు దెబ్బలు తగలకుండా చూసుకోవడానికి కొన్ని ఉంటాయి. కొన్ని టెక్నికల్ గా కొన్ని చోట్ల కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. కొన్ని అంటే ఎక్కువ లెడ్ వాడేటువంటి బ్యాటరీ వర్కర్స్, పెయింట్ వర్కర్స్, వాళ్ళలో ఒక పనిచేసి వాళ్ళు సరైన గ్లౌస్ లేకుండా చేతులకు అయ్యి అది అన్నం ఆహారం తీసుకున్నప్పుడు శరీరం లోపలికి లెడ్ సీసం అనేది చేరుద్ది, అది దానివల్ల కొంతమందికి నరాలు వీక్ అయిపోతాయి. అట్లా కొన్ని రకాలైనటువంటి పాయిజనస్ గ్యాసులు తయారయ్యే చోట ఉంటాయి, విష పదార్థాలు తయారయ్యే చోట, వాటి వల్ల కూడా కొంతమందికి నరాలు డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిలో ముఖ్యమైనంటే అన్ని చోట్ల కూడా ఆ కార్మికులకి కర్షకులకి ఉన్నటువంటి భద్రతలు, వాటికి ఉన్నటువంటి ఆ భద్రతా చర్యలు, వాటికి కావాల్సినటువంటి కూడా నిర్లక్ష్యం లేకుండా అందరు నిక్కచ్చిగా కానీ పాటించగలిగితే కార్మికులు కానీ కర్షకులు కానీ ఎల్లకాలం సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.
1: నరాలకు సంబంధించి ఇంకేమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి?
0: నరాలకు సంబంధించి అంటే ఈ ఒత్తిడి ఎక్కువగా పనిచేస్తుంటది, ఎక్కువ రిస్ట్తో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే రిస్ట్తో మనం స్క్రూ డ్రైవర్స్ తిప్పడం కానీ, లేకపోతే లేడీస్ ఇంట్లో కానీ చిన్న చిన్న కుట్టులు అల్లికలు చేసేవాళ్ళు కానీ, వంట చేసుకునే వాళ్ళకి కానీ ఈ రిస్ట్ అంటే మణికట్టు వాడే వాళ్ళ దగ్గర ఎక్కువ నరం ప్రెస్ అవడానికి ఉంటుంది అవకాశం. దానికి కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. అవి ఈజీగా రాత్రిపూట అయ్యేసరికి మొత్తం చెయ్యంతా పోటు, తిమ్మిరి రావడం, మధ్యరాత్రి చెడిపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఈ రిస్ట్ వాడకం తగ్గించుకోవడం అవి ఒక చాలా ముఖ్యమైన విషయం. అది ఎక్కువ మంది షుగర్ పేషెంట్లకు కానీ, థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళకి కానీ, లేదా కొన్ని రకాల హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల కానీ వస్తే ఎక్కువ చలికాలంలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ శాతం ఈ కూర్చొని ఉండే మనుషుల్లో ఈ చేతులు మనం రెస్ట్ ఆర్మ్ రెస్ట్ పెట్టుకుని చేసే చోట ఎక్కువ ఆఫీసులో కానీ పనిచేసుకునేటువంటి కార్మికులు కానీ ఉద్యోగస్తుల్లో ఒక్కోసారి ఆర్మ్ రెస్ట్ గనక గట్టిగా ఉన్నప్పుడు ఆ మోచేయి కింద ఒక నరం ఉంటుంది. ఆ నరం ప్రెస్ అయిపోయినప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి కండలకు వచ్చేటువంటి కరెంట్ కేబుల్ అది, అందువల్ల వాళ్ళ చేతులు ఎండిపోవడం, తర్వాత ఒక రకమైనటువంటి నరాల బలహీనత ఏర్పడి చేతులు కూడా పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని చోట్ల కూడా కాళ్ళకి చెప్పులు వేసుకునే చోట్ల కానీ కొన్నిసార్లు ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా కార్మికులు కానీ కర్షకుల్లో కానీ ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే శరీరాన్ని ఎట్లా వాడుకోవాలి, అది మనం ఏ చేస్తే శరీరం చెడిపోకుండా ఉంటుంది, అది అనేది ముందు వాళ్ళకు అవగాహన చెప్పడం, ఒక ఇన్స్ట్రుమెంట్స్ అని వస్తే వాటిని ఎలా వాడగాలి వాటిని కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఉంచి ఫ్యాక్టరీల్లో చెప్పేదంటూగా వాళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ముఖ్యం. వాళ్ళకు మంచిగా గాలి వెళ్తురు, వాళ్ళకు ఉండే చోట పనిచేసేటప్పుడు దుమ్ము ధూళి లేకుండా ఉండటం, ఎక్కువ కావాల్సినంత లైటింగ్ ఇవ్వటం, వెంటిలేషన్ కోసం ఏదైనా వెంటిలేటర్స్ కనెక్ట్ చేయడం, వెంటిలేటర్ ఫ్యాన్స్ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లైవ్ ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం శరీరం మొత్తం మీద మంచి అవగాహన వంటి మంచి ప్రభావం కనిపిస్తుంది. మంచి వాతావరణం కల్పించినప్పుడు వర్కర్స్ లో కూడా మంచి ఉత్పాదకత పెరుగుతుంది.
1: ఈ నరాలకు సంబంధించి వచ్చే వ్యాధుల్ని వాళ్ళు ఎలా గుర్తించవచ్చు అంటారు? నరాల బలహీనత కానివ్వండి.
0: నరాల బలహీనతలో అంటే కొన్ని ముఖ్యంగా ఏంటంటే నొప్పి అండి. నొప్పి ఎక్కడైనా సరే నరం గానీ ఏదైనా చెడిపోయినప్పుడు ఏం చేసినప్పుడు మొదట నొప్పిగా ఉంటుంది. అది మెడ లోపల నరం నొక్కుడు పడిపోయినప్పుడు మెడ నొప్పి,

0: ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ భాగం దగ్గర నుంచి కూడా పక్క భాగాలు కూడా పాకుద్ది. అంటే మెడ లోపల నుంచి చేతికి నరాలు ఉంటాయి కాబట్టి మెడ లోపల నరాలు నొక్కుడు పడినప్పుడు మెడ నొప్పి మెడ నుంచి చేయి బావరకు నొప్పి ఉంటుంది. రెండోది ఈ చేతిలో కానీ కాళ్ళకు కానీ ఒంటి మీద శరీరం అలాగే నడువు లోపల కనుక నరం నొక్కుడు పడినప్పుడు ముందు నడువు నొప్పి తర్వాత కాలు బారుకు నొప్పి వస్తుంది, దాన్ని సయాటిక్ అంటారు. ఇవి ఆ నొప్పితో పాటుగా స్పర్శకు సంబంధించిన తేడాలు రావచ్చు. స్పర్శలో ఏంటంటే ఆ స్పర్శ తగ్గిపోవడం వల్ల తిమ్మిరెక్కడం, మొద్దు బారిపోవడం, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పర్శ కూడా తగ్గిపోయినందుకు వాళ్ళు మొద్దుగా ఉంటుంది. ఇంకా నరం ప్రెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటితో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్న ఏ నరం అయితే ఏ కండలకు వెళ్తున్నాయో ఆ కండల్లో కూడా బలహీనత ఏర్పడి మనిషిలో ఉన్నటువంటి శక్తి తగ్గటం. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మెడ నొప్పిలో మెడ లోపల నరం నలిగినప్పుడు చేయి బారికి నొప్పి రావడం, చేయి తిమ్మిరెక్కడం, చేతిలో ఉన్న కండలు బలహీనత అవడం, చేతులు చిన్న చిన్న వస్తువులు మూతలు తిప్పలేకపోవడం, స్క్రూస్ తిప్పలేకపోవడం, బరువైన వస్తువులు లేపడం, దించడం చేయలేకపోవడం. అదేవిధంగా నడువు లోపల జరిగినప్పుడు ఆ నడువు నుంచి నొప్పి కాలు బారికి వెళ్ళడం, కాళ్ళు తిమ్మిరిగా ఉండటం, మా పాదాలు మంటలు మా పోట్లు ఉండటం, ఆ చెప్పులు వేసుకుని జారిపోవడం, కింద కూర్చుని మనుషులు ఎగలేకపోవడం, మెట్లెక్కడం దిగడం కష్టం, లోతట్టులో కూర్చుని పైకెక్కడం కష్టం, ఇట్లాంటివి ఎక్కువసేపు నిలబడలేకపోవడం, లేదంటే ఎక్కువసేపు నిలబడినా నడువు నుంచి కాలు బారికి బాగా విపరీతమైన పోటు రావటం, మనిషి కొంత దూరం నడిచేసరికి కాళ్ళు తిమ్మిరెక్కిపోవడం, కాళ్ళలో బలం తగ్గిపోవడం, మనిషి తప్పనిసరిగా కూర్చోవలసిన అవసరం రావడం, తర్వాత మనం కొంతసేపు అయినా కూర్చొని రెస్ట్ తీసుకుని పోవడం, అంటే ఇవి నడువు లోపల నరాలు జరిగిన మెడలో జరిగిన ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ లక్షణాలు కనిపించినప్పుడు మరి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది.
0: తప్పకుండా.
1: వీళ్ళు ఈ నరాల బలహీనత గురి కాకుండా ఉండడానికి కార్మికులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
0: కార్మికులందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పని తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి శరీరాన్ని ఏదో విధంగా వంచేసేసి ఎట్లా కొట్లా గబగబా ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా మెషిన్స్ ని సరిగా అవగాహన చేసుకొని మెషిన్స్ వాడకుండా వాళ్ళంతా వాళ్ళకి గబగబ చేతులతో పనిచేయటం, అంటే అవసరమైన వీలైన చోటల్లో అవకాశం ఉన్న చోటల్లో మెషిన్స్ తో పనిచేయడం నేర్చుకోవాలి మనుషులందరూ. రెండోది మెడకాయ వంచకుండా నడువు వంచకుండా పనిచేయటం, అంటే పనిచేయడం తప్పు కాదు, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సున్నితమైన తేడా ఉంది. మెడ వంగకుండా పనిచేయడం ఎట్లా? అదే పని మనం నేల మీద పెట్టుకుని వస్తువుని పనిచేసి రిపేర్ చేసినప్పుడు మనిషి నడువు వంచి మెడకాయ వంచి ఇవి శరీరాన్ని ఉంచి ఉంచి రిపేర్ చేస్తారు. అదే వస్తువుని సుమారుగా మనం ఒక ఎత్తు టేబుల్ మీద పెట్టుకుని పనిచేసుకున్నాం అనుకోండి, అది మెడకాయ వంగదు, నడువు వంగదు. శరీరం చక్కగా కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకుని ఒక మంచి ఎలివేషన్ లో పనిచేస్తే అది చాలా కాలం మనిషి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్లు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద షోరూమ్ లో గానీ పెద్ద పెద్ద రిపేర్ చేసే చోట వాళ్ళు ఏం చేస్తారంటే లిఫ్ట్ తో కారును పైకి లేపుతారు, వీళ్ళకి కావాల్సిన హైట్ కి లేపి వాళ్ళు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కిందకు దించుతారు. కానీ అదే చిన్న చిన్న మెకానిక్లు ఏం చేస్తారంటే మెషిన్ల కిందకి దూరుతారు, కారు కిందకు దూరి వీళ్ళు వంగటం లెగవటం, అది ఉండకూడని విధానంగా మెడకాయలు నడువులు వంచటం, అవి వంచి తర్వాత వంచి రిపేర్ చేస్తారు. పోన్ ఏమవుతుందంటే పెద్ద పెద్ద షెడ్ లో పనిచేసే కార్మికులేమో ఎల్లకాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి తక్కువ తక్కువ అరుగుదలు ఉంటుంది, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇదే చిన్న చిన్న షెడ్ లో పనిచేసుకునే మెకానిక్ వీళ్ళకి ఏమవుతుందంటే పోను వీళ్ళకి తక్కువ టైంలోనే ఎక్కువగా శ్రమ, దానివల్ల కండలు అరిగిపోవడం, లేకపోతే ఎముకలు అరిగిపోవడం, నరాలు నలిగిపోవడం, వాళ్ళకి విపరీతంగా ఒంటి నుండి నొప్పులు రావడం, కండల బలం తగ్గిపోవడం, పోను వాళ్ళకి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి తక్కువ వయసులో రిటైర్మెంట్ అయిపోవడం, వాళ్ళని ఉత్పాదకత తగ్గిపోయి వాళ్ళకి మాకు జాతీయంగా కూడా మనకి నేషనల్ వేస్టేజ్ అవుతుంది. కాబట్టి మనం మెషిన్స్ తో చేసుకోవాలి, మనకు సరిపోయే విధంగా పనిచేసే చోట పనిముట్లు వాడతాం, కావాల్సిన విధానంగా వెళ్తురు, తర్వాత దానికి కావాల్సిన హైట్ కూడా పనిచేయాలి. మన కోసం పనులు పైగిలేస్తే పనులు అయిపోతే మనం మిగులుతాం, కానీ పనుల కోసం మనం కనుక ఆక్వర్డ్ పొజిషన్ లో దూరటం, వంగటం ఇలాంటి చేసినందువల్ల కూడా వాళ్ళకి అంశం. అందుకని బరువులు కూడా అధికమైన బరువు, శక్తికి మించిన శ్రమ చేయడం, శక్తి మించిన బరువులు చేయటం, అవి కూడా మానుకోవాలా. అందుకని ఒత్తిడిని పద్ధతిగా ఎత్తాలా, ఇవన్నీ కూడా ముందు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: శక్తికి మించి పనిచేయటం, శరీరాన్ని ఎటుపడతాటు వంగటం, ఇవన్నీ తగ్గించుకుంటే వాళ్ళు చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు అంటారు.
0: అవునండి.
1: డాక్టర్ గారు, మెదడు వెన్నెముక నరాలకు సంబంధించి వాటికి వచ్చే వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా విలువైన విషయాలను అందించారు. మన కార్మికులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల మెదడు వెన్నెముక నరాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జి శివన్నారాయణ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వి వెంకట శివారెడ్డి, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.

దేవ, మీరు చేసింది హితోపదేశమే కాని అల్పజ్ఞాన సమేత మనసుకుండనగు నాకు ఆ గయ్యుని విడుచుట అధర్మముగా తోచుతున్నది. మిగులవు పకారి అయినను మిత్రుడైనా

0: మాధవ. ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనమునకు సాటి మహేంద్ర సమాన భోగికైనను. శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణమును కలిగినంత ఆనందము సకల సర్వం సహా పరిపాలన మరొచ్చినప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదీను మనుజుల చేతనే. ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుడు. కావున నా మనంపు ధర్మేతర వృత్తి నొప్పిలదు.
1: శని నారార్వురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరోధం. శని నారు

0: దేవ అధర్మ నిరతులను ఉదాహరణకు అననేల
1: అని నా మాటను తప్పుటను చిదంబని కదా

సత్యవాగ్పాలనా శక్తి కల్గుట కదా కువలయమును బలి కోలుపోయే అంత దూరము పోనేల అభ్యనాభ తనదు పలుకులు నిలుపంగదలసిగాదే అఖిల సంపదలను బాసి అడవుడల్.

దానికి నీకు నేహితుడనగుచు. ఎంతలో కార్యం బుల నశి చేసి అంతటి అకార్యం.

0: మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట పునర్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక వసతుల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ
1: ఈరోజు ప్రొద్దుటూరు సభ గ్రామీణ అభివృద్దికి పొద్దు పొడుపు అవుతుంది. ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమానికి ఈరోజు ప్రొద్దుటూరులు ప్రారంభించాం. 28 నెలలు పునర్నిర్మాణానికి బలమైన పునాదులేశాం. పేదవాడి సాధికారిత, వ్యక్తిగత ఆదాయం పెంపు, గ్రామాలు పట్టణాల అభివృద్ది, నాణ్యమైన జీవితం అనే కార్యక్రమాలు చేపడుతున్నాం.
0: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్టంలో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 30,156 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 4,500 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నావల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. రేపు ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ను సందర్శించి Slip-A 4 ప్రారంభిస్తారు. అలాగే FSS-4 నౌకకు కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు FSS-1 నౌకకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74 లక్షల రూపాయలతో రానున్న 2 సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
2: స్వదేశ్ దర్శన్ 2.0 కింద 55,74 లక్షలు కేటాయించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను. సుమారు 2 సంవత్సరాల లోపే ఈ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తున్నాం.
0: గృహ నిర్మాణ పథకం

0: పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి నిర్మాణాల కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, శాంతి స్థాపన లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పీఎం డివైన్ పథకం కింద 2022-23 నుంచి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. భారత్ నెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య ప్రాంత స్థూల ఆర్థిక వ్యవస్థ 2014-15లో 3.32 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీఛే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ కె మహేశ్వరరావు, జస్టిస్ టి చంద్ర ధనశేఖర్, జస్టిస్ సిహెచ్ గుణరంజన్, జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావులతో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 5 న్యాయమూర్తుల నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో 5 శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సిరేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న జ్యోతి సిరేఖ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో 4 స్వర్ణ పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యమని జ్యోతి సిరేఖ తెలియజేస్తూ,
2: ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పాలి. ఆర్చరీ యాజ్ ఎ స్పోర్ట్ కదా, లీగ్ వల్ల కూడా కొంచెం పాపులారిటీ అనేది కూడా రావడం జరిగిందని అనుకుంటున్నాను. ఇండియాకి ఒలింపిక్ కోటా కూడా వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మిక్స్ టీమ్ ఎట్లా అయినా ఈసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకోవాలి ఆర్చరీ నుంచి అని.
0: యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత హబ్ స్కిల్ సెంటర్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ, తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5,30,00,000 రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ అందించడంతో పాటు వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.

0: ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయం వింటారు.
6: ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ గురించి మనకి కొన్ని విషయాలను తెలియపరచడానికి మన స్టూడియోలో సుభాషిణి గారు ఉన్నారండి. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి సుభాషిణి గారు.
7: నమస్కారం అండి, నా పేరు సుభాషిణి, నేను ఏలూరు నుంచి వచ్చాను. టైలరింగ్ లో నేను వచ్చి ఏలూరు జిల్లాకి ప్రెసిడెంట్ గా ఉన్నానండి. నేను వచ్చి దగ్గర 25 ఇయర్స్ పైనుంచే టైలరింగ్ లో ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాను వృత్తి. నేర్చుకుని 10th వరకు చదివానండి. నేను 10th చదివాక ఇంకా పై చదువులు చదివడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటది కానీ నాకు నేనే అనుకుని నేర్చుకుంటున్నాను.
6: అయితే సుభాషిణి గారు, మీరు 10th క్లాస్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసే అన్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు? అంటే చుట్టాల్లో ఎక్కడ నేర్చుకున్నారా, విడిగా ఎక్కడ నేర్చుకున్నారా? దానివల్ల మీరు ఎలా ఉపాధి మార్గంగా ముందుకు సాగారు?
7: నేనైతే ఇది మామూలుగా బయటే ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నానండి. 3 మంత్స్ అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు ఎంబ్రాయిడరింగ్ అన్నా అవన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. చదువుకున్నప్పుడు కూడా చేస్తూ ఉండేదాన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇలా కాదులే, టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను క్లాసెస్ అటెండ్ అయ్యాను. అప్పుడు ఎంతండి, నేను నేర్చుకున్నప్పుడు 30 రూపీస్ తీసుకునేవాళ్ళు మంత్లీ. అది మా ఊరు ఏలూరు పక్కన చదుమేళ్ళని ఒక 5 కిలోమీటర్స్ ఉండేది. నడుచుకుంటూనే వెళ్ళి నేర్చుకుని వచ్చాను నేను. అప్పుడు నేను నేర్చుకుంటూనే ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి నేర్పుతూ ఉండేదాన్ని. అప్పటి నుంచి కూడా నేను నేర్చుకునేది ఇక్కడికి వచ్చి నేర్పేదాన్ని, మర్చిపోకుండా ఉంటాను అన్న ఉద్దేశంతో నేను బాగానే నేర్చుకున్నాను. తర్వాత మ్యారేజ్ చేశారు, తర్వాత కూడా చాలా ఉపయోగపడిందండి. ఇంకా అప్పటి నుంచి పాప ఈ ఫ్రాక్స్ గానీ అవి గానీ చూసి ఇంకా బయట బాగా కుట్టడం, షాప్ పెట్టుకోవడం, అలా అంచెలంచెలుగా బాగా డెవలప్ అయ్యాను.
6: మరి ఈ టైలరింగ్ వృత్తిలో మీరు ఇంకా ఏమేమి సాధించారు?
7: నేను ముందైతే టైలరింగ్ ఒక్కటే నేర్చుకున్నానండి. తర్వాత ఇప్పుడు మగ్గం ఎంబ్రాయిడరీ వచ్చి మనకి 20 ఇయర్స్ ముందు అంత లేదు. మనకి 20 ఇయర్స్ తర్వాత బాగా మగ్గం వర్క్ కూడా బాగా వచ్చింది. తర్వాత మగ్గం ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడమే కాకుండా మగ్గం వర్క్ గాని టైలరింగ్ గాని లేని పిల్లలకి దగ్గర 1000 మందికి నేర్పించానండి నేను. వాళ్ళు నేర్చుకుంటూ నా దగ్గరే పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు షాప్స్ పెట్టుకుని బాగా వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అని స్టార్ట్ చేశారు కదా, అంటే మొత్తం చేనేత వృత్తులన్నీ వస్తాయండి. అందులో మా టైలరింగ్ ఒకటి. అందులో నేను సర్టిఫికెట్ ఉంటే బాగుంటుందని అందులో ట్రైనర్ నేర్చుకున్నాను. మళ్ళీ ట్రైనర్ గా కూడా సెలెక్ట్ అయ్యాను. అంటే ఇంకా ఇప్పుడు వరకు ఫ్రీగా నేర్పాను పిల్లలకి నా ద్వారా. అదే గవర్నమెంట్ ద్వారా ట్రైనర్ గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇంకా నాకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ మందికి నేర్పుతాను.
6: మీరు విడిగా షాప్ పెట్టి నేర్పిస్తున్నారండి, లేకపోతే మీరు ఇంటి వరకే పరిమితమై దీనిలోనే ఉండగలిగారా? మీరు
7: ఇల్లు కాదండి, ఇంతకు ముందు ఇంట్లోనే ఉండి అప్పుడు పిల్లలకు నేర్పించి

0: చేదాన్ని. ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి షాప్ తీసుకుని నేను, షాప్ లో నా కింద వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొంచెం లేనోళ్ళకైతే నేను నేర్పిస్తానండి. నేను డబ్బులు తీసుకుని అయితే ఇప్పటికి ఎవరికి నేర్పించలేదు. నేను లేని పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, చుట్టుపక్కల పిల్లలు కానీ ఎవరైనా వచ్చినా అలా నేర్పిస్తారు.
1: మీరు కొత్తగా మోడల్స్ మీరంతా మీరే క్రియేట్ చేసి డిజైన్ అన్నీ మీరే చేస్తూ ఉంటారు?
0: టైలరింగ్ అంటే అంతేనండి. ఏంటంటే పని లేదు అనుకోవడం కాదు, మనం మారుతున్న ప్రపంచాన్ని బట్టి మారాలి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను దీనిలో. అంటే చదువుకున్నట్టయితే ఇంకా ఫ్యాషన్ డిజైనర్ గా వెళ్లేదాన్ని. టెన్త్ తో ఆపేయడం వల్ల నాకు కాలేజీలో నేర్పించుకుని కుదరలేదు. ఇప్పుడు నేను ఏ టు జెడ్ ఏ మోడల్ అయినా కుట్టేస్తాను.
1: అంటే శారీస్, డ్రెస్సెస్, గాగ్రాస్ ఏదైనా,
0: ఆల్ వర్క్స్, లేడీస్ వర్క్స్ మాత్రమే, మగ్గం వర్క్స్, చిన్నపిల్లల ఫ్రాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్ వరకు అన్ని చేస్తాను, ఎనీ మోడల్స్.
1: మరి భవిష్యత్ తరాలకి ఇది ఎంతో మందికి ఉపాధిగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎలా వాళ్ళకి చెప్పగలుగుతారు?
0: ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అని పెట్టారు కదండి, అది అందులో మామూలుగా ఇప్పుడు నేర్చుకుంటానికి ఉన్నాం అనుకోండి, ట్రైనర్ గా సెలెక్ట్ చేస్తారు, 15,000 కిట్తో ఇస్తారు. దాని నుంచి స్టార్ట్ చేసుకుని ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. దానిలో ఫస్ట్ అంటే మనకి ఏమి ష్యూరిటీలు కానీ ఏం పెట్టక్కర్లేదండి. విశ్వకర్మలో జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత కార్డ్ ఇస్తారు, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది మనం బ్యాంకులో ముందే ఏ బ్యాంక్ అని చెప్పి మన దగ్గర తీసుకుంటారు. ఆ బ్యాంకు ద్వారా అలా అయితే గవర్నమెంట్ అలా ప్రాసెస్ ఇస్తుందండి. టైలరింగ్ మిషన్ వాళ్ళే ఇస్తారు, టూల్ కిట్ అంటే మిషన్ వాళ్ళకి మిషన్ వస్తుందండి. ఏ వృత్తి వాళ్ళకి అలాగా 15,000 టూల్ కిట్ ఇస్తారు, నేర్చుకున్నందుకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అలాగా లోన్లు అయ్యి 1,00,000 అలా వస్తున్నాయి కదండి, అవి తీసుకుని నిదానంగా ఏదైనా పెట్టుకుంటే. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి కొంతమంది, ఇప్పుడు లేడీస్ అంటే అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ లో ఉన్నవాళ్ళు ఉంటారు, హస్బెండ్ చూసుకోకపోవడం, అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో పని చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చండి. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. ఉంటే ఇప్పుడు నా షాప్ కూడా ఎక్కడ సెంటర్ లో కాదండి, చాలా లోపలికి ఉంటది. కానీ ఏ సీజన్ లో కూడా నాకు ఖాళీ ఉండదు. అంటే మన వర్క్ ని మనం గౌరవించుకోవాలి, ముందు ఇంట్రెస్ట్ గా చేయాలి. అప్పుడు మనం వెళ్ళి ఒకళ్ళ దగ్గర పనిచేయక్కర్లేదండి, ఏ ఆడపిల్ల కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడొచ్చు. ఇప్పుడు బ్లౌజ్ కి ఏముందండి, 250 తీసుకున్నా సింపుల్ గా 5 బ్లౌజులు కుట్టుకుంటే చాలు, అయిపోతుంది చక్కగా. లోన్ తీసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. చాలా ఉపయోగం ఉందండి టైలరింగ్ వల్ల.
1: అయితే విశ్వకర్మ పథకంలో మీరు ట్రైనీగా ఉన్నారన్నారు కదండి, అది ఎట్లా ఎక్కడ?
0: ట్రైనర్ గా అంటే ఇప్పుడు మనం ముందు ట్రైనింగ్ తీసుకుంటాం కదండి. ట్రైనర్ గా అన్నది యూనియన్ ద్వారా మన పేర్లు గవర్నమెంట్ అడుగుతుంది అనమాట. అలా అప్లికేషన్ పెట్టుకుని ట్రైనర్ గా వెళ్ళొచ్చు. విశ్వకర్మ గవర్నమెంట్ పెట్టింది కదండి, దానిలో ట్రైనర్ గా సెలెక్ట్ అయ్యాను. మేము ట్రైనర్ గా వెళ్ళాలంటే నాకు అవకాశం వచ్చింది, కానీ పాలకొల్లు వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది ట్రైనర్స్ గా అవుతున్నారండి, అదేంటి శ్రీకాకుళం వైపు. వాళ్ళు గవర్నమెంటే 50 మందిని ఇస్తుంది, చక్కగా మంత్లీ శాలరీ 30,000 ఇస్తుంది
1: ట్రైనర్ గా వెళ్ళిన.
0: అది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందంటేనండి, చక్క 50 మంది అలా వస్తారు, మనకి చాలా గౌరవం ఉంటది, మా టీచర్ గారు నేర్పారు అని వాళ్ళతో ఆదరణ బాగుంటది, ఎక్కువ మందికి నేర్పగలుగుతాం.
1: ఇప్పుడు పిల్లలందరికి కూడా తెలియకపోవచ్చు కొంతమందికి, ఈ విశ్వకర్మ యోజనకి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అసలు వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అని ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇలా అప్లై చేయాలి అని, అంటే ఎక్కడికి వెళ్ళాలి?
0: అంటే వాళ్ళు పెడతారండి, పెట్టినప్పుడు పంచాయతీలో వాటిలో ఇస్తారు, చెప్తారు ఇలాగా మేము విశ్వకర్మ ట్రైనర్ గా పెట్టుకోండి అని. మీ సేవలో పెడతారండి అప్లికేషన్, ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నేను ఇలా మిషన్ నేర్చుకుంటానండి అని. దానికి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మీ సేవలో వెళ్ళి ముందు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి.
1: దానికి ఇంతవరకు చదువు ఉంది అని చెప్పేసి సర్టిఫికేట్స్?
0: చదువు టైలరింగ్ కి చదువుతో సంబంధం లేదండి, టైలరింగ్ లో ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చే జనరేషన్ బట్టి చదువుకున్న వాళ్ళు కూడా షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, బీటెక్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అందరికి బాగా ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది,
1: క్రియేటివిటీగా చేయడం కోసం గాను చదువుకున్న వాళ్ళు కూడా
0: బాగా వస్తున్నారండి. ఇది వరకు అయితే ఏదో చదువులేని వాళ్ళు అలాగే నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. నా దగ్గరికి మొన్న బీటెక్ చేస్తూ జాబ్ చేస్తున్న పాపలు ఇద్దరు వచ్చారు నేర్పమని.
1: అయితే సుభాషిణి గారు, మీరు ఎన్నాళ్లుగా ఈ షాప్ ని రన్ చేస్తున్నారు, మీ అనుభవం? ఇంకా
0: టైలరింగ్ అయితే నాకైతే చెప్పాను కదండి, చిన్నప్పుడే నేర్చుకున్నాను, 25 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. షాపు ఓన్ గా బయట పెట్టింది అయితే ఒక 15 ఇయర్స్ పైన అయ్యిందండి, 17 ఇయర్స్ అవుతుంది.
1: దానిలో వర్కర్స్ పెట్టి మీరు చేస్తున్నారు, ఇంకా పిల్లల్ని తీసుకుని వాళ్ళకి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అయితే సుభాష్ని గారు, మీరు ఈ అంచెలంచెలుగా ఎదిగానని చెప్పారు కదండి, ఈ టైలరింగ్ ఫస్ట్

0: స్టార్టింగ్ లో ఎవరైనా సరే బ్లౌజులు ఈ ఫ్రాక్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. అయితే దీని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేశారు, ఎలా?
1: నేనైతే ముందు నేర్చుకున్నాను కదండి, నేను నేర్చుకుంటూనే చెప్పాను కదా మీకు, నేను పిల్లలకు నేర్పించానని. తర్వాత ముందు మనం నేర్పించడం అంటే ఏంటంటే జాకెట్ల వరకు అలా నేర్పిస్తారు. మోడల్స్ అనేది ఏంటంటే మన ఓన్ గా ఉండాలండి,

0: ఇంకా కొంచెం మెళకువలు ఉంటాయి కదండి, ఇది అలా నేర్చుకున్నాను అంతే, అది కూడా 1 మంతే లేండి.
1: 1 మంత్ అయినా సరే మీరు దీనిలో చాలా క్రియేషన్ మీరే చేసుకుని మీరే సొంతంగా నేర్చుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ దాని ద్వారా ఇంత స్థితికి మీరు వచ్చారు. నేర్చుకునే దానికన్నా మీ అంతా మీరు క్రియేషన్ ఎక్కువ చేసుకోవాలి అని చెప్తున్నారు మీరు. మరి మీ పిల్లలు దీనిలోకి వస్తున్నారా అండి, వాళ్ళు వేరేగా చదువుకుంటున్నారా?
0: చదువుకుంటున్నారండి. వాళ్ళకి అంత నాకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. పాప జస్ట్ ఏంటంటే చేతి పని చేస్తుంది, కాకపోతే ఏంటంటే నాకు ఐడియాలు ఇస్తుంది, నాకు ఇలా కుట్టు నాకు అలా కుట్టు అని, అంతే.
1: క్రియేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మరి ఈ టైలరింగ్ వృత్తి సమాజంలో ఏ విధంగా ఆదరించబడుతుంది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో చెప్పాలి అంటే?
0: చాలా బాగుందండి. అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పండగ కానీ పెళ్లిళ్ళకైనా టైలరింగ్ ముందు బట్టలే కదండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ ప్రపంచంలో, ఇదివరకు అయితే పెళ్లికి అనుకోండి పెళ్లి కుదిరి కుట్టించేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెళ్లికి వెళ్ళాలన్నా అందరూ కుట్టించుకుంటున్నారు కాబట్టి బాగుందండి. కాకపోతే మాకు కూడా సీజన్స్ వారీగా ఉంటాయి, అన్ సీజన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ బాగుంటదండి.
1: మీకెవరైనా ఉచితంగా మిషన్స్ ఇవ్వటం గానీ అట్లాగా మీకు ఇచ్చారా, మీ అంతటి మీరుగా కొనుక్కుని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లా చేసుకున్నారండి?
0: నేను ఫస్ట్ మిషన్ తీసుకుంది అయితేనండి, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలో లోన్ ఇచ్చేవాళ్ళు, అలాగా తక్కువ సబ్సిడీకి తీసుకున్నాను నేను. చిన్న మిషన్ అది, ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మిషన్, తర్వాత అన్ని నేనే కొనుక్కున్నాను.
1: మీ యొక్క షాప్ లో అన్ని రకాల మిషన్లు ఉన్నాయి అంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టమ్ కంప్యూటర్ మామూలు మిషన్లే కాక ఇవన్నీ కూడా మిషన్లు.
0: కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, మగ్గం వర్క్ కూడా, మగ్గం ఎంబ్రాయిడరీ.
1: ఓన్లీ లేడీస్ వే?
0: ఓన్లీ లేడీస్.
1: జెంట్స్ అనేవి ఉండదు
0: అసలు,
1: కిడ్స్ అయినా ఏదైనా సరే లేడీస్ సంబంధించినవి. అయితే మీకు వచ్చిన వీటిల్లో ఏది ఎక్కువగా శారీస్ కి సంబంధించిన వస్తాయా, బ్లౌజెస్ సంబంధించిన వస్తాయా, లేకపోతే ఫ్రాక్స్ ఇట్లా డిజైన్స్ బాగా దేనికి సంబంధించిన వస్తాయి?
0: ఎక్కువ బ్లౌజెస్ అండి, ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ బాగా లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేశారు, అప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వచ్చింది, ఎప్పుడు ఉండేదల్లా వర్క్ బ్లౌజెస్.
1: అయితే ఇప్పుడు ఉపాధి మార్గంగా టైలరింగ్ చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఉంటుంది ఇది, ఇది ఎవరి డ్రీమ్ లాగా, ఏ కాలంలో అయినా సరే టైలరింగ్ అనేది ఎప్పుడు కావాల్సిందే. కాబట్టి మరి నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమిటి, ఎట్లా నేర్చుకుంటే త్వరగా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది చివరిగా మీరు మన శ్రోతలకి కొన్ని విషయాలు చెప్పండి మేడం.
0: ఏం లేదండి, మెయిన్ ఇంట్రెస్ట్ అండి. ముందు చిన్నగా స్టార్ట్ చేసినా మామూలుగా నేర్చుకోవడానికి అని వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 3 మంత్స్ లో కంప్లీట్ చేసేసుకోవచ్చు మొత్తం నేర్చుకుని. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదండి, కొంచెం నేర్చుకుంటున్నారు, కొంచెం ఫోన్స్ లో చూసి నేర్చుకుంటున్నారు, అలా కూడా ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా, అలా నేర్చుకోవచ్చు. ముందు స్టార్టింగ్ మనయన్నా మనం కుట్టుకోవాలి అనుకుని స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది.
1: ఇదివరకటి కాలంలో లాగా కాకుండా ఇప్పుడు అన్ని ఈజీగానే మన చేతుల్లో సెల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సరే తెలివితేటలతో ఇంట్రెస్ట్ తో ఆలోచన పరంగా కనుక నేర్చుకుంటూ ఉంటే దేనిలో అయినా ముందడుగు అవకాశం ఉంటుంది.
0: ఇది వరకు అంటేనండి పేపర్ మీద చూపించేవాళ్ళు, ఇప్పుడు అది లేదు కదా, ఏదైనా చూపించాలనుకోండి ఫోన్ లో చూపించేయచ్చు,
1: ఫోన్ లో చూపించేయచ్చు,
0: ఇంకా ఈజీగా అర్థమవుతుంది.
1: ధన్యవాదాలండి సుభాషిణి గారు, చాలా చక్కని మీ యొక్క విషయాలను తెలుపుతూ నెక్స్ట్ తరం వాళ్ళు ఉపాధి మార్గంగా ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు.
0: చాలా సంతోషం అండి.
1: నమస్తే అండి.
2: ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

పోషక విలువలగ్గని లీచీ పండు గురించిన విశేషాలు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఏ కాలంలో దొరికే ఆ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఏ కాలం అని నేను ఎందుకన్నానంటే, కొన్ని రకాల పండ్లు సంవత్సరం పొడుగునా కూడా మనకు లభ్యమవుతాయి, మరికొన్ని పండ్లు ప్రత్యేకమైనటువంటి కాలాల్లోనే మనకి దొరుకుతాయి. ఏది ఏమైనా కూడా పండ్లు ఏవైనా సరే మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే అని చెప్పవచ్చు. కొన్ని రకాల పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా రుచిగా ఉండటమే కాదు, దాని చరిత్రను కూడా చాటి చెప్పుతాయి. అందులో చెప్పుకోదగ్గ పండు లీచీ పండు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం చైనా అడవుల్లో కనిపించిన ఈ చెట్టు ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా దీని జన్మస్థలం చైనా అనే చెప్పాలి. ఇప్పుడు థాయిలాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాలతో పాటు ఉత్తర భారతదేశంలో, అంటే ముఖ్యంగా బీహార్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. ఒకప్పుడు మన ఉత్తర భారతదేశంలో మాత్రమే కనిపించే ఈ పండ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వేసుకున్నాయి. స్ట్రాబెర్రీల్లా కనిపించే ఈ పండ్లు కాస్ట్లీ ఫ్రూట్లలో ఒకటనే చెప్పాలి. ఈ లీచీ పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు గులాబీ రంగు తొక్క, అంటే షెల్ఫ్తో, లోపల మృదువైన తెల్లటి గుజ్జుతో మంచి రుచితో ఉంటాయి. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువ. వేసవిలోనే ఈ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. మంచి సువాసన కలిగినటువంటి ఈ పండ్లను చెట్టు రెమ్మల నుండి వేరు చేసినప్పుడు ఆ సువాసనతో పాటు తాజాదనం కూడా నెమ్మదిగా కోల్పోతాయి. అందుకే ఈ పండ్ల పైపొరను తొలగించినప్పుడు మంచి సువాసనతో కూడిన మెత్తటి జ్యూసీగా ఉండే తెల్లటి గుజ్జు ఉంటుంది. ఇది కేవలం రుచికే కాదు, అధిక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పండ్ల గుజ్జుని నేరుగా తినడమే కాకుండా దీనిని షర్బత్లు, జ్యూస్లు, ఐస్ క్రీం తయారీలో కూడా వాడతారు. ఎక్కువ పీచుతో జ్యూసీగా ఉండే ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ. 100 గ్రాముల లీచీ పండ్లలో 75 మిల్లీగ్రాముల సి విటమిన్, B2, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఐరన్ తదితర పోషకాలన్నీ కూడా సమృద్దిగా ఉంటాయి. దీనిలో ఉండే కాపర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి ఈ పండ్లలో ఉన్నటువంటి కాపర్, ఐరన్ సహాయపడతాయి. ముఖ్యంగా హై బీపీని నియంత్రించడంలో ఈ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది, సోడియం తక్కువగా ఉంటుంది. ఇక గుండెకు బలం చేకూర్చడంలో ఈ లీచీ పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీనిలో పాలీఫినాల్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, ఓలిగోనల్ వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణక్రియను పెంచుతుంది. గ్యాస్ట్రిక్, జీర్ణక్రియకు అవసరమైన ద్రవాలను స్థిరీకరిస్తుంది. ఇక ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం ఇందులో పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ లీచీ పండ్లు గొప్ప మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ఈ పండ్లలోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాదండి, వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో కూడా ఈ పండ్లు సహాయపడతాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఈ పళ్లలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వైరస్ వంటి సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల్ని అడ్డుకోగలదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ లీచీ పండ్లను పరకడుపున, అధిక మోతాదులో, అలాగే రాత్రిపూట తీసుకోకుండా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మృదువైన లీచీ పండ్లను ఎంతోమంది ఇష్టంగా తింటున్నారు అనేది మాత్రం నిజం. అధిక పోషకాలు కలిగినటువంటి ఈ లీచీ పండ్లను మితంగా తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆశిద్దాం.

మీరింతవరకు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్ర గీతాలు వింటారు.

इसका कोई नहीं है, इस दिल को प्यार।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడగబోయే ప్రశ్నలకు మీ సమాధానాలు పంపించండి 0866244888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, మన దేశంలో మొత్తం ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, మన దేశంలో మొత్తం ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి? ఓకేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866244888 ఈ నంబర్కి సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం మస్కా చిత్రం నుంచి ఒక పాట విందాము.

ఓకే అండి, మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూసేద్దాం. నేను అడిగిన ప్రశ్న, మన దేశంలో మొత్తం ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచ్యులేషన్స్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం అండి అందరికీ. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి తిరిగి చూసుకోండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్

రాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హారిణి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పాపినేపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట నుండి చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేశవరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బిట్ర వీర్రామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, రత్నకుమారి మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగాధర శాస్త్రి తణుకు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మేడిపల్లి వసంత, దీపిక, శాలిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, లక్ష్మీవర్మ, లడ్డూబాయ్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక వీరందరూ కూడా ఓకే అండి, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్స, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షర, కృప కరెక్ట్ ఆన్సర్ అండి.

నెక్స్ట్ ఎవరు పంపించారంటే లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోవర్ధన్రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్బాయ్ సయ్యద్ జాకీర్బాయ్ వంశీ కిషోర్ మహమ్మద్ రఫీబాయ్ కాదర్ బాషాబాయ్ వీరందరూ కూడా మంగళంపూర్ ప్రకాష్ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న ఇంకెవరు పంపించారు.

ఎఫ్ఎంఎస్ సర్దార్, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మహారాష్ట్ర షోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, మాధవి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మరి ఆన్సర్ చూసేద్దామా. మన దేశంలో మొత్తం ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి అని అడిగాను కదా, 9 అండి. వీటిలో 8 ప్రాంతీయ జోన్లు, 1 ఆర్మీ పోస్టల్ సర్వీస్ జోన్. ఓకేనా, మొత్తం 9. పిన్కోడ్లోని మొదటి అంకె ఈ పోస్టల్ జోన్ని తెలియజేస్తుంది. ఓకేనా, మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్, బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు? క్వశ్చన్ మరొకసారి, బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా ఆనంద్ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి క్వశ్చన్లోకి వచ్చేద్దాం. బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాకు అది కరెక్ట్ పేరు రావాలి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. మనం సెకండ్ క్వశ్చన్లో ఉన్నాము. బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు, దీనికి ఆన్సర్ పంపించండి. ఓకే, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బోగుందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, రత్నకుమారి మార్టూర్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కాట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మేడిపల్లి వసంత, దీపిక, శాలిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, సాయి పూజ, దిలీప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుంచి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

నెక్స్ట్ ఎవరు పంపించారంటే, పాపినేపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా ఎవరు పంపించారంటే, ఓకే మరి నా ఆన్సర్ అని ఇంకా టైప్ చేస్తూనే ఉన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే మరి ఆన్సర్ చూసేద్దామా. నేను ఆ మాట అనగానే అప్పుడు మనకి ఆన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సిహెచ్ శ్రీనివాస్ రాజమండ్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు అని అడిగాను కదా, దానికి కరెక్ట్ ఆన్సర్

ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కెవ్లార్, ఇది ఒక శక్తివంతమైన సింథటిక్ ఫైబర్ పదార్థంతో తయారు చేస్తారు. ఎలా ఉంటుందంటే, ఇది ఉక్కు కంటే కూడా 5 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుందండి. ఈ కెవ్లార్ అనే శక్తివంతమైన సింథటిక్ ఫైబర్ పదార్థంతో తయారు చేస్తారు. ఓకేనా? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి మన థర్డ్ క్వశ్చన్ చూసేద్దామా. ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్స్ని ఎవరు కనుగొన్నారు? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ని ఎవరు కనుగొన్నారు? ఓకేనా? ఈ ప్రశ్నకి సమాధానం చూసేలోగా మనం సంతోషం చిత్రం నుంచి ఒక పాట విందాము.

మరి నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ని ఎవరు కనుగొన్నారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, కంగ్రాచ్యులేషన్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు షేక్ మహబూబ్ సుభాని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రకాష్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొంతమంది ఇంకా సెకండ్ క్వశ్చన్లోనే ఉన్నారు, మనం థర్డ్ క్వశ్చన్లోకి వచ్చేసాము. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బిట్ర వీర్రామోహన్ రావు, నిర్మలాదేవి రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హాస్కాట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: పంపించారు. అనంతపూర్ నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహారాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిడి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గంగాధర శాస్త్రి తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి సాల్మాన్ రాజు, శశిరెడ్డి, ముంతా పెద్దన్న, రామకృష్ణయ్య, నరేంద్రారెడ్డి, లక్ష్మి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మేడిపల్లి వసంత, దీపిక, శాలిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్, శ్రీదేవి, శైలజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుండి ఆదిశేషు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షర కృప వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, రత్నకుమారి మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపినాథ్, ఇస్మాయిల్, రాంబాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దాం. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకేనా, మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. తిరిగి రేపటి యువలైలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో మదలే అపనీ సోచ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి బదలే అపనీ సోచ్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో స్వరూప.
2: అధ్యాపికాజీ పర్యావరణ కే బిగడ్నే సే క్యా హాని హోతీ హై?
3: తుమ్హారా ప్రశ్న టీక్ హై, క్యూకి హమారే చారో ఓర్ జో ప్రకృతి హై ఉసే పర్యావరణ కహతే హై. యహ్ పర్యావరణ హమారా రక్షా కవచ్ హై, ఇస్మే సంతులన్ హోనా చాహియే, నహీ తో హమే కయీ హానియా హో సక్తీ హై. భూమండల్ పర్ ప్రాణి మాత్ర కా జీవన్ సందేహాత్మక్ హోగా. చూడు స్వరూప, మన చుట్టుప్రక్కల ఉన్న

0: ప్రకృతిని పర్యావరణం అని అంటే వాతావరణం అని అంటాము. ఈ పర్యావరణం మనకు రక్షా కవచము. దీనిలో సమతుల్యం ఉండాలి, లేకపోతే మనకు అనేక నష్టాలు జరుగుతాయి. అంతేకాక భూమిపై ప్రాణికోటి ఉనికి సందేహాత్మకమవుతుంది. అచ్చా, ఆజ్ హమ్ ఇస్కి సంబంధిత్ బదలే అప్నీ సోచ్ నామక్ పాట్ పడేంగే. పెహ్లే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, సంయుక్త రాష్ట్ర సంఘ మే పహలీ బార్ ఏసా హువా, తేరహ్ వర్ష్ కి ఏక్ లడ్కీ నే సభీ కో సోచనే పర్ మజబూర్ కర్ దియా, కిసీ కే పాస్ భీ ఉస్కే సవాలోం కా జవాబ్ నహీ తా. అప్నే సవాలోం సే సబ్ కో సోచనే పర్ మజబూర్ కర్నే వాలీ ఉస్ లడ్కీ కా నామ్ యుగరత్న శ్రీవాస్తవ్ హే. భారత్ కి ఇస్ లడ్కీ పర్ సబ్ కో గర్వ్ హే.
0: అచ్చా స్వరూప, ఇస్కా భావార్థమై ఏక్ బార్ తెలుగు మే బతావుంగి, ధ్యాన్ సే సునో. ఐక్యరాజ్య సమితిలో మొదటిసారి ఇలా జరిగింది. 13 సంవత్సరాల ఒక బాలిక అందరినీ ఆలోచింపచేసింది. ఎవరి వద్ద కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. తన ప్రశ్నలతో అందరినీ ఆలోచింపచేసిన ఆ బాలిక పేరు యుగరత్న శ్రీవాస్తవ్. భారతదేశానికి చెందిన ఈ ముద్దు బిడ్డంటే అందరికీ గర్వమే. అచ్చా ఆగే పడో.
1: సితంబర్ సన్ 2009 మే సంయుక్త రాష్ట్ర సంఘ మే యుగరత్న శ్రీవాస్తవ్ నే భాషణ దేతే హుయే ఇస్ తరహ్ కహా, హిమాలయ పిఘల్తా జా రహా హై, ధ్రువీ బాలూ మర్తే జా రహే హై, హర్ పాంచ్ మే సే దో వ్యక్తియోం కో పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా హై. ఆజ్ హమ్ ఉన్ పేడ్ పౌధోం కో కోనే కే కాగర్ పర్ హే జో లుప్త్ హోతే జా రహే హై. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్తర్ బడతా హీ జా రహా హై.
0: అచ్చా సునో స్వరూప, సెప్టెంబర్ 2009 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ్ ఉపన్యాసమిస్తూ ఈ విధంగా చెప్పింది. హిమాలయ పర్వతాలు కరుగుతూ ఉన్నాయి, ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటులు మరణిస్తూ ఉన్నాయి, అంతేకాక ప్రతి 5 వ్యక్తులలో ఇద్దరికి త్రాగడానికి పరిశుభ్రమైన నీరు దొరకడం లేదు. నేడు మనం అంతరించిపోయే చెట్లు మొక్కలను చేజార్చుకునే స్థితిలో ఉన్నాము. ప్రశాంత మహాసముద్రములన్నిటి స్థితి పెరుగుతూనే ఉన్నది. అచ్చా ఆగే పాట్ పడో.
1: క్యా హమ్ అప్నే భవిష్య కి పీడీ కో యహీ దేనా జా రహే హై? బిల్కుల్ నహీ. హమారే పూర్వజోనే హమే స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ దియా తా, ఔర్ హమ్ క్యా కర్ రహే హై? హమ్ అప్నే భవిష్య కి పీడీ కో ప్రదూషిత్ ఔర్ బిగడీ హుయి ధర్తీ దేనే జా రహే హై? క్యా ఏసా కర్నా టీక్ హై? సోచో, ధ్యాన్ లగా కర్ సోచో.
0: అచ్చా స్వరూప సునో, మన భవిష్యత్ తరానికి ఇదేనా మనము ఇవ్వబోచున్నది? కానే కాదు, మన పూర్వీకులు మనకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన గ్రహాన్ని అంటే భూమిని ఇచ్చారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన భావితరానికి కలుషితమైన భూమిని ఇవ్వబోతున్నాము. మరి ఇలా చేయటం న్యాయమేనా? శ్రద్ధగా ఆలోచించండి అని ప్రశ్నించింది యుగరత్న శ్రీవాస్తవ్. అచ్చా అబ్ ఆగే పడో.
1: ఆదర్శనీ సభాజనం, అబ్ సమయ్ ఆగయా హై కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే, హమే అప్నీ ధర్తీ బచానీ హోగి, అప్నే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ.
0: అచ్చా గౌరవనీయులైన సభాసదులారా, మనం ముందడుగు వేయవలసిన సమయం వచ్చింది. మనం మన భూమిని కాపాడుకోవాలి, మన కోసం కాదు మన భవిష్యత్ తరాల కోసం. అచ్చా అబ్ ఆగే పాట్ పడో.
1: యహ కామ్ యహ నహీ హోగా తో కహా హోగా, అబ్ నహీ హోగా తో కబ్ హోగా, హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా, హమారా ఆప్సే నివేదన్ హే ఆప్ హమారీ ఆవాజ్ సునే, భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హే, మజబూత్ నేతృత్వ కి జరూరత్ హే.
0: అచ్చా స్వరూప సునో, మరి ఈ పని ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరగకపోతే మరి ఎప్పుడు అవుతుంది? మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మీరు మా మాటను వినండి. భవిష్యత్తు కోసం గట్టి నిర్ణయాలు అవసరం, దృఢమైన నాయకత్వం కూడా ఎంతో అవసరం. అచ్చా ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, హైటెక్ సమాజ్ బనాలేనే యా బ్యాంకో మే కరోడం రూపే జమా కర్నేసే हम अपनी धरती

0: नहीं बचा सकते। यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं।
1: అచ్చా, హైటెక్ సమాజాన్ని నిర్మించుకోవడం, బ్యాంకులలో కోట్ల రూపాయలు జమ చేసుకోవడం వలన మనమందరం కూడా మన భూమిని మనం కాపాడుకోలేం. ఇక్కడ మనం అందరం కూడా కేవలం పర్యావరణ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఒకచోట చేరలేదు. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి మనమంతా ఇక్కడ చేరాము. ఆగేపడు
0: జీ అధ్యాపికా జీ, అబ్ హర్ బాలక్కు పర్యావరణ కీ శిక్షా కే ప్రతి జాగరూక్ కర్నా హోగా. హర్ కక్షా కే కితాబో మే పర్యావరణ కే పాఠ అవశ్య హోనే చాహియే. వికాస్ కో రోక్నే కే లియే మే నహీ కహతీ, మే యహ కహనా చాహతీ హూం, జైవ మిత్ర టెక్నికో మే బడోత్తరీ హోనీ చాహియే జో సస్తీ ఔర్ అచ్చీ హో. ఏసే సంసాధనో కా ఉపయోగ హోనా చాహియే జో పునః ప్రాప్త్ కియే జా సక్తే హై.
1: అచ్చా, ఇప్పుడు ప్రతి పిల్లవాణిని పర్యావరణ విద్య ఎడల చైతన్యవంతుని చెయ్యాలి. తరగతి పుస్తకాలలో పర్యావరణ పాఠాలు తప్పక ఉండాలి. అభివృద్ధిని ఆపమని నేను చెప్పడం లేదు. చౌక జీవులకు ఉపయోగపడే మంచి పద్ధతులలో అభివృద్ధి జరగాలి. మరలా పొందగలిగే వనరులను ఉపయోగించాలి అని నేను చెప్పదలుచుకున్నాను. అచ్చా, ఆగే పాట్ పడో.
0: ఆదరణీయ నేతాగణ్, జబ్ ఆప్ కోయీ నీతి బనాయే తో హమ్ నాదాన్ బచ్చో ఔర్ దు హోతే జానవరోం కే బారే మే భీ సోచే. మహాత్మా గాంధీ నే కహా తా, ధర్తీ కే పాస్ సభీ కీ ఆవశ్యకతాఓం కీ పూర్తి కర్నే కీ క్షమతా హై, కిసీ కే లాలచ్ కీ నహీ.
1: అచ్చా స్వరూప, సునో. గౌరవనీయులైన నాయకులారా, మీరు ఏదైని ఆచరణ పద్ధతిని రూపొందించేటప్పుడు అమాయకపు పిల్లల గురించి, మరి ఇంకా అంతరించిపోయే జంతువుల గురించి కూడా ఆలోచించండి. మరి ఇంకా మహాత్మాగాంధీ గారు కూడా ఈ విధంగా చెప్పారు, భూమాతకు మన అందరి అవసరాలను పూర్తి చేసే శక్తి ఉందని, ఎవరి దురాశను తీర్చే శక్తి భూమాతకు లేదని చెప్పారు. అచ్చా, ఆగేపడో.
0: పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, మచ్లి పానీ మే తైర్తీ హై, చీతా తేజీ సే దౌడతా హై, లేకిన్ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి దీ హై. ఇస్సే హమ్ పరివర్తన్ ఔర్ సుధార్ దోనోం లా సక్తే హై. చలో అబ్ హమ్ ఆగే బడే, అప్నీ జన్మభూమి కో బచాలే, అప్నే ఘర్ కో బచాలే, అప్నీ ధర్తీ కో బచాలే. ధన్యవాద్.
1: అచ్చా స్వరూప, సునో. పక్షి ఆకాశంలో ఎగురుతుంది, చేప నీటిలో ఈదుతుంది, చిరుత వేగంగా పరిగెడుతుంది, కానీ పరమాత్ముడు మన మానవులకు వరప్రసాదంగా ఆలోచించే తెలివినిచ్చారు. దీనితో మనము మార్పు, సంస్కరణ రెండూ తీసుకురాగలం. పదండి, మనమిప్పుడు ముందడుగు వేద్దాం. మన మాతృభూమిని కాపాడుకుందాం, మన ఇంటిని మనం కాపాడుకుందాం, మనమందరము కలిసి మన భూమాతను కాపాడుకుందాం అంటూ ధన్యవాదాలు చెప్పింది యుగరత్న శ్రీవాస్తవ్. అచ్చా, ఇస్ పాట్ కి సంబంధిత్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతాఉంగి లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ,
1: సంయుక్త రాష్ట్ర సంఘ్,
0: సంయుక్త రాష్ట్ర సంఘ్,
1: ఐక్యరాజ్య సమితి,
0: ఐక్యరాజ్య సమితి,
1: నాదాన్,
0: నాదాన్,
1: అమాయకపు,
0: అమాయకపు,
1: ఆదరణీయ,
0: ఆదరణీయ,
1: గౌరవనీయులైన,
0: గౌరవనీయులైన,
1: ముద్దా,
0: ముద్దా,
1: విషయము,
0: విషయము,
1: తక్నీక్,
0: తక్నీక్,
1: సాంకేతిక,
0: సాంకేతిక,
1: సస్తా,
0: సస్తా,
1: చౌక,
0: చౌక,
1: ఏక్త్రిత్ హోనా,
0: ఏక్త్రిత్ర హోనా,
1: ఏకమవ్వడం,
0: ఏకమవ్వడం,
1: కగార్,
0: కగార్,
1: బురుజు,
0: బురుజు,
1: పీడి,
0: పీడి,
1: తరము,
0: తరము,
1: నేతృత్వ,
0: నేతృత్వ,
1: నాయకత్వము,
0: నాయకత్వము,
1: ప్రదూషిత్,
0: ప్రదూషిత్,
1: కలుషితమైన,
0: కలుషితమైన,
1: పూర్వజ్,
0: పూర్వజ్,
1: పూర్వీకులు,
0: పూర్వీకులు,
1: లాడ్లీ,
0: లాడ్లీ,
1: ముద్దుబిడ్డ,
0: ముద్దుబిడ్డ.
1: అచ్చా, అబ్ కుచ్ ఉల్టే శబ్ద బతాఉంగి లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ,
1: పెహ్లీ,
0: పెహ్లీ,
1: ఆఖిర్,
0: ఆఖిర్,
1: మజ్బూత్,
0: మజ్బూత్,
1: కమ్జోర్,
0: కమ్జోర్,
1: ఆశా,
0: ఆశా,
1: నిరాశ,
0: నిరాశ,
1: సవాల్,
0: సవాల్,
1: జవాబ్,
0: జవాబ్,
1: శాంతి
0: శాంతి.

ರಂಗಸ್ಥಲಿ. ఈనాటి కార్యక్రమంలో సిబి చక్రవర్తి నాటకం నుంచి నారదుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ మోదుగల శ్రీనివాసరావు.

ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ನೀರಾಗಾರ ಸಂಚಾರ ನಾರಾಯಣ, నీ లీలలు వర్ణింపగలవారెవరు? పదునాలుగు భువనములు సృష్టించుడేగాక ఏ లోకమునక లోక ప్రత్యేకత నిర్ణయించి సృష్టిక్రమమునకు భంగము వాటిల్లనేయక కొనసాగించుటేగాక గూటిలోని పిట్టకు, రాతిలోని కప్పకు, గోధిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారం అందించి పోషించు. నీ లీలలు ఏమని వర్ణింపగలదు? ఎన్నని పాడగలదు? లోకైక కళ్యాణ రూపుడవు నీవు. లోకములన్నింటినీ నీ గర్భమునందు విడుచుకున్న దామోదరుడు విష్ణువన విశ్వవ్యాపకుడని గదా భావము. విశ్వమున వ్యాపించి విశ్వమును నీలో ఇమిడి

చేసుకున్న తేజోమయుడవు నీవే. తమో గుణముల రంతమన్నింప చేయుచు, రజోగుణముల రాజెల్ల చేయుచు, సత్వగుణముల సత్వరముగా వర్చెల్ల చేయుచు. మానవులకు దానవులకు దేవతలకు ఎవరికి ఆపద వచ్చినను, ఎవరు మొరపెట్టుకును, అందరికీ అన్ని రీతులు అడ్డుపరుచు ఆనందించు సుందు. ఓ ఈ విశ్వమోహన.

ఎని పిలిచిన కలసి కొందువు కోరికలిచ్చిపోదువు ఈ పాయని పూర్ణి సృష్టి పరిపాలన చే.

కటకటనము ఎక్కడ నుండియో వినబడుచున్నది. అదిగో అక్కడ నుండి ఆ ప్రక్క నుండి జల ప్రవహించుచున్నది. ఆ తీరమునే యజ్ఞ పీఠము. ఎవరు చక్రవర్తి యజ్ఞమనొచ్చుచున్నట్లున్నది. ఓహో తెలిసినది, సప్త ద్వీపములందును తనకు శత్రువులు లేనివాడు దయాస్వరూపుడు శివ చక్రవర్తి ఏ కోరికతో మహాదేవుని గూర్చి తపోదీక్షతో

కాదనని వారెవరు? వేదములు చెప్పుచున్నది సంసార బంధమున పడి సభజిపొందని కాదు. ఎవరైనాను ఇంద్రియ వ్యామోహముల నుండి తప్పించుకొనజాలదు. దాశ కన్యక

0: சார்வபௌமா.
1: உடனே முன்சுவே பொங்குச்சு ஒச்சடி கங்கா.

ఇంద్రసభ కదా మరి. అవునవును, ఎంతైనా ఇంద్రసభ కదా మరి. జీ

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో సిబి చక్రవర్తి నాటకం నుండి నారదుని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పౌర్ణమి ఈ చిత్రానికి చిత్రపాడిన సిరివెన్నెల గీతం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

చిత్రతరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డాడీ ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

శ్రోతలకు నమస్కారం. ఒకవైపు మన భూమిపై విస్తరించిన అద్భుతమైన అడవులు, మరోవైపు మనిషి అంతరిక్షాన్ని చేరుకున్న స్పేస్ మిషన్స్, ఇలా నేచర్ నుంచి స్పేస్ వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వైల్డ్ లైఫ్ వీక్ సందర్భంగా అడవులు, వన్యప్రాణులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అలాగే ఆశ్చర్యపరిచే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్ని వేల కిలోమీటర్ల మేరు విస్తరించిన అడవులు, ప్రపంచంలో మరెక్కడా కనిపించని జంతువులు, మనం ఊహించలేని ఎన్నో విశేషాలు ఈ ప్రకృతిలో దాగి ఉన్నాయి. అలాంటి వైల్డ్ లైఫ్ గురించి మనకు మరింత ఆసక్తిని కలిగిస్తూ వాటి ప్రాముఖ్యతను గుర్తు చేసే

వారం ఈ వైల్డ్ లైఫ్ వీక్. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 వరకు వైల్డ్ లైఫ్ వీక్ జరుపుకుంటాం. ఈ వారం సందర్భంగా కేవలం వన్యప్రాణుల సంరక్షణ గురించి మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద అడవుల నుంచి మన దేశంలో మాత్రమే కనిపించే అరుదైన జంతువుల వరకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలోనే కొన్ని అడవులు ఎంత పెద్దగా ఉంటాయంటే వాటి విస్తీర్ణం చూస్తే ఏకంగా కొన్ని దేశాలే వాటి ముందు చిన్నవిగా అనిపిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటే దాని విస్తీర్ణ దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశంలోని మొత్తం భూభాగంతో పోలిస్తే దాదాపు 1.7 రెట్లు ఎక్కువ. ఈ అడవి సౌత్ అమెరికాలోని బ్రెజిల్, పేరు, కొలంబియా సహా మొత్తం 9 దేశాల్లో విస్తరించి ఉంది. వేల రకాల చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాలు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదు, ప్రపంచంలోని వాటర్ సైకిల్ని మెయింటైన్ చేయడంలో, వాతావరణ సమతుల్యతలో కూడా ఈ అడవి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక మన భారతదేశానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిన సదర్బన్స్ మన దేశంతో పాటు బంగ్లాదేశ్లో కూడా విస్తరించి ఉంది. మొత్తం సదర్బన్స్ దాదాపు 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఉప్పునీరు, మంచినీరు కలిసే ప్రాంతాల్లో పెరిగే మ్యాంగ్రూవ్ చెట్ల మధ్య రాయల్ బెంగాల్ టైగర్స్ కూడా జీవిస్తాయి. మన దేశంలో మధ్యప్రదేశ్ను అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా గుర్తిస్తారు. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే వెస్టర్న్ ఘాట్స్లోని నీల్గిరి, అనామలై, అగత్యమలై వంటి అటవీ ప్రాంతాల్లో ఎన్నో అరుదైన జంతువులు నివాసిస్తున్నాయి. ఈ అడవుల్లో కనిపించే జీవ వైవిధ్యం మన ప్రకృతికి ఎంతో ప్రత్యేకమైన సంపద. ఇక ఇప్పుడు ఇండియాస్ రేర్ అండ్ ఎండమిక్ వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో కొన్ని జంతువులు ఒకే ప్రాంతంలో మాత్రమే సహజంగా కనిపిస్తాయని మీకు తెలుసా? అలాంటి జీవులను ఎండమిక్ స్పీషీస్ అంటారు. భారతదేశంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నీల్గిరి తార్ అనే పర్వతమేక వెస్టర్న్ ఘాట్స్లోని ఎత్తైన గడ్డి మైదానాల్లో కనిపిస్తుంది. అలాగే లయన్ టెయిల్డ్ మకాక్ అనే అరుదైన కోతి వెస్టర్న్ ఘాట్స్లోని సతాత హరిత అడవుల్లో నివసిస్తుంది. దీని తోక చివర సింహం తోకలా ఉండటంతో ఈ పేరు వచ్చింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లోని ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో కూడా ఎన్నో ప్రత్యేకమైన జీవజాతులు ఉన్నాయి. వాటిలో ఎర్రచందనం అడవులకు సంబంధించిన బయోడైవర్సిటీ కూడా చాలా ప్రత్యేకమైనది. అలాగే భారతదేశంలో మాత్రమే సహజంగా కనిపించే పర్పుల్ ఫ్రాగ్ అనే వింత కప్ప వెస్టర్న్ ఘాట్స్కు చెందినది. దీని శరీరం గుండ్రంగా, ముక్కు కొద్దిగా పొడవుగా ఉండటం వల్ల చూడడానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ జంతువులు ప్రత్యేకత ఏమిటంటే ఇవి నివసించే ప్రాంతంలో మార్పులు వస్తే వాటి మనుగడ కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే మన దేశంలోని ఈ అరుదైన జీవుల గురించి తెలుసుకోవడం కూడా వైల్డ్ లైఫ్ వీక్లో ఒక ముఖ్యమైన విషయం. మన వైల్డ్ లైఫ్ జర్నీ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి. అసలు కొన్ని జంతువులు తమ శరీర భాగాలను తిరిగి పెంచుకోగలవని మీకు తెలుసా? మరి ఆక్సిజన్ చాలా తక్కువగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో జంతువులు ఎలా జీవిస్తాయి? వేల కిలోమీటర్లు ప్రయాణించే జంతువులు ఏవి? ఇవన్నీ జాను చిత్రం నుంచి ఒక మంచి పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

నేచర్స్ లివింగ్ వండర్స్, శరీర భాగాలను తిరిగి పెంచుకోగల జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనుషులకు శరీరంలో ఏదైనా ముఖ్యమైన భాగం దెబ్బతింటే దాన్ని తిరిగి సహజంగా పొందడం సాధ్యం కాదు. కానీ ప్రకృతిలో కొన్ని జీవులకు మాత్రం ఈ అద్భుతమైన సామర్థ్యం ఉంది. అదే రీజనరేషన్.

ఉదాహరణకు, యాక్సులోటా అనే ఒక రకమైన సాల్మండర్ తన కళ్లను మాత్రమే కాకుండా దెబ్బతిన్న గుండె, వెన్నెముక, కొన్ని ఇతర కణజాలను కూడా తిరిగి పెంచుకోగలదు. అందుకే శాస్త్రవేత్తలు ఈ జీవిపై ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మనుషుల్లో దెబ్బతిన్న కొన్ని కణజాలను ఎలా తిరిగి పెంచు

కొత్త స్టార్ ఫిష్ కూడా అభివృద్ధి చెందుతుంది. మనకు బాగా తెలిసిన బల్లి కూడా తన తోకను కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి పెంచుకోగలదు. అయితే రీజనరేషన్ విషయంలో మరింత ఆశ్చర్యపరిచే మరో రెండు జీవులు కూడా ఉన్నాయి. సీ కుకుంబర్ తన శరీరంలోని కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్, ముఖ్యంగా గట్, రెస్పిరేటరీ ట్రీ వంటి అవయవాలను కోల్పోయినా వాటిని మళ్లీ రీజనరేట్ చేసుకోగలదు. ఇక ప్లానార్నియా అనే చిన్న ప్లాట్ఫామ్ గురించి చెబితే మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. దీని శరీరాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టినా కొన్ని జాతుల్లో ప్రతి భాగం నుంచి హెడ్, టెయిల్తో కూడిన పూర్తి కొత్త ప్లానార్నియా అభివృద్ధి చెందగలదు. అంటే చిన్న బాడీ ఫ్రాగ్మెంట్ నుంచి మొత్తం శరీరాన్ని తిరిగి ఏర్పరచుకునే అద్భుతమైన సామర్థ్యం దీనికి ఉంది. ఇలాంటి జీవులను చూస్తే ప్రకృతి ఎంత గొప్పతో అర్థమవుతుంది. ఇక సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తులో ఉన్న మంచు పర్వతాల వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాలు, గడ్డగట్టించే చలి, ఇలాంటి పరిస్థితులలో మనుషులు జీవించడం చాలా కష్టం. కానీ అక్కడ కూడా కొన్ని వన్యప్రాణులు ఎంతో సులభంగా జీవించగలవు. హిమాలయాస్లో కనిపించే స్నో లెపర్డ్ అలాంటి ప్రత్యేకమైన జంతువుల్లో ఒకటి. దీన్ని మౌంటైన్స్ ఆఫ్ ది గోస్ట్ అని కూడా పిలుస్తారు. ఇక హిమాలయన్ బ్లూషిప్ కూడా ఇక్కడి ప్రత్యేకమైన జీవుల్లో ఒకటి. నిటారుగా ఉండే రాతి పర్వతాలపై కూడా ఇవి ఎంతో చురుగ్గా కదలగలవు. అలాగే హిమాలయన్ థార్, యాక్ వంటి జంతువులు కూడా ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని కఠినమైన వాతావరణానికి తగ్గట్టుగా జీవిస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జంతువులు కేవలం చలిని తట్టుకోవడం మాత్రమే కాకుండా తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణానికి కూడా అలవాటు పడ్డాయి. అందుకే మనుషులకు కష్టంగా అనిపించే ఈ ఎత్తైన పర్వతాలు కూడా ఎన్నో జీవులకు నివాసాలుగా మారాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం. అదే వరల్డ్స్ గ్రేటెస్ట్ యానిమల్ మైగ్రేషన్స్. ఒక జంతువు తన జీవితంలో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబితే నమ్మగలరా? ఆహారం కోసం, వాతావరణ మార్పుల నుంచి తప్పించుకోవడానికి, పిల్లలను కనడానికి కొన్ని జంతువులు ఇలాంటి సుదీర్ఘ ప్రయాణాలు చేస్తాయి. వీటినే యానిమల్ మైగ్రేషన్ అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు వలసల్లో ఆఫ్రికాలోని వైల్డ్ బీస్ట్ మైగ్రేషన్ చాలా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం లక్షలాది వైల్డ్ బీస్ట్లు వేలాది జీబ్రాస్, గజల్స్ తో కలిసి తాంజానియాలోని సెరింగెటి నుంచి కెన్యాలోని మసై మారా ప్రాంతం వరకు ఆహారం, నీటి కోసం ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణంలో నదులను దాటటం, వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడం వంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటాయి. ఇక పక్షుల వలసల్లో ఆర్కిటిక్ టర్న్ ఒక అద్భుతం. ఈ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి అంటార్క్టికా ప్రాంతం వరకు ప్రతి సంవత్సరం ప్రయాణిస్తాయి. కొన్ని పక్షులు సంవత్సరానికి దాదాపు 70,000 కిలోమీటర్లు పైగా ప్రయాణించగలవు. మన భారతదేశానికి వస్తే ప్రతి సంవత్సరం వేలాది అమూర్ ఫాల్కోన్స్ ఈశాన్య భారతదేశం మీదుగా తమ వలస ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ముఖ్యంగా నాగాలాండ్లోని దోయాంగ్ ప్రాంతం వీటి వలసకు ప్రసిద్ధి. అలాగే బార్ హెడెడ్ గీస్ హిమాలయాల మీదుగా ప్రయాణిస్తూ భారతదేశంలోని చిత్తడి నేలకు చేరుకుంటాయి. చివరిగా ప్రకృతిలోని ఈ జీవులను గమనిస్తే ప్రతి జంతువుకి తనదైన ప్రత్యేకమైన జీవన విధానం ఉందని అర్థమవుతుంది. శరీర భాగాలను తిరిగి పెంచుకోవడం నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించడం వరకు ప్రకృతి మనకు ప్రతిరోజు ఎన్నో అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రంగం చిత్రం నుంచి హారిస్ జయరాజ్ సంగీతంలో ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడిన పాట మీకోసం.

అంతరిక్షం మనకు ఇంకా పూర్తిగా తెలియని ఒక అద్భుతమైన ప్రపంచం. రాకెట్స్, శాటిలైట్స్, మూన్, మార్స్ గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ వీటి వెనుక ఉన్న సైన్స్, టెక్నాలజీ, డిస్కవరీస్ గురించి తెలుసుకోవడం కూడా అంతే ఆసక్తికరం. అంతరిక్షంపై మన ఆసక్తిని పెంచుతూ దాని గురించి మరింత తెలుసుకునే అవకాశం కల్పించేదే వరల్డ్ స్పేస్ వీక్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి 10 వరకు వరల్డ్ స్పేస్ వీక్ జరుపుకుంటాం. 1999 యునైటెడ్ నేషన్

నేషన్ జనరల్ అసెంబ్లీ దీనిని ప్రకటించింది. అక్టోబర్ 4, 1957న స్పుట్నిక్ 1 అనే ప్రపంచంలోని మొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ను స్పేస్లోకి పంపారు. అదే స్పేస్ ఏజ్ కి ప్రారంభంగా గుర్తిస్తారు. ఇక అక్టోబర్ 10, 1967న ఔటర్ స్పేస్ ట్రీటీ అమల్లోకి వచ్చింది. ఈ రెండు ముఖ్యమైన డేట్స్ ను గుర్తు చేసుకుంటూ వరల్డ్ స్పేస్ వీక్ జరుపుకుంటాం. ఇక మన భారతదేశ విషయానికి వస్తే, మన స్పేస్ జర్నీ మొదలైన ప్లేస్ తుంబా. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ ఉంటుంది. ఈక్వేటర్ ఇండియా మీదుగా వెళ్లదు కదా, మరి తుంబాను ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని ఎందుకు అంటారు? దానికి రీజన్ జియోగ్రాఫిక్ ఈక్వేటర్ కాదు, జియోమాగ్నెటిక్ ఈక్వేటర్. తుంబా కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉంది. అక్కడి మీదుగా ఎర్త్ యొక్క జియోమాగ్నెటిక్ ఈక్వేటర్ వెళ్తుంది, అంటే ఎర్త్ కి ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించిన ఈక్వేటర్. ఈ ఏరియాలో అప్పర్ అట్మాస్ఫియర్, మాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోజెట్ వంటి విషయాలను స్టడీ చేయడానికి తుంబా చాలా యూస్ఫుల్ లొకేషన్. అందుకే 1963లో అక్కడ తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే నవంబర్ 21, 1963న నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ లాంచ్ చేయడంతో ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ కి ప్రారంభం మొదలైంది. ఇక ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇండియాస్ అప్కమింగ్ స్పేస్ మిషన్స్. ముందుగా గగన్యాన్. ఇది భారతదేశం యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఇందులో ఇండియన్ ఆస్ట్రోనట్స్ ను లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం గగన్యాన్ కోసం ఎన్నో టెస్ట్ సిస్టమ్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. తరువాత చంద్రయాన్ 4. ఇది మూన్ పైకి వెళ్లి అక్కడి శాంపిల్స్ ను కలెక్ట్ చేసి వాటిని తిరిగి ఎర్త్ కి తీసుకురావడానికి అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేసే మిషన్. ఇండియాస్ స్పేస్ విజన్ 2047లో ఇది ఒక ముఖ్యమైన స్టెప్. ఇక వీనస్ ఆర్బిటర్ మిషన్ ద్వారా మనం వీనస్ అట్మాస్ఫియర్, సర్ఫేస్ గురించి మరింత తెలుసుకోబోతున్నాం. అలాగే ఫ్యూచర్లో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయడం కూడా ఇండియాస్ స్పేస్ విజన్లో భాగం. ఫస్ట్ మాడ్యూల్ను 2028లో లాంచ్ చేయాలనే ప్లాన్ ఉంది. పూర్తి స్పేస్ స్టేషన్ను 2035 నాటికి ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ప్రపంచ స్పేస్ న్యూస్లో నాసాస్ ఆర్టెమిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఆర్టెమిస్ 2 మిషన్లో 4 ఆస్ట్రోనట్స్ మూన్ చుట్టూ ప్రయాణించి ఎర్త్కి తిరిగి వచ్చారు. ఇది అపోలో 17 తర్వాత ఆస్ట్రోనట్స్ను మూన్ చుట్టూ తీసుకెళ్లిన మొదటి క్రూడ్ మిషన్. ఈ మిషన్లో ఆస్ట్రోనట్స్ భూమికి 248,000 మైళ్ల దూరం వరకు వెళ్లి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్లో కొత్త డిస్టెన్స్ రికార్డు సృష్టించారు. అంటే ఒకప్పుడు స్పుట్నిక్ 1తో మొదలైన స్పేస్ జర్నీ ఇప్పుడు మూన్ను దాటి మనుషులను మరింత దూరం తీసుకెళ్లే దిశగా వెళ్తోంది. భారతదేశం కూడా గగన్యాన్, చంద్రయాన్ 4, వీనస్ ఆర్బిటర్ మిషన్, భారత అంతరిక్ష స్టేషన్ వంటి ప్రాజెక్ట్స్తో ఈ ప్రయాణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటోంది. ఒక చిన్న శాటిలైట్తో మొదలైన స్పేస్ జర్నీ ఈరోజు మూన్ను దాటి ఇతర ప్లానెట్స్ వైపు సాగుతోంది. మనం ఇప్పటి వరకు స్పేస్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, కానీ మనకు తెలియని ప్రపంచం ఇంకా చాలా ఉంది. ఆ క్యూరియాసిటీనే కొత్త డిస్కవరీస్, కొత్త ఇన్వెన్షన్స్ కి దారితీస్తుంది. అదే వరల్డ్ స్పేస్ వీక్ మనకు గుర్తు చేసే ఒక గొప్ప విషయం. కార్యక్రమంలో చివరిగా అంతరిక్షం చిత్రం నుంచి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతంలో హరిణి యాజిన్ నిజార్ పాడిన పాటను విందాం.

ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు జల్ జీవన్ మిషన్ 2.0 అమర్జీవి జలధార పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు.

0: వివరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ద్వారా 90 లక్షల ఇళ్లు, 48 వేల గ్రామీణ ప్రాంతాలకు 3 కోట్ల 30 లక్షల మందికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి జలహారతిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: 90 లక్షల ఇళ్లు, 48 వేల గ్రామాలు, 3 కోట్ల 30 వేల మందికి నీళ్లందించే కార్యక్రమం, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఒక పవిత్రమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 40% కేంద్రం ఇస్తుంది, 60% మనం పెట్టుకోవాలి. ఈరోజు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మీరు ఒకసారి చూస్తే శాశ్వత నీటి వనరులు.
0: ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యమన్నారు. 30,136 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో 0-స్టార్ రేటింగ్ పాఠశాలలన్నింటినీ 1-స్టార్కు చేర్చేలా అభివృద్ది చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్ రేటింగ్కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం 1000 పాఠశాలలను 5-స్టార్కు చేర్చాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు విభాగాలను ఒకే ప్రాంగణంలో సమన్వయం చేస్తున్నామన్నారు. 7 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతులు, వర్క్ షెడ్లను ప్రారంభించామన్నారు. రబీ విత్తనాల కొనుగోలు, పంపిణీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. డ్రోన్లు, వ్యవసాయ పరికరాల రాయితీ పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ తెచ్చామని, 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గురజాడ నాటక శిక్షణకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ది చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా గురజాడ నాటక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్, ఉగ్రవాదంపై రాజీ లేని కొత్త రక్షణ సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్ధాంతం. 2025 మేలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త భద్రతా సిద్ధాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువుకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ అంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానంలో న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: कई दशकों से आतंक को झेलता आया है। अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अलग

0: अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है।
1: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రావుకుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 77.29 కోట్ల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కిలోవాట్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావాలంటే పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ కీలకమని, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిశ్రామిక పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు 1816 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జీపీఎఫ్ చందాదారుల సౌకర్యార్థం వార్షిక ఖాతా వివరాలను కార్యాలయ అధికారిక వెబ్సైట్లో జూలైలో అప్లోడ్ చేస్తారు. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కార్యాలయం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్ ఇచ్చే ముందే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటటా సంగతి?
5: బిల్లట సంగతి
3: ఏది? నీ కాడి పిన్ని
6: ఆర్బిఐ ఉంటుంది. మీ పెన్, ఓటీపీ, సిబివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
7: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
8: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. నవదెహల్యాం భారత్ స్విట్జర్లాండ్ శిఖర వార్తా సంపన్నా. వ్యాపార సంబంధాన్ సంప్రవర్ధయితుం, వైశ్వికీం సంభరణ శృంఖలాం దృఢయితుం చ ఉభౌ దేశౌ ప్రతిబద్ధౌ ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత యూరోపియ సంఘ వ్యాపార సంధిః భారతస్య ఉత్కృష్ట వార్తా కౌశలస్య పరిచాయికా ఇతి విత్తమంత్రి నిర్మలా సీతారామన్. పంజాబ ముఖ్యమంత్రి కార్యాలయస్య భ్రష్టాచార ప్రకరణే ఉచ్చ న్యాయాలయస్య కఠోరః సమాదేశః. ప్రవర్తన నిదేశాలయస్య అభియోగాన్ ఆధృత్య సిబిఐ అన్వేషణస్య అపి సమాదేశః. అపి చ కర్ణాటక కేరళ తమిళనాడు ప్రభృతి దక్షిణ ప్రదేశేషు శ్వః పర్యంతం అతివృష్టిః సంభావ్యతే ఇతి ఋతు విజ్ఞాన విభాగః. అథ వార్తాః విశదీకృత్య. సైన్య ప్రశిక్షణే రక్షా ఉద్యోగేషు చ మైత్రీ సంబంధాన్ దృఢయితుం అద్య భారతేన స్విట్జర్లాండ్ దేశేన సహ నవదెహల్యాం అభూతపూర్వః విచార వినిమయః సమాచరితః. విదేశ మంత్రాలయస్య సచివేన సిబి జార్జ్ ఇత్యనేన సహర్షం విజ్ఞాపితం యత్ స్విస్ సంస్థాః మేక్ ఇన్ ఇండియా ఇతి రాష్ట్రియ సంకల్పస్య ఛాయాయాం ఆత్మనిర్భర రక్షా ఉత్పాదన సహభాగిత్వం విధాతుం అర్హంతి. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః భావపూర్ణ ఆమంత్రణేన భారతధరాం సంప్రాప్తః స్విస్ రాష్ట్రపతిః గాయ్ పార్మెలీన్ అద్య మంత్రిమండలస్తరీయ వార్తాసు సహభాగీభూత్వా పంచ మహత్వపూర్ణాని సహమతి పత్రాణి హస్త

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో ముందుగా ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవన శైలిపై ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ బి ఝాన్సీ గారితో పరిచయం వింటారు.
1: ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో టీచింగ్ అసోసియేట్గా ఉన్న డాక్టర్ బొజ్జగాని ఝాన్సీ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఆహారపు అలవాట్లలో మార్పులు జీవనశైలిపై ప్రభావం ఈ అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ బొజ్జగాని ఝాన్సీ గారు.
2: నమస్కారం సార్.
1: ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడే ముందుగా ఇంతకుముందు మనం పూర్వీకులు ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో కొంచెం క్లుప్తంగా ప్రస్తావించండి.
2: పూర్వీకులు తీసుకున్న ఆహారం గురించి మాట్లాడితే వాళ్ళు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆధార స్తంభంలా ఉండే ఆహారం తీసుకునేవారు. వాళ్ళు ఆహారంలో ప్రధానంగా రాగులు, జొన్నలు, కొర్రలు, సామెలు వంటి చిరుధాన్యాలను వాడేవారు. వాటిలో అధికంగా విటమిన్లు, పీచు పదార్థాలు మరియు మినరల్సు ఉండేవి. చిరుధాన్యాలు నెమ్మదిగా జీర్ణమవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గించే

0: ప్రయోజనాలు ఎన్నో ఉండేవి. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంటి వద్దనే సాగు చేసుకునే పద్ధతుల వల్ల రసాయనాలు లేని తాజా కూరగాయలు మరియు ఆకుకూరలు తరచుగా తీసుకునేవారు. ఇవి అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.
1: ఇప్పుడు రాగులు ఆకుకూరలు అందుబాటులో ఉన్నవన్నీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆహార అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి మరి?
0: ఈ రోజుల్లో అంటే ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్స్ మరియు ఇంటి వద్ద తయారు చేసుకునే కాకుండా వేగవంతంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ పై ఆధారపడటం మారిపోయారండి.
1: వాటిలో ముఖ్యమైన మార్పులు ఏం గమనించారు?
0: పూర్వం మన పూర్వీకులు స్వచ్ఛమైన ఇంట్లో తయారైన ఆహారం తీసుకునేవారు. ఇప్పుడు ఎక్కువ మంది బయట భోజనంపై ఆధారపడుతున్నారు. అవేంటంటే ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారం మరియు రెడీ టు ఈట్ ఐటమ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ రుచికరంగా ఉన్నప్పటికీ పోషక విలువల్లో తక్కువగా ఉండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకి గురవుతున్నాం. ఈ రోజుల్లో త్వరగా తినటానికి సిద్ధమయ్యే ప్యాకెట్ ఫుడ్లు, రెడీ టు ఈట్ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించటం వల్ల సమయం ఆదా చేస్తున్నాం అనుకుంటూనే ఆహారానికి ఆపద కొని తెచ్చుకుంటున్నాము.
1: ఈ మార్పులు ఎందుకు వచ్చాయంటారు?
0: డెలివరీ సర్వీసుల ప్రభావం వల్ల మరియు ఫాస్ట్ ఫుడ్స్ వినియోగం పెరగటం వల్ల అతి సులభంగా తినేయాలి, బాగా రుచికరంగా తినేయాలి అనే ఆసక్తి ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం అవుతున్నాం.
1: ఇప్పుడు ఈ ఆహార అలవాట్ల ప్రభావం యువతపై కానీ పిల్లలపై కానీ ఎలాంటి మార్పులు చూపిస్తున్నాయంటారు?
0: ఈ మధ్యకాలపు ఆహారపు అలవాట్లు ముఖ్యంగా పిల్లలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువ మగ్గు చూపుతున్నారు. తక్కువ నడక, శరీరక చురుకుతనం లేకపోవటం వల్ల చిన్న వయసులోనే ఎన్నో రకమైన సమస్యలు, అవేంటంటే డయాబెటీస్, ఒబెసిటీ, గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే పెద్ద రోగాలు కూడా కనిపిస్తున్నాయి పిల్లల్లో. మానసికంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురై చిన్నపిల్లలైతే చదువు మీద ఆసక్తి కూడా తగ్గించేస్తున్నారు.
1: ఈ ఆహార అలవాట్ల వల్ల జీవన శైలిలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు మరి?
0: ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఆహార అలవాట్ల వల్ల జీవన శైలిలో ఎన్నో విధాలుగా మార్పులు వచ్చాయి. మన జీవన శైలి మీద ఆహారం నేరుగా మరియు పరోక్షంగా ప్రభావం చూపుతుంది. కొత్త ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఆరోగ్యానికే కాదు సమాజానికి, కుటుంబానికి కూడా కొన్ని మార్పులు ప్రభావితం చూపిస్తున్నాయి. జీవన శైలిలో ముఖ్యంగా నిద్రపోయే సమయం తగ్గింది, ఏకాగ్రత తగ్గింది మరియు శరీరక కదలికలు కూడా తగ్గిపోయాయి. మన రోజువారీ జీవితం పూర్తిగా హడావుడిగా మారిపోయింది. మనమంతా ఇప్పుడు అనేక రకమైన పనులు చేస్తూ శాంతంగా కూర్చొని తినే ఆచరణే మర్చిపోయాము.
1: మరి ఇప్పుడు మీరు టీచింగ్ అసోసియేట్ గా ఉన్నారు కదా?
0: అవునండి.
1: ఇప్పుడు మనం ఈ పరిస్థితులు మార్చుకుంటే మళ్ళీ జీవన శైలి ముందుకు తీసుకువెళ్ళచ్చు అంటారు, ఈ పరిస్థితిని మనం ఎలా మార్చుకోవచ్చు?
0: మళ్ళీ ఇంటి వంటల వైపుకు రావాలి. పూర్వీకులు స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన కూరగాయలు, పండ్లు మరియు పచ్చళ్ళు, పప్పు పొళ్ళు, ఆకుకూరలు అధికంగా తీసుకునేవారు. మరి ముఖ్యంగా చిరుధాన్యాలు ఎక్కువగా వాడేవారు. కాలానుగుణమైన పండ్లు కూడా ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఈ కాలంలో చూస్తే ప్రాసెసింగ్ చేసిన ఆహారంపై ఎక్కువ మక్కు చూపుతున్నారు. ఫోన్లు పక్కన పెట్టి వాకింగ్, యోగా లాంటివి పాటిస్తే చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి.
1: మరి ఒకవేళ ఆహార అలవాట్లను సవరించుకోవాలనుకుంటే ఏమేమి పాటించాలంటారు?
0: కొన్ని బేసిక్ విషయాలు పాటిస్తే చాలండి. అంటే ఎంతో కష్టమైనవి కాకుండా ఇంట్లోనే వంట చేసుకునే పద్ధతులను అలవర్చుకోవటం, రోజుకి కనీసం 2 లీటర్ల నీళ్లు తాగటం మరియు తినే ఆహారానికి సమయపాలన పాటించుకోవాలి. రోజు ఒకే టైంలో తినటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అన్నం కూరల్లో తక్కువ ఉప్పు మరియు తక్కువ చక్కెర, నూనె మరియు తక్కువ వాడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలని చూడవచ్చు. రోజు ఉదయం నిమ్మరసం నీటిలో కలిపి తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకి చూస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళ బాక్సుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలని చూడవచ్చు.
1: ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ చిరుధాన్యాల గురించి చెప్పారు కదా?
0: అవునండి.
1: ఏమేమి ఆహార పదార్థాలు తయారు చేయొచ్చు, అలాంటి ఆహార పదార్థాలు అంటే చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటాం కదండి?
0: అవునండి.
1: ఆ మిల్లెట్స్ సంబంధిత ఆహారం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా పెట్టాలంటారు?
0: ఇదివరకటి కాలం పూర్వ

0: గ్రీకులు చూసినట్టయితే స్వచ్ఛంగా చిరుధాన్యాల మీదే ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్లకి అలవాట్లు మారిపోయినాయి. చిరుధాన్యాలు అంటే ఎక్కువగా జొన్నలు, రాగులు, సజ్జలు మరియు అన్ని చిరుధాన్యాలను కలిపి వండుకొని తినేవాళ్ళు. అప్పట్లో చూసినట్టయితే రాగి సంకటి, రాగి అంబలి, రాగి ఉప్మా, జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఈ కాలంలో పిజ్జాలు, బర్గర్లు మరియు ఎన్నో రకాల ఫ్యూజన్ కల్చర్ అంటే రెండు మూడు వెరైటీలు కలిపేసి ఒకేసారి తినటం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది కానీ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది, ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
1: ఇప్పుడున్న జనరేషన్లో తల్లులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ, అంటే విద్యార్థి దశలో కానీ యువతకు కానీ పిల్లలకు కానీ, ఇటు కౌమార దశలో ఉండే ఆడపిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా, ఆహార అలవాట్లో ఎలాంటి సూచనలు లేదా సలహాలు పాటిస్తే అనారోగ్యం పాలవకుండా ఉంటాం?
0: ముఖ్యంగా చూసినట్లయితే ఆహారం పెట్టే తల్లుల్ని చూసినట్లయితే పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టాలనే ఆసక్తి ఎక్కువగా ఉండి వాళ్ళకి కొత్త కొత్త ఫుడ్లు, ఇంట్లోనే పిజ్జాలు తయారు చేయటం, ఇంట్లోనే బర్గర్లు తయారు చేయటం వంటివి వాళ్ళు వాళ్ళకి రాకపోయినా నేర్చుకొని మరీ తయారు చేస్తున్నారు. అదే ఇదివరకటి కాలంలో అమ్మలైతే చక్కగా పండుగల టైంలో అరిసెలు, పొంగనాలు, రాగులు, జొన్నలు వాటిలతో తయారు చేసే ఆహారం తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం పూర్వీకులు చేసినట్లు మనం మార్చగలిగితే తల్లులు పిల్లలకి ఎంతో గొప్ప ప్రయోజనాలు చూడవచ్చు వాళ్ళ ఆరోగ్యంలో. పిల్లల్ని చూసినట్లయితే ఇప్పుడు ఎవ్వరు ఎంత చిన్న పిల్లవాడైనా చేతిలో ఫోన్ పట్టుకుందే అన్నం తినట్లేదు. ఫోన్లు మరియు టీవీలు చూడటం వల్ల ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, తగినంత తింటున్నామో లేదో తెలియకుండానే ఎక్కువగా తినటం వల్ల వాళ్ళకి ఒబెసిటీ లాంటి అనారోగ్య సమస్యలు ఎన్నో చూస్తున్నాం. అవి తగ్గించుకోవాలంటే ముఖ్యంగా తల్లులే పిల్లలకు ఫోన్లు ఇవ్వటం తగ్గించాలి.
1: ఇప్పుడు కూర్చుని తినేయడం వల్ల ఊబకాయం లాంటి వ్యాధులు అన్ని బారిన పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు మనకి పెరట్లో అందుబాటులో ఉండే ఆహారాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఎలా వాడుకోవాలి?
0: పెరటిలో ఆహారాలు అంటే మనము ఇప్పుడు పట్టణాభివృద్ధి వలన చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలసపోయి మరీ పట్టణానికి వచ్చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే పెరటి తోటల్లోనే ఆకుకూరలు, పండ్లు, చిన్ని చిన్ని కూరగాయలు అంటే నెల రోజులకు పెరిగిపోయేవి, 2 నెలలకు వచ్చే చిన్న కూరగాయలు వేసుకొని మరీ తినేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు, ఏదైనా కానీ కొత్త కొత్త హోమ్ డెలివరీ యాప్స్ ముఖ్యంగా ఇంటికి నిమిషాల్లో వచ్చేయటం వల్ల కొత్త కొత్త ఆహారాలకు అలవాటు పడిపోయి వాళ్ళు తినటం తగ్గించాలి.
1: ఇప్పుడు ప్రధానంగా దీన్ని మనం బ్రేక్ చేయాలి అంటే ఆధునిక సమాజంలో, ఇప్పుడు మీరు చెప్పినట్టు పట్టణీకరణ నేపథ్యంలో మీలాంటి టీచింగ్ అసోసియేట్స్ పిల్లలకి అవగాహన పెంచడం కోసం ఎలాంటి సూచనలు చేస్తే, అంటే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంత సమయం ఆడుకోవాలి, ఎంత సమయం చదువుకోవాలి, ఎంత సమయం చేస్తే ఆ శరీరానికి తగ్గట్టు బరువు పెరుగుతారు, ఇలాంటి వివరాలు ఏమైనా చెప్పగలరా?
0: ఇప్పుడు ఈ కాలంలో చూస్తే చదువుకోవాలి అనే ఆసక్తి మీద పిల్లలు వ్యాయామం చేయటం కానీ యోగా లాంటి ఎక్సర్సైజులు చేయటం అనేదే మర్చిపోయారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా తల్లిదండ్రులు కూడా చదవాలి చదవాలి అని వాళ్ళని బయటికి పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చదివిపిస్తున్నారు. అది పాజిటివ్ అంటే మంచి పరిణామమే, కానీ వాళ్ళ ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతుంది. బయట కనీసం రోజుకి గంట అయినా ఆడుకుంటే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా చూస్తే పిల్లల్లో ఒబెసిటీ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఒబెసిటీ అంటే చిన్నదే లావుగా ఉంటారు అని అనుకుంటాం, కానీ ఎక్కువ రోజులు అలాగే ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలో ఉండే ఎన్నో అవయవాలకి ప్రభావం చూపుతుంది. మరియు రోజు పొద్దున్నే తల్లిదండ్రులు ఫాస్ట్ ఫుడ్స్, అప్పటికప్పుడు తయారు చేసే ఆహారం మీదే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. కనీసం మనం చిన్నగా త్వరగా అంటే 5 నిమిషాల్లో తయారు చేసే రాగి జావ, రాగి అంబలి, రాగితో జొన్నలతో ఉప్మా చేసి వాళ్ళకి పెట్టడం వల్ల చిరుధాన్యాలని వాళ్ళకి తెలీదు, కానీ ఆహారం రుచికరంగా ఉంటుంది, అదే విధంగా వాళ్ళకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనము ఎక్కువ శాతం మన తల్లిదండ్రులు ఏం చేస్తామో దాన్ని పట్టే పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంటే అదేంటంటే ఇమిటేటింగ్ అంటారు, వాళ్ళు ఏం చేస్తే అదే చేయటం. మనం కూడా ఫోన్లు ఎక్కువ చూస్తే వాళ్ళు కూడా ఫోన్లు ఎక్కువ చూడటం, అదే మనం కూడా చక్కగా చిరుధాన్యాలు తినటం అలవాటు చేయటం వాళ్ళకి నేర్పించి మనం కూడా తింటా ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఓకే అమ్మా నాన్నలు ఇవే తింటున్నారు, మనం ఇవి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ముఖ్యంగా పిల్లల్లో మార్పు రావాలని మనం అనుకుంటే ఫస్ట్ తల్లిదండ్రుల్లో మార్పు అనేది ముఖ్యంగా ఉంటుంది.
1: చాలా సంతోషం ఝాన్సీ గారు. చివరిగా విద్యార్థి దశలో ఉండే వారికి కానీ లేకపోతే మీలాగా వృత్తిపరంగా ఉండే మహిళలకు ఉద్యోగము ఇంటి పని ఈ రెండు చూసుకునే వారికి మీరు ఇచ్చే సలహా?

అంటే సమతుల ఆహారం తీసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఇంట్లో పని అంతా చేస్తారు, మళ్ళీ ఆఫీస్కి వచ్చి కార్యాలయంలో పని చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల పని, ఇంటి పని మొత్తం చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో వీళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్ గబగబా ఏది తొందరగా అయితే అది తినేయడం, లేకపోతే దారిలో ఏం దొరికితే తినేయడం, లేకపోతే దగ్గరలో ప్యాకెట్ చింపుకుని ఏదో ఒకటి తినేయడం చేస్తూ ఉంటారు.

0: తీసేసుకున్నాం చేస్తున్నాం కాబట్టి బయట కొనుక్కోవాలి అనే ఆసక్తి రాదు. ఇంకొకటి ఏంటంటే చిరుధాన్యాలు లాంటివి అంటే ఒకేసారి వారానికి సరిపడేవి వాటిల్లో కూడా రోజుకి మెను ప్లానింగ్ అంటారు. మెను ప్లానింగ్ అంటే ఈ రోజు ఏం తినాలి రేపటికి ఏం తినాలి అనే సిద్ధం చేసుకునే పట్టిక కానీ వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా బయట ఆహారంపై ఆసక్తి కలగదు. అలా కలగకుండా ఉండటానికి ఇదొక మంచి సూచన. ఉద్యోగ బాధ్యతల వల్ల ట్రావెలింగ్ టైం, ట్రాఫిక్ టైం వంటి అంశాలు వ్యక్తిగత సమయాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో వాళ్ళు బయట ఫుడ్స్పై మక్కువ చూపుతున్నారు. ఇది తగ్గించాలంటే మనమే డ్రై ఫ్రూట్స్ లాంటివి అంటే జీడిపప్పు, బాదం పప్పు మరియు కిస్మిసులు, ఖర్జూరాలు ఇలాంటి వాటిల్ని మనం బాక్సుల్లో తీసుకొని వెళ్తే బయట తీసుకోవాలి, బయట ఆర్డర్ చేయాలి అనే ఆలోచన మనకి రాదు. అందువల్ల మనము ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యంగా ఉండటానికి అదొక సూచన. మరియు విదేశీ ఆహార అలవాట్లు మన సంస్కృతిలోనికి రావటం వల్ల నూడిల్స్ వంటివి తినటం పెరిగిపోయింది. పిల్లలకి అది ఆహారవంతమైందిలాగా కనిపిస్తుంది. వాళ్ళకి మనము చక్కగా చిరుధాన్యాలతో కానీ లేదా ఆరోగ్యకరమైన వాటిలతో తయారు చేసి పెడితే ఆకర్షంగా ఉంటాయి మరియు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ కాలంలో చూస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ మరియు వంట చేసేందుకు అనేక స్మార్ట్ కిచెన్ అప్లయన్సెస్ అందుబాటులోకి వచ్చేసాయి. అందువల్ల ఆహారం హోమ్ డెలివరీ అంటే ఇంటికే తెప్పించుకొని తినటం వల్ల వాళ్ళకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒబెసిటీ, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు చిన్నవే అనుకుంటున్నాం కానీ ఎంతో గొప్ప ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తుంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఇంట్లో తయారు చేసుకునే వంటల్ని తినటం ప్రారంభించాలి. ఆరోగ్యం అనేది మనం పక్కన పెట్టేది కాదు. ఎంత సంపాదించినా ఎట్లా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపాదించిన దానికి విలువ ఉంటుంది.
1: చాలా సంతోషం మేడం. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవన శైలిపై ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ బి జాన్సీ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వరి పంటను ఆశించే పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధాన ఆహార పంట. వరి పంటను ప్రధానంగా ఆశిస్తున్న పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి మన రైతు సోదరులు ఆమూలాగ్రంగా తెలుసుకుని ఉంటే, పంటకు పురుగులు వచ్చినా లేదా తెగుళ్లు వచ్చినా యాజమాన్యాన్ని త్వరగా చేపట్టి పంట దిగుబడిని పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ముందుగా పురుగుల విషయం తెలుసుకుంటే, ఆకునల్లి పురుగు పంటను ఆశించి ఆకుల అడుగు భాగాన ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఇలా ఆకు నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకు పైభాగాన తెల్లని పొడిలాంటి పదార్థం ఏర్పడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ పైరు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. బెట్ట పరిస్థితి ఈ నల్లికి పంటను ఉధృతంగా దాడి చేయటానికి అనుకూలమైన సమయం. అయితే దీని యాజమాన్యం గురించి తెలుసుకుంటే, ఒక ఎకరానికి నీటిలో కరిగే గంధకం పొడిని 50%, 600 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా డైకోఫాస్ 1000 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు స్పైరోమేస్ఫెన్ 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం తొలచు పురుగు గురించి తెలుసుకుంటే, కాండం తొలచు పురుగు యొక్క చిలుక అంటే రెక్కల పురుగు గుడ్లను ఆకుల చివర కొన భాగానికి దగ్గరగా పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లద్దె పురుగు కాండం కణుతుల దగ్గర రంధ్రం చేసుకుని లోపలికి చేరుకుంటుంది. పిలకలు పెట్టే దశలో పంటను ఆశిస్తే మొవ్వ చనిపోతుంది. అదే కనుక చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే గింజలు లేని తెల్ల కంకి ఏర్పడుతుంది. మరి దీని అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, చల్లని వాతావరణం, గాలిలో అధిక తేమ శాతం, ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క కాండం తొలచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య పద్ధతులు చూస్తే, పంట కోసిన తర్వాత వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా నిద్రావస్థ దశలో ఉన్న కాండం తొలచు పురుగులు ఎండకు చనిపోతాయి. కాండం తొలచు పురుగు నిద్రావస్థ దశ పంట అవశేషాల్లో ఉంటుంది. కావున గత పంట అవశేషాలు లేకుండా పొలమంతా శుభ్రంగా ఉంచుకోవాలి. నాట్లు వేసుకునే ముందు నారు కొనలు తుంచి బురదలో పాతిపెట్టాలి. తద్వారా కాండం తొలచు పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసుకోవచ్చు. కాండం తొలచు పురుగు ఉధృతి గమనించడానికి ఒక ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు పిలకలు పెట్టే దశలో మనం ఏ విధంగా గమనించవచ్చంటే, ఒక చదరపు మీటర్ వరి పొలంలో ఒక గుడ్ల సముదాయం ఉన్నా లేదా ఒక చిలుక అంటే ఒక రెక్కల పురుగు ఉన్నా లేదా 5% మువ్వలు చనిపోవడం గమనించినా లేదా 1% తెల్ల కంకులు గమనించినా, రైతులు ఒక ఎకరానికి క్లోరోఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రో

క్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. దీనిలో ఏదో ఒక మందును మాత్రమే ఉపయోగించి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చిరుపొట్ట దశలో కనుక ఈ విధమైన సముదాయాన్ని గమనించినట్లయితే 1 ఎకరానికి కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4G 8 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా 1 ఎకరాన్ని చల్లుకోవాలి. దీన్ని కూడా ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా చల్లుకోవాలి. అదేవిధంగా ఆకుముడత లేదా తెల్ల తెగులు గురించి తెలుసుకున్నట్లయితే మనం ఆకుముడత యొక్క గొంగళి పురుగులు 3 లేదా 4 అంటే 3 నుండి 4 ఆకులను ముడత చేసుకుని లోపల ఉంటుంది. దారం లాంటి పదార్థంతో ఆకులను నిటారుగా ముడత చేసుకుని లోపలి భాగాన ఉండి పత్రహరితాన్ని గోకి తినేస్తుంది. తద్వారా ఆకుల మీద తెల్లని చారలు కనిపిస్తాయి. తెల్ల తెగులు సోకిన దుబ్బులో ఎదుగుదల ఉండదు. ఈ ఆకుముడత తెగులకు అనుకూల పరిస్థితులు సమృద్దిగా వర్షాలు రావటం గాని లేదా అధిక తేమ శాతంతో కూడిన సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క పంటను అధికంగా ఆశించి నష్టపరుస్తాయి. ఈ ఆకుముడత తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటే, వరి పొలంలో ఆకుముడత గమనించినప్పుడు తాడుని ఇద్దరు పట్టుకుని అటు ఇటు 2 నుండి 3 సార్లు లాగటం వలన ఆకుముడతలోని గొంగళి పురుగులు నీళ్లలో పడిపోయి చనిపోతాయి. పిలక దశలో ఆకుముడత గమనించినట్లయితే 1 ఎకరానికి క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే కనుక ఎసిఫేట్ 300 గ్రాములు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటి ద్రావణంలో కలుపుకుని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. వరి పంటను ఆశించి నష్టం కలిగిస్తున్న తెగుళ్ల గురించి తెలుసుకుందాం. పాముపొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, ఇంకా బ్యాక్టీరియా ఎండు తెగులు. ముందుగా పాముపొడ తెగులు గురించి చూస్తే, ఈ తెగులు పిలక దశ నుండే పంటను ఆశించడం జరుగుతూ ఉంటుంది. మొదట నీటి మట్టానికి దగ్గరలోని ఆకులపైన పాముపొడ మచ్చలు ఏర్పడి క్రమేపీ పైకి ఎగబలాకి ఆకు అంతా ఎండిపోతుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తాలు గింజలతో కూడిన కంకి ఏర్పడుతుంది. ఇది ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల కాని, ఎక్కువ మొక్కల సాంద్రత, మబ్బులతో కూడిన వర్షం, గాలిలో అధిక తేమ శాతం ఉన్నా లేదా 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర పంటను ఈ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాజమాన్య పద్ధతుల విషయానికొస్తే, రైతు సోదరులు, ముందు పంట అవశేషాల్లో శిలీంద్ర బీజాలు ఉంటాయి కనుక పొలంలో ఎలాంటి అవశేషాలు లేకుండా మొత్తం పంటను కాల్చివేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని ఒకేసారి కాకుండా పంట కాలంలో 3 నుండి 4 దఫాలుగా వేసుకోవాలి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండకుండా 1 చదరపు మీటరుకు ఖరీఫ్ కాలంలో 32 కుదుర్లు, రబీ కాలంలో 44 కుదుర్లు, అలాగే ఎడగారులో 66 కుదుర్ల చొప్పున ఉండేటట్టు చూసుకోవాలి. పాముపొడ తెగులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు నివారణకు 1 ఎకరాకు హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపోకొనజాల్ 200 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేసుకోవాలి. ఇవి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంటలో ఈ యొక్క తెగులు శాతం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అజోక్సిస్ట్రోబిన్ 200 మిల్లీలీటర్లు లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, దాంతోపాటు టెబ్యూకొనజోల్ 75 WG 80 గ్రాములు లేదా అజోక్సిస్ట్రోబిన్ 18.2%, దాంతోపాటు డైఫెన్ కొనజోల్ 14.4%, 250 మిల్లీలీటర్లు, వీటిలో ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. దీనినే డుబ్బు కుళ్ళు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ప్రారంభ దశలో నీటి దగ్గరగా ఉన్న కాండం మొదళ్లు బయటి భాగంలో మొదట నల్లని మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెద్దవిగా మారి కాండం లోపలి భాగంలో కణుపుల మధ్య నల్లగా మారతాయి. తెగులు సోకిన దుబ్బులోని ఆకులన్నీ పసుపు రంగులోకి మారి క్రమేపీ దుబ్బు అంతా ఎండిపోయి వాలిపోతుంది. తెగులు సోకిన కాండం తెరచి చూస్తే నల్లటి చిన్న చిన్న శిలీంద్ర బీజాలు మనం గమనించవచ్చు. ఇవి ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల ఈ కాండం తులుచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య చర్యల విషయానికొస్తే, గత పంట అవశేష శిలీంద్ర బీజాల్ని పూర్తిగా నాశనం చేసుకోవాలి. నారుమడి వేసే ముందు కార్బండిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్, దాంతోపాటు కార్బండిజం 2 గ్రాములు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలం నుండి నీటిని పూర్తిగా తొలగించి ఆరపెట్టుకోవాలి. తెగులు సోకిన పొలంలో తీసిన నీటిని వేరొక పొలంలో వదలకూడదు.

0: అలా చేస్తే నీటి ద్వారా కాండం కుళ్ళు తెగులు, సిద్ధ బీజాలు నీటి ద్వారా వెళ్లి తెగులును కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు గమనించాక హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిస్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా టెబ్యూకొనజోల్ 25 EC 400 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇలా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే బాక్టీరియా ఆకు ఎండు తెగులు గురించి చూస్తే ఇది నారుమడి దశ నుండే పంటను ఆశిస్తుంది. ప్రధాన పొలంలో నారు నాటిన 3 నుండి 4 వారాలకే ఆకులు లేత పసుపు రంగులోకి మారి మొక్కలన్నీ కుళ్లి ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకుల కొన నుంచి అంచు భాగాలు పసుపు రంగులోకి మారతాయి. క్రమేపీ ఆకులన్నీ గోధుమ రంగులోకి మారి చనిపోతాయి. ఉదయం సమయంలో పొలంలో గమనిస్తే ఆకుల కొనలు ఇంకా అంచుల నుంచి పసుపు రంగు బ్యాక్టీరియా స్రావం నీటి బుడగలలాగా కనిపిస్తాయి. ఈ బ్యాక్టీరియా స్రావం నీటి ద్వారా ఒకచోట నుండి ఇంకో చోటికి వ్యాపిస్తూ ఉంటుంది. ఇది పొలం గట్లపైన కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల కానీ, ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల కానీ, ఎక్కువ మొక్కల సాంద్రత, అధిక గాలి, వాన, మంచు, ఇంకా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ యొక్క బ్యాక్టీరియా పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాజమాన్య చర్యల విషయానికొస్తే, ఆరోగ్యకరమైన సర్టిఫికేషన్ చేసిన తెగుళ్లని తట్టుకునే విత్తనాల రకాలను మాత్రమే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి. తెగులు ఆశించిన పొలంలోని నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా మురికి కాలువల ద్వారా బయటకు పంపాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనల గురించి వింటారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో స్వచ్ఛభారత విజయకేతనం, పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు. ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజ్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 గజ్రా హిందీ కార్యక్రమంలో విశ్వ శిక్షక్ దివస్ సందర్భంగా శిక్షక్ రాష్ట్ర నిర్మాణ్ కే మార్గదర్శక్, విస్తన్నపేట వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలిమా మండవగారి ప్రసంగం. అనంతరం భజన్, షేక్ హుమాయున్ బాషా గారి కవితలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి సిష్లా శారద గారి గాత్ర కచేరీ వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 19వ భాగం వింటారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: గుర్తుంచుకోండి. అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే

ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది.

0: చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్ వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు. వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
3: ఈరోజు ఈ వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయం ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనల గురించి తెలుసుకుందాం. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది మొత్తం జనాభా యొక్క ఆహారం మరియు పోషకాహార అవసరాలను తీరుస్తుంది. వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉన్నప్పుడే దేశం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో జరిగే ఏవైనా మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముగ్గా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన రంగం అని కూడా చెప్పుకోవచ్చును. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 162 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేస్తూ 368 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని పండిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 17% వాటా కలిగి ఉంది. అదే మన రాష్ట్రంలో 3.62 మిలియన్ హెక్టార్ల వ్యవసాయం చేస్తూ 16.9 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. నేటికి మన దేశంలో మొత్తం శ్రామిక శక్తిలో 50% పైగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది ప్రధాన జీవనాధారం. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మరియు ఆదాయ వనరుగా వివిధ పంటలను సాగు చేస్తున్నారు మన దేశ రైతులు. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్న అత్యధిక మంది రైతులలో వచ్చిన ఆదాయం కేవలం కుటుంబ పోషణకు సరిపోతే చాలు అనే ధోరణి ఉండేది. కానీ పెరుగుతున్న ఖర్చుల స్థాయిలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం పెరగకపోవడం వలన చాలామంది జీవనోపాధి కొరకు పట్టణాలకు వలసపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్య కారణం భారతదేశ రైతులలో ఎక్కువ సంఖ్యలో చిన్న మరియు సన్నకారు రైతులు ఉండడం. మరియు భారతదేశంలో చిన్న మరియు సన్నకారు రైతులు సుమారుగా 86% ఉన్నారు. అలాగే భారతదేశ రైతుల సగటు వ్యవసాయ భూమి 1.1 హెక్టార్ కన్నా తక్కువ అని కూడా గణాంకాలు చెబుతున్నాయి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చిన్న మరియు సన్నకారు రైతుల శాతం 88% నమోదైంది. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. పట్టణీకరణ వల్ల కూడా క్రమంగా వ్యవసాయం చేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. మన దేశంలో ఉన్న అత్యధిక శాతం సన్న మరియు చిన్నకారు రైతులు తమ వద్ద ఉన్న పరిమిత వనరులతో మన దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రస్తుత క్షేత్రస్థాయి ఉత్పాదకత మరియు పూర్తి క్షేత్రస్థాయి ఉత్పాదకతల మధ్య వ్యత్యాసం గమనిస్తూనే ఉన్నాం.

ఇటువంటి పరిస్థితుల్లో అధిక దిగుబడి రకాలు మరియు ఆధునిక వ్యవసాయ పరికరాలతో సాగు చేయడం వలన ఈ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించి ఉత్పత్తి స్థాయిని పెంచుకోవచ్చును. ప్రపంచంలో భారతదేశం గోధుమ, వరి, పత్తి, చెరుకు, పాలు, పళ్ళు, కూరగాయలు, కాఫీ, టీ వంటి పంటలలో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. వ్యవసాయం అనగా కేవలం పంటల పెంపకం మాత్రమే కాదు, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం మరియు మత్స్య సంపద మొదలైనవి కూడా వ్యవసాయ రంగంగానే చెప్పుకుంటాం. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉంటాయి. ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటే వ్యవసాయ రంగం కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మునుపటి సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు మన రైతులు సాధించలేకపోతున్నారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న వారి ఆహారపు అలవాట్ల దృష్ట్యా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాలక్రమేణా వ్యవసాయం కూడా వ్యాపారాత్మక ధోరణిలో సాగు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత తరుణంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఎన్నో రకాల అవకాశాలు రైతుల ముందు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం గ్రామీణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగి జనాభాలో గణనీయమైన భాగం అక్కడే నివసిస్తున్న వాస్తవం మనకు నిత్యం ప్రతిబింబిస్తుంది. వ్యవసాయ ఉపరంగం మరియు వ్యవసాయేతర ఉపరంగం భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాయి. అందువల్ల భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు వ్యవసాయ అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తిని మరింత లాభదాయకంగా మార్చగల పరిశ్రమలు రెండూ అవసరం. తద్వారా గ్రామీణ రైతులలో పేదరికాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటే ప్రధానంగా మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పత్తి అయిన వ్యవసాయ ఇన్పుట్లను వినియోగించి ప్రాసెస్ చేసి వాటిని నేరుగా విక్రయించదగిన వస్తువులుగా మార్చేవి. అందువలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు సరఫరా చేసే ప్రధాన వనరు వ్యవసాయం మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తిలో ఈ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ఉత్పత్తిలో చిన్న తరహా పరిశ్రమలు స్థిరమైన వృద్ధిని చూపిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు రైతులకు గొప్ప అవకాశాలను సృష్టిస్తూ అధునాతన పద్ధతులను మరియు నూతన సాంకేతికతలను ఉపయోగిస్తూ క్షేత్రస్థాయిలో ఉత్పాదకత, వనరుల వినియోగంలో సమర్థత మరియు లాభదాయకతలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వ్యవసాయ ఆధార పరిశ్రమల వలన చాలా మార్పులు సంభవిస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు సాంప్రదాయ ఉత్పత్తిని మరియు పంపిణీ పద్ధతులపై ప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయ వ్యాపార సంస్థలు, రైతులు, చిల్లర వ్యాపారులు మరియు సరఫరా గొలుసులో ఇతర పార్టీలు మరింత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా, మరింత సమన్వయంతో అనుసంధానం చేయడం వలన ఈ సాంప్రదాయ పద్ధతులను క్రమక్రమంగా కనుమరుగు చేయవచ్చును. వ్యాపారులు మరియు మధ్యవర్తులు ద్వారా దోపిడీకి గురవుతున్న రైతులు సమస్యను తగ్గించి కంపెనీతో నేరుగా సంప్రదించే అవకాశాలను వారికి కల్పించడంలో ఈ చిన్న తరహా పరిశ్రమలు సహాయపడతాయి. భారతీయుల ఆహార అలవాట్లలో మార్పులు, అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి జీవన విధానం, ప్యాక్ చేసిన మరియు తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధిని సాధిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడంలో ఇవి సహాయపడుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ మరియు డిమాండ్ ఆధారిత పరిశ్రమలకు తలుపులు తెరుస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యం పెంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి సమయంలోనే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా రవాణా మరియు పూర్తయిన వస్తువుల ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమల అవసరం. సాధారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటే వ్యవసాయంతో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్న పరిశ్రమలు. ఇవి వ్యవసాయ ముడి పదార్థాలపైన ఆధారపడిన వివిధ పారిశ్రామిక, తయారీ మరియు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేస్తూ అలాగే వ్యవసాయానికి తిరిగి అవసరమగు ముడిసరుకు చేసే కార్యకలాపాలను మరియు సేవలను కూడా చేస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వలన చాలా లాభాలున్నాయి. అవేంటంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను సరైన రీతిలో వినియోగం చేస్తూ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. తద్వారా ముడి పదార్థాల అనవసర వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆదాయాన్ని సృష్టించడం, తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుంది. ఇది డిమాండ్ ఆధారిత పరిశ్రమలను సృష్టించడంలో ఉపయోగపడుతుంది.

నిర్దిష్ట ప్రదేశంలో పరిశ్రమలు కేంద్రీకరించే బదులు పరిశ్రమల విస్తరణకు అవకాశం కల్పించబడేలా చేస్తుంది. వ్యాపారులు దళారుల ద్వారా దోపిడీకి గురవుతున్న రైతాంగం యొక్క సమస్యను పరిష్కరించబడేలా చేస్తుంది. రైతులు పండించిన పంటలకు మంచి ధర లభిస్తుందని భరోసా కలిగిస్తుంది. వివిధ పంటల కింద మరింత ఎక్కువ ప్రాంతాలను తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకుని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేలా చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులను తగ్గించి తద్వారా పూర్తయిన వస్తువుల ధరను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా పాడైపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల వృధాను నివారిస్తుంది. వ్యవసాయ పరిశ్రమల స్థాపనకు అనుకూలత ఆధారంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే ప్రజలను తగ్గిస్తుంది. వ్యవసాయం మరియు పరిశ్రమల మధ్య సమతుల్య వృద్ధిని ప్రోత్సహిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు. వ్యవసాయం మీద అధికంగా ఆధారపడడం వలన భారతదేశంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. గత దశాబ్ద కాలంలో వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం ఇప్పటికీ ముందర ఉంది. ఆర్థిక మాంద్యంలో కూడా ఉపాధి కల్పనలో మరియు ఆదాయ వనరుగా పుష్కలమైన అవకాశం ఉన్న వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానంలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుచేత వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని రైతాంగంలో ప్రధానంగా ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించేలా చూడాలి. పలు కారణాల వలన మన దేశంలో పంట కోత అనంతర యాజమాన్యంలో రైతులు వెనుకబడుతున్నారు. కనుక కోత జరిగిన వెంటనే అమ్మడం అనాదిగా జరుగుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి రైతుల యొక్క ఉత్పత్తులను నేరుగా కొనే విధంగా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జత చేయొచ్చు. ఈ విలువ జోడింపు కారణంగా అధిక ధర పొందే అవకాశం ఉంది. వివిధ రకాల వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం మరియు పరిశ్రమల కలయిక. వ్యవసాయం మరియు పరిశ్రమలు సాధారణంగా వాటి స్వభావము మరియు ఆర్థిక వృద్ధికి సహకారం పరంగా రెండు విభిన్న రంగాలుగా పరిగణించబడుతున్నప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యవసాయ అభివృద్ధి మరియు లాభదాయకతను పెంచే పరిశ్రమలు అవసరం. భారతదేశంలో 4 రకాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. అవి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ముడిసరుకు తయారీ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు, వ్యవసాయ సేవా కేంద్రాలు. ముందుగా వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు. ఈ యూనిట్లు ఉత్పత్తిని తయారు చేయవు. ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా వాటి యొక్క నిల్వ శక్తిని పెంచి తరువాతి కాలంలో వాటి వినియోగం కోసం నిల్వ చేయబడతాయి. ఈ క్రమంలో వృధాగా పోతున్న వ్యవసాయ ఉప ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతుంది. వీటికి ఉదాహరణ రైస్ మిల్లులు, వ్యవసాయ ముడిసరుకు తయారీ యూనిట్లు, వ్యవసాయ ఇన్పుట్ తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పాదకత పెంచే వనరులు లేదా యాంత్రీకరణకు సహాయపడే వస్తువులను తయారు చేస్తాయి. ఉదాహరణకు జీవ రసాయన ఎరువుల తయారీ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు వ్యవసాయ ఉత్పత్తులను వాటి ప్రాథమిక స్థితిలో ముడి పదార్థాలుగా ఉపయోగించి పూర్తిగా కొత్త ఉత్పత్తులను తయారు చేస్తాయి. తుది ఉత్పత్తి అసలు ప్రాథమిక ముడి పదార్థం నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు చక్కెర కర్మాగారాలు. వ్యవసాయ సేవా కేంద్రాలు. ఈ వ్యవసాయ సేవా కేంద్రాలు అన్ని రకాల వ్యవసాయ సంబంధిత పరికరాల మరమ్మతులు మరియు నిర్వహణ చూసుకుంటాయి. ఈ పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ఒక భాగం. ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా పంపుసెట్లు, డీజిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లు మొదలైన వ్యవసాయ పరికరాలతో ముడిపడి ఉంటాయి. భారతీయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేక ముఖ్యమైన సవాళ్లను లేదా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పరిమిత వనరులు. ప్రధానంగా వ్యవసాయ వనరులైన భూమి, నీరు, పెట్టుబడి అనేవి సకాలంలో పొందడానికి వీలు లేకపోవడం. తద్వారా నూతన పద్ధతులు, ఆధునిక సాంకేతికతలను అవలంబించి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునే వెసులుబాటుని మన రైతులు కోల్పోతున్నారు. వీటికి తోడుగా చిన్న కమతాలు. భూముల్ని చిన్న చిన్న కమతాలుగా విడగొట్టడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టడం కూడా సవాలుగా మారుతుంది. కమతాలుగా విడగొట్టడం ద్వారా ఉత్పాదకత మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఉత్పత్తులను నిల్వ చేయడంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోవడం వలన కోత అనంతర నష్టాలు

చవిచూడాల్సి వస్తుంది. సరైన మౌలిక సదుపాయాలు లేని గిడ్డంగుల్లో నిల్వ చేయడం వలన ఉత్పత్తులు చెడిపోవడం, వాటి జీవనకాలం తగ్గిపోవడం మరియు మార్కెట్ విలువ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిన్న మరియు సన్నకారు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తి తక్కువగా ఉండడం వలన నేరుగా కొనుగోలుదారు వద్దకు చేరుకోవడం సవాల్గా పరిగణిస్తున్నారు. అంతేకాక డిమాండ్ సప్లై మధ్య ఉన్న అంతరాల వలన ధరలలో అస్థిరత ఏర్పడి వారి యొక్క లాభాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ఒక ప్రధాన ఆర్థిక కార్యకలాపం. అలాగే అనేక వ్యవసాయ ఉత్పత్తులు ప్రధాన ఉత్పత్తిదారు. అయితే ఉత్పత్తి పరిణామం మరియు నాణ్యత సమస్య. ఉత్పాదకత స్థాయిలు తక్కువగా ఉన్నాయి మరియు ఉత్పత్తి నాణ్యత కూడా ప్రామాణికంగా లేదు. అత్యధిక పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిని కలిగిన దేశాలలో ఒకటిగా ఉన్న భారతదేశం ఆహార ప్రాసెసింగ్ రేటులో మాత్రం తక్కువగా ఉంది. భారతదేశంలోని ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఎక్కువ భాగం ఎగుమతి ఆధారమైనవి. దీంతో స్థానిక మార్కెట్లో వారి మార్కెట్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ ఆహార ప్రాసెసింగ్ మార్కెట్ను బలోపేతం చేయడానికి భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ప్రచారాన్ని చురుగ్గా చేయాలి. ఆహార ప్రాసెసింగ్ యొక్క వివిధ దశలలో వివిధ రకాల సాంకేతికతలు అవసరం. ఇక్కడ శీతలీకరణ, నిల్వ, ప్రాసెసింగ్ మొదలైనవి కీలకం. భారతీయ ఆహార పరిశ్రమలో పనిలో ఎక్కువ భాగం మాన్యువల్గా ఉంది. ఇది పరిశ్రమ యొక్క పెద్ద ఎత్తున వృద్ధికి ప్రధాన అడ్డంకి. అవసరమైన మార్గదర్శకత్వం మరియు సమాచారం లేకపోవడం వలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. సాంకేతిక అభివృద్ధి వలన పంటలలో మార్పులు జరిగి ముడిసరుకు లభ్యత కష్టమవుతుంది. ఋతుపవనాల వైఫల్యం కూడా ముడిసరుకు లభ్యత మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయోత్పత్తులు కాలానుగుణంగా సరఫరా చేయడం వలన యూనిట్లు ఏడాది పొడవునా పనిచేయని కారణంగా యూనిట్ల యొక్క సామర్థ్యం తక్కువగా ఉపయోగించబడుతుంది. పండ్లు మరియు కూరగాయలు పై ఆధారపడిన పరిశ్రమలో ఏడాది పొడవునా ఒకే రకమైన వెరైటీని పొందలేకపోవచ్చు. కానీ అవి మరికొన్ని రకాలు పొందడం వలన వాటి యొక్క మార్కెట్ ధర తగ్గిపోతుంది. ఈ సవాల్ని ఎలా అధిగమించాలి? ఆధునిక పనిముట్లు, యంత్రాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేయడం వలన ఉత్పాదకత మరియు సమర్థత గణనీయంగా పెంచుకోవచ్చును. యాంత్రీకరణ వలన పనిచేసే కాలము మరియు కష్టము రెండూ తగ్గి ఎక్కువ ప్రదేశంలో తక్కువ సమయంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. ఆధునిక వ్యవసాయ పనిముట్లు నూతన సాంకేతికత కలిగి వనరుల వినియోగంలో సమర్థత పెంచి వనరుల వాడకంలో వృధా తగ్గించి తద్వారా ఖర్చులు తగ్గించి నాణ్యమైన పంటను సాగు చేయడం ద్వారా లాభదాయకమైన మార్కెట్ ధరను కూడా పొందడానికి సహాయం చేస్తున్నాయి. కోత అనంతర యాజమాన్య పద్ధతులను అవలంబించడం వలన వృధా తగ్గించి పంట నాణ్యతను స్థిరంగా ఉంచుకుని ఉత్తమమైన ధర పొందవచ్చును. మార్కెట్ సమాచారం తెలియడం, నిపుణుల సలహాలు పాటించడం వలన తమ ఉత్పత్తులను మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన కూడా రైతులు లాభం పొందవచ్చును. ప్రస్తుత భారత వ్యవసాయ రంగంలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత చాలా ఉంది. పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆధునిక పద్ధతులు, సాంకేతికతను జతపరచడం వలన సాధికారత సాధించే అవకాశం మెండుగా ఉంది. ఆధునిక పద్ధతుల వలన వనరుల కొరతను అధిగమించి ఉత్పాదకత పెంచుకుని ఉత్పత్తి నిల్వ కాలాన్ని మరియు నాణ్యతను కూడా పెంచి సకాలంలో అమ్మడం ద్వారా మంచి లాభాలను రైతులు పొందవచ్చు. ప్రభుత్వం, వ్యవసాయ సంస్థలు, సంస్కరణ రూపకర్తలు ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఆధునిక పద్ధతులను సమకూర్చడం ద్వారా కూడా ఆదుకోవచ్చును. తక్కువ పెట్టుబడితో అధిక లాభం ఆర్జించే కొన్ని వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు. ముందుగా ఆర్గానిక్ బెల్లం. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంతో పాటు పోషకాలు లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల మీద శ్రద్ధ పెరగడం వలన ఈ ఆర్గానిక్ బెల్లం మరియు దాని ఉప ఉత్పత్తులు పరిశ్రమలు లాభదాయకంగా ఉన్నాయి. వీటిపై పెట్టుబడి పెట్టడం వలన అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయ్యే సహజ ఉత్పత్తి కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. డైరీ ఫార్మింగ్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు పంటలతో పాటు పశువులను కూడా పెంచుతుంటారు. వీటి ద్వారా వచ్చే పాలను తాము అవసరానికి సరిపడా వినియోగించుకుని మిగిలింది స్థానిక పాల కేంద్రాల్లో లేదా పక్కవారికి అమ్ముకుంటారు. అదే కొద్ది సంఖ్యలో పశువులను కొని వాటికి కావలసిన పశుగ్రాసం పెంచి సరిగా యాజమాన్యం చేసుకున్నట్లయితే రైతుకు ఏడాది పొడవునా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైరీ ఫార్మింగ్ వలన. పౌల్ట్రీ ఫార్మింగ్. కోళ్ల మాంసానికి, గుడ్లకు ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కోళ్ల పెంపకం కూడా లాభదాయకమైన చిన్న తరహా పరిశ్రమ.
దీనికి అవసరమయ్యే పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది.

నూనె తీయడం. వినియోగదారులు నేరుగా నూనె గింజల నుండి తీసిన నూనె వాడకంలో మొగ్గు చూపిస్తున్నారు. వీటి కోసం వివిధ రకాలైన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను కొని నూనె తీసి అమ్మవచ్చు. ఈ నూనె ధర మార్కెట్లో లభ్యమవుతున్న నూనె ధర కన్నా అధికంగా ఉంటుంది, కనుక లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. రైస్ మిల్స్. సాధారణంగా మన దేశంలో, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట. రైస్ మిల్స్ స్థాపించడం వలన ధాన్యాన్ని బియ్యంగా మార్చి బియ్యాన్ని పిండి చేసి అమ్మవచ్చును. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించిన వల్ల అంతర్రాష్ట్ర ఎగుమతులు కూడా చేయవచ్చును. దీని ద్వారా విదేశీ మార్గం కూడా లభ్యమవుతుంది. కోల్డ్ స్టోరేజెస్. పంట సప్లై తక్కువ ఉన్న సమయాన డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఆ సమయాన ధర కూడా మంచిగా ఉంటుంది. శీతల గుడ్డంగులు ఏర్పాటు చేసి రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం కల్పించి మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చు. దీని ద్వారా ముడి సరుకు ఏడాది పొడవులో లభ్యమయ్యేలా చూడవచ్చును. తేనెటీగల పెంపకం. స్వచ్ఛమైన తేనెకి మార్కెట్లో అమితమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో తేనెటీగల పెంపకం ద్వారా కూడా రైతులు మంచి లాభాన్ని ఆర్జించవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు మరియు వాటి అభివృద్ధి అనేది చాలా ఆవశ్యకత కలిగిందిగా ఉంది. ఎందుకంటే ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ అభివృద్ధిని మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపడడానికి చాలా దోహదం చేస్తాయి. మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించటకు, అభివృద్ధికి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిని సరియగు రీతిలో ఉపయోగించుకున్నట్లయితే తగిన లాభాలను, ఆర్థిక వృద్ధిని పొందవచ్చును. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా నుండి దక్షిణ కోస్తా వరకు అధికంగా పండించేది వరి పంట. దీనిని ఉపయోగించి బియ్యము లేదా ఇతర ఉత్పత్తులైనటువంటి నూకా పిండి వంటివి తయారు చేసి రాష్ట్రం లేదా అంతర్రాష్ట్ర వినియోగాలకు విక్రయించి అదనంగా లాభాలను పొందవచ్చును. ఆంధ్రప్రదేశ్ పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులలో మన దేశంలోనే ముందుంది. పాలు మరియు పాల ఉత్పత్తులు అనేవి మన ఇళ్లలో, ఊళ్ళలో, పంట పొలాల్లో పశువులను పెంచుతున్న వాళ్ళ నుండి కొద్ది కొద్దిగా తమ అవసరానికి ఉపయోగించడం, కాస్త ఎక్కువగా ఉంటే తోటి వాళ్ళకి విక్రయించడం లేదా పాల కేంద్రాల్లో విక్రయించడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా పశువులను పెంచి వాటికి కావలసిన పశుగ్రాసాలను కూడా పెంచి సరిగా మేనేజ్ చేసుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చును. స్పైసెస్ ప్రాసెసింగ్. మిరప నుండి మిరప పొడి, పసుపు కొమ్ము నుండి పసుపు తీయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చును. పండ్ల ఉత్పత్తులు. మన రాష్ట్రంలో పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తులు తగిన స్థాయిలో ఉన్నాయి. పండ్ల రసాలను, పండ్ల ఉత్పత్తులను జామ్ లేదా జెల్లీగా మార్చడం వలన అధిక లాభాలను పొందవచ్చును. డ్రోన్ వినియోగం. ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో మొక్కల సంరక్షణలో వాడే రసాయనాలను డ్రోన్ను ఉపయోగించి చల్లడం ద్వారా చాలా సమయాన్ని ఆదా చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో చల్లవచ్చును. ఈ డ్రోన్ వినియోగం మీద ఆచార్య నాగార్జున ఎన్జీ రంగ యూనివర్సిటీలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగులకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది, కనుక వీటి పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై ఏడాది పొడవునా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జీడిపిక్కల ప్రాసెసింగ్. అంతర్జాతీయ మార్కెట్లో జీడిపప్పుకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. జీడిపిక్కల పరిశ్రమలు స్థాపించి ప్రాసెస్ చేసి, గ్రేడింగ్ చేసి, ప్యాక్ చేసి అమ్మడం వలన మంచి లాభాలు ఆర్జించవచ్చును. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలు చూద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఈ శాఖ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమల స్థాపన, రూపకల్పన, అమలుకు బాధ్యత వహిస్తుంది. ఈ శాఖ ద్వారా ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించాలనుకుంటే అందుకు సరిపడే ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. సర్వేలు నిర్వహించి ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. అలాంటి పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటుంది. పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. పాడి పరిశ్రమ అభివృద్ధి, స్టాక్ మెరుగుదల మరియు పశువుల వ్యాధి నివారణకు సంబంధించిన సమస్యలకు ఈ శాఖ బాధ్యత వహిస్తుంది. నేషనల్ హార్టికల్చరల్ బోర్డు. దేశవ్యాప్తంగా గుర్తించబడిన బెల్టులలో హైటెక్ కమర్షియల్ హార్టికల్చర్ను అభివృద్ధి చేసి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలకు గవర్నమెంట్లో వివిధ శాఖలు ఆర్థికంగా సహాయం చేపడుతున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, చక్కెర మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు అభివృద్ధిలో పాలు పంచుకుంటుంది. వాటికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. ఖాదీ మరి విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు. హస్తకళలు, కాన్సారీ వంటి సాంప్రదాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఈ ఖాదీ

0: మరియు విలేజ్ ఇండస్ట్రీ బోర్డ్ కవర్ చేస్తుంది. వారికి అవసరమైన విధి విధానాలను, ఆర్థిక సహాయాన్ని ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అందిస్తుంది. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ యంత్రాలు, ఇన్పుట్లు మరియు వ్యవసాయ సలహా సేవలను రైతులకు సరఫరా చేస్తుంది. కొన్ని సంస్థలు వ్యవసాయ పరిశ్రమల రంగంలో కొన్ని తయారీ కార్యకలాపాలను కూడా చేపడతాయి. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు అల్లిన వస్తువులు, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగు, పానీయాలు, ఆహారము మరియు పండ్ల సంరక్షణ, వ్యవసాయ పనిముట్లు వంటి చిన్న వ్యవసాయ పరిశ్రమల స్థాపనలో ఇది సహాయపడుతుంది. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. విస్తృతంగా చిన్న పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలు: సులభతరమైన రుణ సదుపాయం, తక్కువ వడ్డీకి రుణాలు దొరకడం వలన చిన్న పరిశ్రమల స్థాపనకు ఎక్కువ మంది ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈ రుణాలు అన్ని రకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లేదా నాబార్డ్ ద్వారా పొందవచ్చును. మౌలిక సదుపాయాలైన శీతల గిడ్డంగులు, గొడవలను అభివృద్ధి చేయడం వలన కోత అనంతర నష్టాలు తగ్గించి సరైన సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చును. ఇలా నిల్వ చేయడం వలన ఏడాది పొడవున ముడిసరుకును చిన్న తరహా పరిశ్రమలకు అందించవచ్చును. ఇలా అందించడం వలన రైతుల యొక్క బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీని ద్వారా అధిక ధరను డిమాండ్ చేయవచ్చును. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ వాడకం వలన నేరుగా కొనుగోలుదారులతోనే సంప్రదింపులు జరిపి ముడిసరుకును పొందవచ్చును. మధ్యలో ఉన్న ఈ దళారి వ్యవస్థను కొంతవరకు తగ్గించవచ్చును. అధునాతకత సాంకేతికత సమకూర్చుటకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చును. ముఖ్యంగా గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యంత్రాలు మరియు సాంకేతికత వాడకంపై నియంత్రణ పెంచవచ్చును. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అక్కడే అనుమతులు ఇచ్చేలా చూడవచ్చును. అనుమతుల కోసం వెచ్చించే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చును. సోలార్ శక్తి వినియోగించి యంత్రాల వాడకంపై అవగాహన కల్పించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని పాటించవచ్చును. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలను అనుసంధానం చేయడం వలన ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వవచ్చును. అభివృద్ధిని సాధించటకు చేపట్టిన ఏ సంస్కరణలైనా అవి చివరగా శ్వేతస్థాయిని చేరినప్పుడే ఆశించిన ఫలితం ఆవిష్కృతం అవుతుంది. దేశ ప్రగతికి వెన్నుముకగా నిలిచే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ప్రాథమిక హక్కుదారుడైన రైతుకి సంస్కరణ ఫలాలు అందినప్పుడే ఆయా రంగాలలో అభివృద్ధి సాధించబడుతుంది. గడిచిన 7 దశకాల కాలంలో పారిశ్రామిక సాంకేతిక రంగాలు శీఘ్రగతిన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ నేటికి వ్యవసాయ రంగం పైన అధికంగా ఆధారపడుతున్నాం. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్కలమైన నీటి వనరులు, సారవంతమైన నేలలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వలన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఆశించిన దానికంటే అధికంగా ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తున్నవి. ఈ మిగులు ఉత్పత్తి ఉత్పాదకతలను పారిశ్రామికీకరణకి అనుసంధానించితే మరింత వినియోగంలోకి తీసుకురాగలిగి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టవచ్చును. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మున్ముందు గణనీయమైన ప్రగతిని సాధిస్తాయి.
1: వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

మీరింతవరకు జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మా గాంధీగారు కన్న స్వచ్ఛభారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్2 ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
3: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELBలు ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ,

0: రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ నాలుగు ఈఎల్బిల్లోను 7958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్ళి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెనింగ్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడడానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5568 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8050. వచ్చే 2027 మార్చి 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేదా టమాటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయినగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో ఈవెన్ ఒక్కొక్కసారి పూల మొక్కలను కూడా పెంచుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్ఎస్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యాన్ని సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్ఎస్జి మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్లో చాలా మంది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఎస్ఎస్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పకుండా చాలా మంది చేసుకుంటారు. మేము చెప్పిన తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం, మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని, తీసుకున్న ఆహారం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం, శానిటేషన్, దాని మీద ఒక టాపిక్ కింద పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, స్వచ్ఛతా తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని

0: చెందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
1: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసము 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్ళీ కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్ళీ కింద వేసేవారు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణగా కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
0: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతి పెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛ భారత్ ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం

0: దేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు, ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం వింటారు.
1: అందరికీ నమస్కారం. చాలామంది రైతు సోదరులు వ్యవసాయంలో అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో యూరియా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పంట సీజన్లో రైతులు లక్షల టన్నుల యూరియాను ఉపయోగిస్తున్నారు. అయితే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల నుంచి యూరియా అనేది వేపపూత పూసిన యూరియా రూపంలోనే దొరుకుతుంది. దీన్నే నీమ్ కోటెడ్ యూరియా అని కూడా అంటారు. దీన్నే వేపపూత పూసిన యూరియా అని కూడా తెలుగులో అంటారు. మరి ఈ వేపపూత పూసిన యూరియా ఎలా తయారవుతుంది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని వాడడం వల్ల వ్యవసాయంలో రైతులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో సాయిల్ సైన్స్ సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ కేసీ నటరాజ్ గారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: సార్ నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే ఏమిటి, అది ఎలా తయారవుతుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏమంటారు?
2: నీమ్ కోటెడ్ యూరియాను తెలుగులో వేపపూత పూసిన యూరియా అని పిలుస్తారు. అంటే సాధారణ యూరియా గుళికలకు వేప నూనె లేదా వేప గింజల పొడిని పైపూతగా పూయడం ద్వారా తయారు చేసిన యూరియాని వేపపూత పూసిన యూరియా అంటారు. నీమ్ కోటెడ్ యూరియాని ఇంగ్లీష్లో పిలుస్తారని చెప్పాను. అయితే ఇది మన భారతదేశ వ్యవసాయ రంగంలో వినియోగం అవుతున్న నత్రజని ఎరువులలో దాదాపుగా 80 నుంచి 90% యూరియానే వాడకంలో ఉంది. ఇతర దేశాల్లో అమ్మోనియా ద్రావకం, అమ్మోనియా సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్ మొదలైనవి వాడకం వల్ల కాస్త యూరియా వాడకం తక్కువ అని చెప్పాలి. అయితే యూరియా అనేది నత్రజని అందించే ఎరువుల్లో ప్రాథమిక నత్రజనిగా, నైట్రస్ ఆక్సైడ్గా మారి వాయు కాలుష్యానికి దారితీస్తుంది. దీనివల్ల ఎంతో విలువైన ఎరువులు వృధా కావడమే గాక భూసారం క్రమంగా తగ్గిపోయి జలం, వాయు కాలుష్యాలకు దారితీస్తుంది.
1: సార్ నటరాజ్ గారు, ఈ వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమంటారు?
2: వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గల అజాది రక్తం పదార్థం దాదాపు 600 రకాల చీడలను నిరోధించే శక్తి కలిగి ఉంది. అలాగే పంటలకు ఏదో విధంగా ఉపయుక్తం అయిన పనులు చేసే పశు పక్షాదులు, చేపలు, తేనెటీగలు, గద్దల వంటి వాటికి ఎలాంటి హానికారి కాదు. మానవాళికి కూడా ఇది క్షేమకరమే.
1: అంటే ఇది ఎలాంటి హాని చేయదంటారు?
2: ఖచ్చితంగా చేయదు. అది ఎప్పుడైనా మానవాళికి ఉపయోగకరమే వేప అనేది. అటువంటి ఈ అజాది రక్తిన్ పదార్థం నత్రజని వేగంగా నైట్రిఫికేషన్ అయ్యే చర్యను మందగించేలా చేస్తుంది. యూరియా గుళికలపై దీన్ని పూతగా చేయడం ద్వారా యూరియా తద్వారా నత్రజని వినియోగాన్ని నియంత్రించి దాన్ని ఆదా చేయవచ్చు.

0: అనే అంశంపై ప్రయోగాలకు దారితీసింది. తద్వారా ఐసీఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఆర్లో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిశోధనల తర్వాత వేప పూత పూసిన యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.
1: అంటే చాలా ప్రయోగాలు చేసిన తర్వాతనే బయటకు వచ్చింది అంటారు.
0: అవునండి, రైతులకు ప్రతి ఒక్క టెక్నాలజీ కానీ ఎరువును కానీ అందించకముందు మన పరిశోధనా స్థానాల్లో సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాతనే రైతులకు అందుబాటులోకి భారత ప్రభుత్వం తీసుకొస్తుంది.
1: సరే నటరాజ్ గారు, ఇప్పుడు వేప పూత పూసిన యూరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వేప పూత పూసిన యూరియా వాడటం వల్ల ప్రయోజనాలు ఏమంటారు?
0: ఈ వేప పూత పూసిన యూరియా వాడకం వల్ల ప్రయోజనాలు ఏంటంటే చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా యూరియాలోని నత్రజని మొక్కలకు క్రమంగా నిదానంగా అందుతుంది. అంటే పంట కీలక దశలో మొక్కకు కావలసినంత నత్రజని అందుబాటులోకి వస్తుంది.
1: సరే సార్ నటరాజు గారు, ఈ తెగుళ్ళు తర్వాత చాలా వస్తూ ఉంటాయి పంటలకు సంబంధించి. ఏదైతే మనం నీమ్ కోటెడ్ యూరియా అంటున్నామో, వేప పూత పూసిన యూరియా, ఇది తెగుళ్ల నివారణకు ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: నీమ్ కోటెడ్ యూరియా తెగుళ్ల నివారణకు కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఎలాగంటే వేపలో సహజ సిద్ధమైన కీటక నివారణ గుణాలు ఉండటం వల్ల ఇది పంటకు కొంతవరకు తెగుళ్ళు మరియు పురుగుల నుండి రక్షణ ఇస్తుంది. అదేవిధంగా పర్యావరణ రక్షణకు, ముఖ్యంగా యూరియా వృధా కాకుండా భూగర్భ జలాలు మరియు పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా రైతులు దాదాపుగా యూరియాను సిఫారసు చేసిన మొత్తాదు కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు ఇక 45 కేజీల ఒక బస్తా యూరియా ఒక ఎకరాకి సిఫారసు ఉంటే రైతులు 1.5 బస్తా కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక బస్తా సిఫారసు ఉంటే వాళ్ళు 1.5 బస్తా వాడతారు.
1: ఎందుకంటే తొందరగా పంటలు వస్తాయి.
0: అవును, యూరియా వేసిన వెంటనే పంట పచ్చగా మారుతుంది, కళకళలాడుతుంది, బాగుంటుంది కదా అని
1: ఆ ఉద్దేశంతో
0: ఎక్కువగా వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తంలో దేశం మొత్తంలో యూరియా 2 నుండి 2.5 లక్షల మెట్రిక్ టన్ అవసరం అవుతుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో వ్యవసాయానికి. అయితే ఈ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ప్రతి సంవత్సరం 3.5 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో యూరియా వాడకాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికి దేశవ్యాప్తంగా నీమ్ కోటెడ్ యూరియా తప్పనిసరి చేసింది. సాధారణ యూరియాతో పోలిస్తే వేప పూత పూసిన యూరియా మొక్కలకు నెమ్మదిగా సమర్థవంతంగా అందుతుంది. అందువల్ల సాధారణ యూరియా కంటే 5 నుంచి 10% వరకు తక్కువగా వాడినా సరిపోతుంది.
1: అంటే సాధారణం కంటే తక్కువ వాడితే కూడా ఉపయోగపడుతుంది,
0: ఒక 5% నుంచి 10%. ఎందుకంటే అది క్రమంగా నిదానంగా నత్రజని విడుదలవుతుంది, మొక్కకి అందుబాటులో ఉంటుంది, వేస్టేజ్ ఉండదు. అందువలన 5% 10% తక్కువ వాడినా కూడా సరిపోతుంది. అదేవిధంగా వేప పూత పూసిన యూరియాను నేల స్వభావం, వివిధ రకాల పంటలు, పంట రకాన్ని బట్టి సరైన పద్ధతిలో వాడినట్లయితే నత్రజని మొక్కకు అందడం మరింత మెరుగుపడుతుంది. ఉదాహరణకు వరిలో 1 ఎకరాకు 80 నుంచి 100 కేజీలు సిఫారసు అయితే నీమ్ కోటెడ్ యూరియాను పంట కాలంలో దుక్కిలో లేదా నాటిన 1 వారంలో ఒక్కసారి, పిలుకలు తొడిగే దశలో అంటే 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి, చిరుపొట్ట దశలో అంటే 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, ఈ విధంలో 3 విడతలుగా వేసుకుంటే నత్రజని అందటం చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలో అయితే 2 నుంచి 3 విడతలుగా విత్తే సమయంలో, మోకాల లోతు దశలో మరియు పూత పూసే దశకు ముందు వేసుకోవాలి. ఈ విధంగా వేప పూత పూసిన యూరియాను వాడినప్పుడు వివిధ పంటల దిగుబడిలో దాదాపు 30 నుంచి 40% వరకు దిగుబడి పెరిగినట్లు మనకు పరిశోధనలో తేలింది. ఈ విధంగా వరిలో అయితే దాదాపుగా 6% దిగుబడి పెరుగుతుంది, మొక్కజొన్నలో 7.1%, అదేవిధంగా కందిలో 16.8% దిగుబడి పెరిగింది, మరియు చెరుకులో అయితే అత్యధికంగా 17.5% దిగుబడి పెరిగినట్లు వివిధ పరిశోధనల్లో మనకు తేలింది. ఈ విధంగా వేప పూత పూసిన యూరియా వినియోగించడం ద్వారా మొత్తానికి 30 నుంచి 40% వరకు అధిక దిగుబడిని రైతులు సాధించవచ్చు.

0: దాంతోపాటు దాదాపు 50% నత్రజని వృధాగ పోవడం తగ్గించుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. రైతులకు
1: దిగుబడితో పాటు వృధాను కూడా తగ్గించుకోవచ్చు,
0: వృధాను 50% వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ విధానాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడం వల్ల నత్రజని ఎరువుల కొరతను అరికట్టడం జరిగింది. అదేవిధంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు అవుతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొదుపు చేయడం జరిగింది. ఇవన్నీ నీమ్ కోటెడ్ యూరియా ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలుగా గమనించవచ్చు.
1: సరే నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే వేపపూత పోసిన యూరియాను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇది ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో తయారు చేయబడుతుంది. అది ఎలాగంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉత్తమ నాణ్యతను కలిగి ఉన్న వేపర్ నూనెలో యూరియా గుళికల మీద ఒక పొరంలా పూతను పూసి నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తారు. ఈ విధానంపై దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పరిశోధనలో ICR అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి మరియు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో తయారు చేస్తారు. దీంట్లో రైతుల పాత్ర అంతగా ఉండదు. ఒకసారి తయారైన తర్వాత వివిధ ప్రయోగశాలల్లో తరచూ పరీక్షించి నీమ్ కోటెడ్ గుళికల్లో గల నీమ్ ఆయిల్ శాతం కనీసం 350 PPM పార్ట్స్ పర్ మిలియన్ అంటారు, 350 PPM ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా తయారైన నీమ్ కోటెడ్ యూరియాను ప్రత్యేక ఆకారం గల HDPE పాలిథిన్ సంచుల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తారు. ఈ నీమ్ కోటెడ్ యూరియా అంటే చక్కటి గోధుమ వర్ణం ఉండాలని, గాఢమైన వేప నూనె వాసన ఉండాలని అపోహలు ఉన్నాయి. యూరియా గుళికల్లో అయితే ఆయిల్ శాతం 350 PPM కనీసంగా ఉండటం అనేది ముఖ్యమని మన రైతులు గమనించాలి.
1: ఖచ్చితంగా 350 PPM ఉండాలి
0: ఉండాలి, అది ఒక నాణ్యతకు పరిమాణం.
1: సరే డాక్టర్ కెసి నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియాతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
0: నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రయోజనాలు కలిగింది నీమ్ కోటెడ్ యూరియా. ఈ యూరియాలోని నత్రజని నైట్రిఫికేషన్ అనే ఒక చర్య త్వరిత చర్యను మందగించేలా చేసి నత్రజనిని సరైన మోతాదులో పంటకు తగిన సమయమంతా అందేలా చేసి మొక్కకు పోషకాలని అందిస్తుంది. ఈ విధంగా వ్యర్థాన్ని తగ్గించి పొదుపు చేయడం జరుగుతుంది. నీమ్ కోటెడ్ యూరియా సరైన పద్ధతిలో రైతులు వాడినట్లయితే వివిధ పంటల్లో దిగుబడి దాదాపుగా 30 నుంచి 40% పెంచే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి 50% యూరియా వ్యర్థాన్ని తగ్గించడం ద్వారా 2 మిలియన్ టన్నుల యూరియా వాడకాన్ని మరియు ఉత్పత్తిని భారత ప్రభుత్వం తగ్గించి తద్వారా 1000 కోట్ల పెట్టుబడిని ఆదా చేయొచ్చు. జలవనరులు, వాయు, నేల మొత్తానికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. యూరియా ఇతరత్ర వాడకాల్లో ముఖ్యంగా పాలు పదార్థాలు, ఇటువంటి పదార్థాల కల్తీ వంటి చెడ్డ పనులను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దానికి తోడుగా ఎక్కువ కాలం గోదాముల్లో ఉన్న యూరియా గుళికలు గడ్డగట్టి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే గోదాముల్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టేస్తే యూరియా గడ్డగట్టిపోతుంది. ఇదే నీమ్ కోటెడ్ యూరియా అయితే అంతగా వేస్టేజ్ కాకుండా ఆ విధంగా కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా యూరియా యొక్క వ్యర్థాన్ని తగ్గించి దాన్ని దుర్వినియోగాన్ని అరికట్టి మొక్కలకు ఎక్కువ రోజుల పాటు సమర్థంగా పోషకాలని అందుబాటులో ఉంచి భూగర్భ జలాలు కాలుష్యాన్ని తగ్గిస్తూ రైతుల ఆర్థిక స్తోమతకు అందే స్థాయిలో, అంటే మీరు చూడొచ్చు నీమ్ కోటెడ్ యూరియా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, ఎక్కువ అధిక ధరం ఏం లేదు, అది కూడా ఇంతకు ముందున్న యూరియా ధర రూపంలో ఉన్నాయి. దాదాపుగా 270 రూపాయలలోనే 45 కేజీల బస్తా దొరుకుతుంది.
1: సాధారణ యూరియా మాదిరిగా
0: దొరుకుతుంది అంతే,
1: దానికి కాస్ట్లోనే
0: దొరుకుతుంది, అదే ధరలోనే ఉంటుంది. కాబట్టి రైతులకు ఆర్థిక స్తోమతకి అందే స్థాయిలోనే ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ నీమ్ కోటెడ్ యూరియా. వేపపూత పూసిన యూరియా వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ రైతుల అభివృద్ధి, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు.
1: సరే డాక్టర్ కెసి నటరాజ్ గారు, అంటే వేపపూత పూసిన యూరియా ఏ విధంగా తయారవుతుంది, దానివల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే

0: నీమ్ కోటెడ్ యూరియా వల్ల రైతులతో పాటు పర్యావరణానికి ఏ విధంగా లాభం కలుగుతుంది, దీన్ని వాడితే పంటలు ఏ విధంగా పండించుకోవచ్చు రైతు సోదరులు అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజ్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బ్రహ్మ ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట. గీతరచన జాలాది, సంగీతం బప్పిలహరి.

కార్యక్రమంలో ఇప్పుడు మాస్టర్ ఈ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవా.

కార్యక్రమంలో చివరిగా సీను ఈ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన వెన్నెల కంటి, సంగీతం మణిశర్మ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్ దేశాలు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత అక్టోబర్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ దేశాలతో భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసిందని చెప్పారు. ఐరోపా ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదేనని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చట్రమని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 నెలల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: 100 బిలియన్ డాలర్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్, ఫార్మా, టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కి స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగి ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జేసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో ఆయన ప్రసంగిస్తూ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుండి పెన్షన్ పరిపాలన విభాగం నిరంతరం పాఠాలు నేర్చుకుని ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పెన్షన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అవలంబిస్తున్న వైఖరిని ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అన్ని ఒప్పందాల్లో దీనిని అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. సుమారు 200 కోట్ల ప్రజలు ప్రపంచ జీడీపీలో

0: నాలుగో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. పోటీతత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తూనే ఈ ఒప్పందం అనుబంధ మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం కింద భారత్ తన టారిఫ్ లైన్లలో 92.5% అందుబాటులోకి తెచ్చిందని, ఇది వాణిజ్య విలువ పరంగా సుమారు 97% సమానమని నిర్మలా సీతారామన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక అభివృద్ది అనేవి రెండు వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని భారత ప్రపంచానికి నిరూపించిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో భారత్ తన విధానాలలో పర్యావరణ సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని, నగరాలు గ్రామాలను పచ్చగా పరిశుభ్రంగా సుస్థిరంగా నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వివరించారు. ప్రభుత్వం కేవలం విధానాలు పథకాలను రూపొందించడమే కాకుండా వాటిని ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మొదట ప్రతివాదుల నుంచి స్పందనలు కోరుతామని, ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం వార్తాపత్రికల నివేదికల ఆధారంగా ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేయలేమని కూడా పేర్కొంది. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో రష్యా అనేక విధాలుగా భారత్కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రష్యాతో భారతదేశానికి చాలా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఆ వారసత్వమే భారత రష్యా సంబంధాలను అనేక విధాలుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధం నేడు అంతకుమించి విస్తరించాయని, వీటిలో చాలా వరకు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, పెట్టుబడులతో పాటు సైనిక, అణు అంతరిక్ష అంశాలు కూడా ఉన్నాయని జయశంకర్ తెలియజేశారు.
1: India and Russia have historically very good relations. Today, the relationship has widened beyond that. Like any relationship, it is refreshed, it undergoes a change. So it is very much more today an economic relationship as well. So there is a military component, there are nuclear component, there are space issues, but there is a significant amount of trade and investment between the two countries. And of course, India's experience has been positive and consistently positive.
0: భారత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రసాయనాలు, పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో అడ్వాంటేజ్ భారత్, అభివృద్ది చెందుతున్న గ్లోబల్ కెమికల్స్ హబ్ అనే ఇతివృత్తంతో జరిగిన 14వ ఇండియా కెమ్ ఎడిషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో ఈ రంగంలో స్వావలంబన ఎంతో అవసరమన్నారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుని ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎదగగల శక్తి భారత్కుందని చెప్పారు. రసాయన, పెట్రోకెమికల్ పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి ఒక రసాయన కేంద్రంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
2: दुनिया भर से और देश भर से हमारे जितने केमिकल्स और पेट्रोकेमिकल इंडस्ट्री से जुड़े हुए लोग हैं, जिसमें इनोवेटर्स, रिसर्चर्स, सभी लोग एक साथ एक मंच पर आके इस सेक्टर के भविष्य की रूपरेखा को तय करेंगे. बहुत सारे बिजनेस कोलैबोरेशंस भी बनाएंगे. आज जो जियोपॉलिटिकल सिचुएशंस हैं उनको देखते हुए हमारे लिए और भारत ने 2047 तक एक डेवलप्ड इकोनॉमी और सेल्फ रिलायंट इकोनॉमी बनाने का लक्ष्य तय किया है.
0: సంచార్ సాతి పోర్టల్ను ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 30 కోట్ల మంది వినియోగించుకున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. 2023 మేలో మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం అభివృద్ది చేసిన ఈ పోర్టల్ సులభమైన ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్

0: సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుంది. హ్యాండ్సెట్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 71,909 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,555 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 పైసలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ యానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: वह भगवान की अनमोल है नियामत। वर्षा से भूमि उठती है पुलकित पुलकित, परोपकार ही उसकी है अच्छी आदत। वह किसी से भी नहीं लेती किसी तरह की रिश्वत, वह किसी से भी नहीं लेती किसी तरह की रिश्वत। मानव आप कहा सीखे यह बुरी आदत। जल जल कल कल नाद से बहती है झरना, जल जल कल कल नाद से बहती है झरना। प्यासे की प्यास बुझाना ही उसके मुख्य कामना, प्यासे की प्यास बुझाना ही उसकी मुख्य कामना। सुख चैन दुनिया को देती है वह हमेशा शुभ कामना, सुख चैन दुनिया को देती है वह हमेशा शुभ कामना। वह सिर्फ जानती है दूसरों की निरंतर मदद करना, किसी से कुछ नहीं मांगती वह सलिल विमल झरना। आप कहा सीखे है दूसरों के सामने हाथ पसारना, प्रकृति से सीखो अच्छी आदतों को मानव महान। मधुबन है यह मंजुल धरातल, मधुबन है यह मंजुल धरातल, सुंदर झरने हैं उसके प्यारे प्यारे लाल। हरी भरी प्रकृति माँ की है कमाल, दुनिया को उसकी देन है बहुत अनमोल। मरे दम तक मदद करना उसकी है लीला, मरे दम तक मदद करना उसकी है लीला। बिना फायदा सौदा करना कहा लिया मोल, बिना फायदा सौदा करना कहा लिया मोल। भगवान सब देख रहा है वो मेरे प्यारे लाल, भगवान सब देख रहा है वो मेरे प्यारे लाल। तेरे करतूतों की चिट्ठा है भगवान के पास, तेरे करतूतों की चिट्ठा है भगवान के पास। कोई साथ नहीं देगा वहां मेरा बाप, निरंतर नरक में जलने के लिए क्यों करता है प्रयास। मानव सेवा माधव सेवा समझकर चलना सीखो मेरे लाल, तेरे करतूतों की चिट्ठा है भगवान के पास। कोई साथ नहीं देगा वहां मेरे बाप, निरंतर नरक में जलने के लिए क्यों करता प्रयास। मानव सेवा माधव सेवा समझकर चलना सीखो मेरे लाल।
1: शेख हुमायूं भाषा की कविता जो अभी तक आपने सुना। इसी के साथ आज का हिंदी कार्यक्रम गजरा अब हम यही पर समाप्त करते हैं।
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
3: నినదిద్దాం.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
6: సమయం మించిపోతోంది, భరత మాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
7: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి సిష్ట్లా శారద గారి గాత్ర కచేరి వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయ, నాటరాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు గారి రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గాత్ర కచేరి వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు దేవీ బ్రోవ సమయమిదే, చింతామణిరాగం, ఆదితాళం, శ్యామశాస్త్రి గారి రచన.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి సిష్లా శారద గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే వైష్ణవి. प्रधानमंत्री नरेंद्र मोदी और स्विट्जरलैंड के राष्ट्रपति गी पहमलान के बीच आज नई दिल्ली में द्विपक्षीय बातचीत हुई. इसके बाद दोनों देशों ने 5 समझौतों पर हस्ताक्षर किए. इन समझौतों में प्रवासन, युवा पेशेवरों के आदान प्रदान

జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పివివి వరప్రసాద్. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం వింటారు. 10 గంటలకు ప్రజా

పై ప్రత్యేక కార్యక్రమం 12:40 జీవనలహరి కార్యక్రమంలో వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. డాక్టర్ టీవీ మురళీకృష్ణ గారితో పరిచయం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సాధారణంగా మహిళల్లో వచ్చే మెనోపాజ్ సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం, లలిత గీతం ప్రసారమవుతాయి. 4:30 బదలే అప్నీ సోచ్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని ఎం స్వరూప. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె సద్గురు చరణ్ గారి మృదంగవాద్యం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాల విహార్ శీర్షికన శ్రీ లక్ష్మీపతిస్వామి విద్యా విహార్ పిల్లలచే కదంబ కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ మారా సుకాసయ్య గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాలు గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 10:00 భక్త రామదాసు హరికథ వింటారు. కథకులు శ్రీ వెలిదే భార్గవ్ భాగవతార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఓర్పుతో నిరీక్షించగలిగిన వారికే కోరినవి సమకూరుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

5 minus 20.